శ్రోతలకి నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై ఎన్లాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వేజ మాసం 11వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, అక్టోబర్ నెల 3వ తేదీ, శనివారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 52 సెకండ్లు. శుభోదయం.

క్షేత్రే భూతే తతత్తస్మిన్ ఓషధీరోషధీపతిః దివస్తేజః సముద్ధృత్య జనయామాస వారిణా నిషిక్తః చంద్రతేజోభిః స్వయౌ నౌ నిర్గతే రవిః ఓషధ్యః షడ్రసా మేధ్యాః తదన్నం ప్రాణినా భువి. ప్రాణులన్నీ ఆకలితో బాధపడుతున్నాయి. సూర్యభగవానుడు ఆకలితో అలమటిస్తున్న ప్రాణులను తండ్రివలే దయచూచాడు, కాచాడు. ఉత్తరాయణంలో ప్రవేశించి తన కిరణాలతో భూమిలోని నీటిని స్వీకరించి మరలా దక్షిణాయనంలో ఆ నీటిని భూజలాలలోకి ప్రవేశింపచేశాడు. తర్వాత ఓషధీపతి అయిన చంద్రుడు అంతరిక్షంలో మేఘరూపంలో ఉన్న సూర్య తేజస్సును స్వీకరించి నీటిచేత ఓషధులను ఉత్పత్తి చేశాడు. చంద్రకిరణాభిషిక్తుడైన సూర్యుడు బీజస్థితిని పొంది ఆరు రసాలతో కూడితే ఓషధులు పుట్టి ప్రాణులకు ఆహారమై వాటి ఆకలిని తీర్చాయి. కాబట్టి సృష్టిలోని సమస్త ప్రాణులను రక్షించే అన్నం సూర్యరూపమైనదే. సూర్యుడే సర్వప్రాణులకు తండ్రి, రక్షకుడు. కాబట్టి సూర్యుని శరణువేడవయ్యా అని ధౌమ్యుడు ధర్మరాజుతో చెప్తాడు. వనవాసంలో తమతోనున్న విప్ర ఋషిగణ పోషణార్థం ఆలోచిస్తున్న ధర్మరాజుకు ధౌమ్యుడు చూపిన మార్గం ఇది. శరీర పోషణకు మూలమైన అన్నము ఆదిత్యమయమే. కార్తవీర్యార్జునుడు, వైన్యుడు, నహుషుడు మున్నగు రాజులందరూ సూర్యారాధన చేసి ఆహారాన్ని పొందారు. ప్రజల క్షుదార్తిని తీర్చారు. కనుక సూర్యారాధన చెయ్యమంటూ మార్గనిర్దేశనం చేశాడు ధౌమ్యుడు. సూర్యు అష్టోత్తర శతనామాన్ని ఉపదేశించాడు. సూర్యోదయే యహ సుసమాహితః పఠేత్ స పుత్రదారాన్ ధనరత్న సంచయాన్ లభేత జాతి స్మరతాం నరః సదా ధృతించ మేధాంచ స విందతే పుమాన్. సూర్యోదయ సమయం శ్రేష్టమైంది. ఆ సమయంలో ఈ నామాలతో సూర్య నమస్కారాలు చేయాలి. అట్టివారు చక్కని కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, మానసిక స్థిరత్వం వలన ధైర్యాన్ని, శారీరక దార్ఢ్యత వలన మంచి మేధను పొందుతారు. సౌరశక్తిని గుర్తించిన 33 మంది దేవతలు, అష్టవసువులు, ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, అశ్వినీ దేవతలు కూడా సూర్యుని ఆరాధిస్తారు. సూర్యకిరణాలే ఆహారంగా పొందే వాలఖిల్య మహర్షులు అమేయ తపశ్శక్తి సంపన్నులైనారు. ఇలా తమ పురోహితుడైన ధౌమ్యుడిచ్చిన హితోపదేశాన్ని ధర్మరాజు స్వీకరించి అనుసరించాడు, ఆచరించాడు. ఉదయకాలంలో అష్టోత్తర శతనామాలతో సూర్యార్చన చేశాడు. ధర్మదుని ఆరాధనకు సంప్రీతుడైన భాస్కరుడు అగ్నివలే ప్రకాశించే శరీరంతో కనిపించాడు. ధర్మరాజా, నీతోటి వారి ఆకలిని తీర్చాలని, వారిని పోషించాలని నీవు చేసిన భావన ఉత్తమమైంది. నీ సంఘధర్మం అందరికీ ఆమోదయోగ్యం. కాబట్టి నీవు కోరిన అన్నాన్ని నీ అరణ్యవాస కాలమంతా, అంటే పుష్క

0: standings. The country's medal tally has risen to 76, including 16 gold, 25 silver and 35 bronze medals. President Draupadi Murmu and Prime Minister Narendra Modi have congratulated medal winners. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో ముందుగా శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వినండి.

చింతచిగురు పంట సాగు గురించి తెలుసుకుందాం. మనం తీసుకునే ఆహారంలో ఆకుకూరలకు ప్రత్యేక స్థానం ఉంది. మనం ఎన్నో రకాలైన ఆకుకూరలను మన ఆహారంలో తీసుకుంటున్నప్పటికీ సాంప్రదాయ పంటల్లో వినియోగించే కొన్ని ఆకుకూరల వినియోగం కాలక్రమేణా కొంత తగ్గుతూ వస్తోంది. దానిలో చింతచిగురు ఒకటి అని మనం చెప్పుకోవచ్చు. పల్లెటూర్లు, గిరిజన ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా పెరళ్ళు, తోటల్లో చింత చెట్లు ఎక్కువగా ఉండేవి. కాలగమనంలో వీటి సంఖ్య తగ్గడంతో పాటు చింతచిగురు సేకరించేవారు కూడా తగ్గిపోతున్నారు. అందువల్ల వీటి వినియోగం పల్లెటూరులో చాలా తగ్గిందనే చెప్పుకోవచ్చు. కానీ పట్టణాల్లో చూస్తే గనక ప్రజలు దీని మీద ఆసక్తి చూపించడం వల్ల దీని ధర అధికంగా ఉంటుంది. ఈ చింతచిగురుతో ఎన్నో రుచికరమైన కూరలు, వంటకాలు తయారు చేసుకోవచ్చు. దీనిలో పోషక విలువలు అధికంగా ఉన్నాయి. దానివల్ల చిన్న వయస్సు, పెద్ద వయసుల వారందరికీ కూడా బలవర్ధకమైన ఆహారంగా ఇది చెప్పుకోవచ్చు. ఈ చింతచిగురును సాగు చేస్తున్న రాష్ట్రాల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, అలాగే కేరళ ముఖ్యమైనవిగా చెప్పుకుంటాము. భారతదేశంలో చింత సాగు విస్తీర్ణం సుమారు 59,000 హెక్టార్లు. ఉత్పాదకత హెక్టారుకు 3.2 టన్నులుగా చెప్పుకోవచ్చు. ఈ చింత ఉష్ణమండలపు పంట. నిస్సారమైన భూముల్లో, తక్కువ వర్షపాతం గల మెట్ట ప్రాంతాల్లో కూడా సాగు చేయవచ్చు. ఇది బహుళ ప్రయోజనకారిణి. చింతపండు, చింతగింజలు, లేత ఆకులు, బెరడు, వేర్లు పలు విధాలుగా మనిషి అవసరాలకు ఉపయోగపడతాయి. ఇటీవల కాలంలో చింతగింజలకు కూడా గిరాకీ పెరుగుతూ ఉంది. పొట్టు తీసిన చింతగింజల పౌడర్ను పశువుల దాణాగాను, కాఫీ పొడిలోను, రంగుల తయారీకి, వస్త్ర పరిశ్రమల్లోనూ, అలాగే మోకాళ్ళ నొప్పులు తగ్గించే మందుల్లోనూ కూడా ఉపయోగిస్తున్నారు. చింతచిగురు సాగు కోసం ఎటువంటి నేలలు అనుకూలంగా ఉంటాయి అంటే, అన్ని రకాల నేలల్లోనూ ఈ చింత పెరిగినప్పటికీ కూడా లోతైన ఒండ్రు లేదా ఎర్ర గరప నేలలు అనుకూలంగా ఉంటాయి. చింత కొంతవరకు చౌడు, ఉప్పు నేలలను తట్టుకుంటుంది. ఉరజన సూచిక 5.5 నుండి 6.8 ఉన్న నేలల్లో చింత బాగా పెరుగుతుంది. వేడి, పొడి వాతావరణంలో బాగా పెరుగుతుంది. దీని సాగుకు 750 నుండి 1900 మిల్లీమీటర్ల వర్షపాతం అవసరమవుతుంది. అయితే వర్షపాతం 500 నుండి 700 మిల్లీమీటర్లు గల మెట్ట ప్రాంతాల్లో కూడా ఇది బాగా పెరుగుతుంది. 33 నుండి 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో కూడా ఇది బాగానే పెరుగుతుంది. బాగా పెరిగిన పెద్ద వయస్సు గల చెట్లు 47 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను కూడా తట్టుకుంటుంది. కాని మంచును, నీటి ముంపును తట్టుకోలేవు. వీటిలో చాలా రకాలున్నాయని చెప్పుకోవచ్చు. వాటిలో పీకేఎం 1, ప్రతిష్టాన్, ఉరిగం, డిఎస్ 1, డిఎస్ 2, యోగేశ్వర్, ఇలా మొదలైనవి చాలా రకాలు ఉన్నాయి. చింతలో తీపి మరియు ఎరుపు కండగల రకాలు కూడా ఉన్నాయి. తెట్టు అమానిక అనే రకాన్ని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వారు కొత్తగా విడుదల చేశారు. దీని విత్తనాలను జనవరి, ఫిబ్రవరి నెలల్లో సేకరించుకుని 1 సంవత్సరం వరకు నిల్వ ఉంచుకోవచ్చు. కిలో బరువుకు 900 నుండి 1500 గింజలుంటాయి. విత్తనాలను చల్లని నీటిలో 24 గంటలు నానబెట్టి 5-9 వెడల్పు పొడవున సంచుల్లో నాటాలి. వారం రోజుల్లో విత్తనాలు మొలకెత్తాయి. ఫిబ్రవరిలో విత్తినట్లయితే జులై నెలకు మొక్కలు నాటడానికి సిద్ధమవుతాయి. విత్తనం ద్వారా వచ్చే మొలకలు కాపు రావటానికి 10 నుండి 14 సంవత్సరాలు పడుతుంది. దీనికి అంట్లు నాటడం మంచిది. అంటు మొక్కలు 4 నుండి 7 సంవత్సరాల్లో కాపుకొస్తాయి. కొమ్మ అంట్లు, అలాగే సాఫ్ట్ వుడ్ గ్రాఫ్టింగ్ ద్వారా ప్రవర్ధనం చేస్తారు. దీనిని నాటడానికి జూన్, జులై మాసాలు అనుకూలంగా చెప్పుకోవచ్చు. నీరున్న చోట్ల సెప్టెంబర్ వరకు కూడా నాటుకోవచ్చు. ఎకరానికి 40 నుండి 60 మొక్కలు వరకు నాటుకోవచ్చు. ఎకరాకి

40 మొక్కలు అయితే కనుక ఎటు చూసినా 10 మీటర్ల చొప్పున నాటుకోవాలి. అలాగే 60 మొక్కలు నాటుకున్నట్లయితే ఎటు చూసినా 8 మీటర్ల చొప్పున నాటుకోవచ్చు. రోడ్ల పక్కన అయితే కనుక 10 మీటర్ల నుండి 12 మీటర్లు ఉండేట్టు చూసుకోవాలి. ఎండలో నాటుకోవాలి. 1 సంవత్సరం వయస్సు కలిగిన మొక్కలను రోడ్ల వెంట వర్షాకాలం మొదట్లో నాటుకోవాలి. దీనికి నీటి యాజమాన్యం విషయం చూసినట్లయితే నీరు ఉన్న ప్రదేశాల్లో మొదట వేసవికాలంలో మొక్కలకు 3 వారాలకొకసారి నీటి తడి ఇవ్వాల్సి ఉంటుంది. మొక్కలు నాటిన మొదటి 2-3 సంవత్సరాలు నీటి వసతి తప్పకుండా కల్పించుకోవాలి. ఎరువుల యాజమాన్యం విషయం చూసుకున్నట్లయితే ఎరువుల యాజమాన్యంపై నిర్దిష్టమైన సిఫార్సులు ఏమీ లేకపోయినప్పటికీ చింతను పెంచే నేలలు వాతావరణాన్ని బట్టి 1 సంవత్సరం వయస్సు మొక్కకి 10 కిలోల పశువుల ఎరువు, దానితోపాటు 100 గ్రాముల నత్రజని, 50 గ్రాముల భాస్వరం, 100 గ్రాముల పొటాషినిచ్చే ఎరువులు వేసుకోవాలి. ప్రతి సంవత్సరం ఈ ఎరువుల మోతాదును పెంచుతూ మొక్కలకు వేసుకోవాలి. 10 సంవత్సరముల వయస్సు మొక్కకు 50 కిలోల పశువుల ఎరువు, దాంతోపాటు 1 కిలో నత్రజని, 500 గ్రాముల భాస్వరం, 1 కిలో పొటాషినిచ్చే ఎరువులు వేసుకోవాలి. నీటి వసతి ఉన్నట్లయితే అదనంగా 500 గ్రాముల నత్రజనిని సెప్టెంబరు అక్టోబర్ నెలల్లో వేసుకోవాలి. అలాగే మొక్కలు పెట్టే ముందు నేలను లోతుగా దున్నుకోవాలి. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో లోతుగా దుక్కి దున్నినట్లయితే కలుపు నివారణేగాక వర్షపు నీరు భూమిలో నిలువ ఉండి మొక్కలు ఏపుగా పెరగటానికి అవకాశం ఉంటుంది. తర్వాత మొదటి సంవత్సరంలో మొక్కలకు మంచి ఆకారం వచ్చేందుకు కత్తిరింపులు చేసుకోవాలి. వేరు మూలం కొమ్మల నుండి వచ్చే నీటి పిలకలను, మొక్కలపై ఉండే ఎండు పుల్లలు, వ్యాధి సోకిన కొమ్మలను కత్తిరించుకోవాలి. అలాగే దీనిలో అంతర పంటలుగా మొదటి 4-5 సంవత్సరాల వరకు వ్యవసాయ పంటలు లాభసాటిగా పెంచుకోవచ్చు. చెట్లు బాగా పెరిగాక పశుగ్రాస పైర్లను కూడా పెంచుకోవచ్చు. ఈ పంటకు పూత ఏప్రిల్ నెల నుండి ప్రారంభమై జూలై నెల వరకు వస్తుంది. పరపరాగ సంపర్కం వల్ల పిండి కడుతుంది. పూత నుండి కాయ పండే వరకు పట్టుకాలం 8-10 నెలలు ఉంటుంది. అలాగే దీని సస్యరక్షణ విషయాలను మనం చూసుకున్నట్లయితే ముందుగా తెగుళ్లు. ఈ చింత చెట్లను ఆశించే ముఖ్యమైన తెగుళ్లు ఆకుమచ్చ తెగులు, మసి తెగులు, అలాగే బూడిద తెగులు అని చెప్పుకోవచ్చు. వీటి నివారించడానికి గాను నీటిలో కరిగే గంధకం 2 గ్రాములు లేదా కెప్టాన్ 2 గ్రాములు లేదా కార్బండిజం 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున ఏదో ఒక మందుని కలుపుకుని చెట్టంతా బాగా తడిసేటట్లు పిచికారీ చేసుకోవాలి. అలాగే పురుగుల విషయం చూసినట్లయితే రంపపు పొట్టు పురుగు, ఆకు తినే గొంగళి పురుగులు, పొలుసు పురుగులు, పిండి పురుగులు, తెల్లదోమ, అలాగే లక్క పురుగు అని కూడా అంటారు. తర్వాత తామర పురుగులు, కాయతొలుచు పురుగు, ఈ విధమైన పురుగులు ఆశించడానికి అవకాశం ఉంటుంది. రంపపు పొట్టు పురుగు గురించి మనం చూసినట్లయితే వీటి నివారణకు కార్బరిల్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆకు తినే గొంగళ పురుగులు నివారించడానికైతే కనుక క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైర్ఫాస్ 2.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తర్వాత పొలుసు పురుగులు, దీనినే పిండి పురుగులు, తెల్లదోమ, లక్క పురుగులు అని కూడా అంటారు. వీటి నివారణకు కార్బోసల్ఫాన్ 0.5% లేదా ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తర్వాత తామర పురుగులు, దీన్నే పేనుబంక అని కూడా అంటారు. ఈ పురుగులు లేత ఆకులు పూతపై ఆశించి రసాన్ని పీల్చడం జరుగుతుంది. వీటి నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటరు లేదా ఫెన్థియోన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత కాయతొలుచు పురుగు గురించి చూసినట్లయితే వీటిని గమనించిన వెంటనే కార్బరిల్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. 7-8 సంవత్సరాల చెట్టు నుండి 30-40 కిలోల కాపు మనకి దిగుబడి ఇస్తుంది. 15 సంవత్సరాల నుండి 1 చెట్టుకి 80-90 కిలోలు ఇస్తుంది. 20 సంవత్సరాల పైబడిన చెట్లు 200 కిలోలు పైగా కూడా దిగుబడిని ఇస్తాయి. ఒక్కొక్క చెట్టు 2 సంవత్సరాలకు 1 సారి చొప్పున 80 సంవత్సరాలు కాస్తుంది. వీటిని ఏ విధంగా నిల్వ చేసుకోవాలంటే పండిన చింతకాయలను చెట్టు నుండి కోసిన తర్వాత బాగా ఎండపెట్టి దాని తర్వాత కాయ పైభాగాన ఉన్న ఎండిన గట్టి పొరను తీసివేసి పండును నిల్వ ఉంచుకోవాలి. సాధారణ పరిస్థితుల్లో చింతపండు 1 సంవత్సర కాలం నిల్వ ఉంటుంది. చింతపండును శీతల గిడ్డంగుల్లో 4-6 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర ఉంచుకోవాలి. తేమ నిల్వ ఉంచి నాణ్యత దెబ్బతినకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంచేటట్టు చూసుకోవాలి. అలాగే చింతపండు నుండి గింజలు వేరు చేసి మార్కెటింగ్ చేస్తారు. చింతపండును ఉప్పుతో కలిపి చిన్న చిన్న ఉండలు చేసి కూడా మార్కెటింగ్ చేస్తారు. చింతపండును మన దేశం నుండి యూరప్, అమెరికా దేశాలకు కూడా ఎగుమతి చేయబడుతూ ఉంది.

ఈనాటి పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా ప్రాంతీయ వార్తలు, అనంతరం సంస్కృతంలో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. నదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రీకృత వంటశాలలను డిసెంబర్ 9న ఒకేసారి ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో ప్రకాశం జిల్లా ఉద్యాన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. బాల కార్మికులతో వెట్టి చాకరీ చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. వార్తల వివరాలు. నదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. విజయవాడలో నిన్న నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛత అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, 5 కోట్ల మంది ప్రజలు భాగస్వాములై ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగితేనే రాష్ట్రంలో శాశ్వత మార్పు సాధ్యమవుతుందని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో 50,000 కోట్లతో జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి నీరు అందించడంతో పాటు మురుగునీటి శుద్ధికి రాష్ట్ర వ్యాప్తంగా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: పట్టణ ప్రాంతాల్లో మీరు చూస్తే 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటింటికి ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వడం, STP ప్లాంట్లు పెట్టడం, పరిశుభ్రమైన వాతావరణం క్రియేట్ చేయడం, చెత్తంతా కూడా రీసైకిలింగ్ గాని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కి పంపించే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇంకొక పక్క గ్రామాల్లో పల్లె పండుగ 3.0 ఉదయగిరిలో ఇనాగ్రేట్ చేశాం. ఇవన్నీ కలిపి 5 ఏళ్లలో 130,000 కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు పెడుతున్నాం.
0: రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రీకృత వంటశాలలను డిసెంబర్ 9న ఒకేసారి ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహార పథకం అమలుకై హైదరాబాద్లో ముఖ్యమంత్రి సమక్షంలో 3 సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, నవంబర్ 30వ తేదీలోగా కేంద్రీకృత వంటశాలల ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. వంటశాలల్లో ఆహారం తయారీ విధానం, పరిశుభ్రత, నాణ్యత వంటి అంశాలను విద్యార్థులు ప్రత్యక్షంగా తెలుసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల శారీరక ఎదుగుదల, విద్యా ప్రగతి తదితర అంశాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని చెప్పారు. విద్యార్థులకు అందించే ఆహారంలోని క్యాలరీలను లెక్కించేందుకు సాంకేతిక ఆధారిత అనువర్తనాలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో ప్రకాశం జిల్లా ఉద్యాన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఒంగోలు కలెక్టరేట్లో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు ఉద్యాన రంగ అభివృద్ధికి ఊతమిస్తుందన్నారు. ఉద్యాన పంటలకు మార్కెటింగ్, ఉత్పత్తుల విలువ పెంపుకు, మౌలిక వస్తువుల కల్పనకు అవకాశం లభిస్తుందని చెప్పారు. హార్టికల్చర్ హబ్ ద్వారా ప్రకాశం జిల్లాకు సుమారు 601 కోట్ల రూపాయల మేర నిధులు లభిస్తాయని మంత్రి పేర్కొంటూ,
2: 601 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్ట్ లో దగ్గరున్నాయి. రైతులు ఫలసాయాలు ట్రాన్స్ఫర్ చేసినటువంటి రోడ్లు కావచ్చు, అదే విధంగా చెక్ డ్యామ్స్ నిర్మాణం కావచ్చు, కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం కావచ్చు, వీరికి అవసరమైనటువంటి హార్టికల్చర్ ఉపయోగాలకు కూడా మనం ప్రాజెక్ట్ లో చేసుకోబోతున్నాం. ప్రకాశం జిల్లాకి ఈ హార్టికల్చర్ హబ్ ద్వారా మెరుగైనటువంటి ఫలితాలు రావడం, రైతులకి వ్యవసాయం లాభసాటిగా రావాలని లక్ష్యంతో ముందు పోవడం.
0: బాల కార్మికులతో వెట్టి చాకరీ చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజల సహకారం అవసరమన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, చదువుకోవాల్సిన వయసులో చిన్నారులు కూలీ పనులు చేస్తూ తమ బంగారు భవిష్యత్తును కోల్పోవటం అత్యంత బాధాకరమని అన్నారు. బాలలను పనుల్లో పెట్టుకునే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి బాలల హక్కుల పరిరక్షణకు సహకరించాలని మంత్రి కోరారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, గృహనిర్మాణ సమాచార శాఖ

0: మంత్రి కొలుసు పార్థసారథి నిన్న బుర్రిపాలెంలో పర్యటించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా 3D సాంకేతికతతో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: విజయవాడలో ఈరోజు నిర్వహిస్తున్న పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సదస్సుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఈ సదస్సుకు కార్పొరేట్ సీఈఓలు, పెట్టుబడిదారులు, ఐఐటీల డైరెక్టర్లు, ఐటీ రంగానికి చెందిన నిపుణులు, 800 మంది పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ ఉదయం సదస్సును ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభిస్తారు. సదస్సులో వివిధ అంశాలపై ప్యానల్ చర్చలు జరుగుతాయి. వీటితో పాటు 3 రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తారు. ముగింపు సమావేశంలో ఈ సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రాష్ట రాజధాని అమరావతి అత్యంత సురక్షితమైనదని, నిర్మాణ పనులు పూర్తయితే బొట్టు నీరు కూడా నిల్వ ఉండదని మంత్రి నారాయణ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో పలు సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలకు నిన్న శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, రాజధాని నిర్మాణంతో పాటు రాష్ట్రవ్యాప్త అభివృద్ది పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణంలో వరదముప్పు లేకుండా ఉండేందుకు గత 200 ఏళ్ల వర్షపాత గణాంకాలు, వాతావరణ సరళులను క్షుణ్ణంగా అధ్యయనం చేశామని తెలిపారు. నెదర్లాండ్స్ దేశ నిపుణులతో చర్చించి వారి మార్గదర్శకత్వంలో పటిష్టమైన వరద నియంత్రణ వ్యవస్థను రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ నగర వీధుల్లో రేయింబవళ్లు శ్రమిస్తూ నిత్యావసరాలు, ఆహారాన్ని చేరవేస్తున్న గిగ్ వర్కర్ల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి తెలిపారు. హైదరాబాద్ కొండాపూర్లో గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అప్జీ హౌస్ విశ్రాంతి కేంద్రాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల చట్టాన్ని తీసుకువచ్చినట్లు వెల్లడించారు. కార్మికులు విరామ సమయంలో సేద తీరడానికి ఇలాంటి వేదికలు ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. సుదీర్ఘకాలంగా అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న 70 మంది వైద్యులను విధుల నుంచి తొలగించినట్లు ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధర్ బాబు తెలిపారు. 7 ఏళ్లకు పైగా విధులకు హాజరుకాని వీరికి ప్రభుత్వ సివిల్ సర్వీస్ నిబంధనల ప్రకారం సంజాయిషీ నోటీసులు జారీ చేసి అనంతరం తుది చర్యగా విధుల నుంచి తొలగించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తొలగించిన వారంతా సివిల్ అసిస్టెంట్ సర్జన్ హోదాలో ఉన్నారని పేర్కొన్నారు. వాతావరణం. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న శ్రీలంక ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారి సిహెచ్ నాగభూషణం పేర్కొన్నారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
2: కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం మరియు రాయలసీమల్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నదే. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉన్నదే. బలమైన గాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నదే.
0: మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రీకృత వంటశాలలను 9 డిసెంబర్ ఒకేసారి ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో ప్రకాశం జిల్లా ఉద్యాన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. బాలకార్మికులతో వెట్టి చాకరీ చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాధానం.

0: там.
1: ఏం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హ్యః భారతీయ విమానచాలకేన కెప్టెన్ స్మిత్ మఛార్ ఇత్యనేన సహ దూరభాషమాధ్యమేన సంవాదం కృతవాన్. సహచాలకేన కృతస్య ఆక్రమణస్య ప్రతిరోధం కురవతా తేన ఫ్లై దుబై విమానే దుబైతః తల్ అవీవ నగరం ప్రతి గచ్చతాం అశీత్యధికైకశతం యాత్రిణాం ప్రాణాః రక్షితాః. కెప్టెన్ మఛార్ ఇత్యనేన ప్రధానమంత్రిణే స్వస్య అనుభవస్య విస్తృత వివరణం ప్రదత్తం. సమమేవ ఘటనాక్రమే తస్మై సాహస కుతః ప్రాప్తమితి కథితం. ప్రధానమంత్రి తస్య సాహసం ప్రశంసితవాన్, తస్య శీఘ్ర స్వాస్థ్యలాభాయ శుభకామనాః చ అయచ్చత్. శ్రీమోదీ అవదత్ యత్ సంపూర్ణ రాష్ట్రం తస్య స్వాస్థ్యలాభాయ ప్రార్థనాం కరోతి. ప్రధానమంత్రి అవోచత్ యత్ కెప్టెన్ స్మితః సాహసేన యథా సమయం ఉచిత నిర్ణయేన క్షమతయా ధైర్యేణ చ జనానాం ప్రాణాన్ అరక్షత్. ప్రధానమంత్రి స్మితస్య సాహసస్య ప్రశంసాం కురవన్ అవదత్ యత్ దేశః గర్వేణ వక్తుం శక్నోతి యత్ భారతీయాః ప్రాణాన్ రక్షితుం స్వజీవనం సంకటే స్థాపయితుం సజ్జాః భవంతి. వార్తాలాపస్య సమయే భావుకః స్మితః అవదత్ యత్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తస్య సర్వాధికః ఆదర్శః అస్తి. అథ చ ప్రధానమంత్రిణః దూరభాష సంవాదం ప్రతి గౌరవానుభూతిః ప్రకటితా.
2: आपकी हिम्मत ने, आपके धैर्य ने और आपकी सूझबूझ ने, यानी फ्रिक्शन ऑफ सेकंड में इतने निर्णय कर लिए आपने और इतने लोगों की जान बचाई और आज पूरा देश गर्व से कह सकता है कि हम हिंदुस्तानी जान लेने वाले लोग नहीं है, जान बचाने वाले लोग. और आपने अपने शरीर पे इतना बड़ा घाव हुआ, आप स्वयं जीवन और मृत्यु की लड़ाई लड़ रहे, उस समय भी आपने अपनी जीवन की परवाह नहीं की, सभी यात्रियों के जीवन की परवाह की. और सबसे बड़ी बात, 140 करोड़ देशवासियों का आपने मान बढ़ाया और इसलिए मैं हृदय से गर्व अनुभव करता हूं. मित्र, अब मैं आपसे सुनना चाहूंगा.
3: मेरे लिए, मैं सर से भी बोल रहा था, आप मेरे सबसे बड़े एक्टर से और मेरे को इनसे कॉल करके मेरी उपनाशाई कर रहे हैं, मुझे बहुत गर्व फील हो रहा है.
1: వాణిజ్య ఉద్యోగ మంత్రి పీయూష్ గోయల అమెరికాదేశస్య మిల్వోకీ నగరే G20 వాణిజ్య మంత్రిణాం సమ్మేళనస్య సమాపన దినే వైశ్విక వ్యాపార వికృతిభ్య నివారణార్థం డబ్ల్యూటీఓ ఇత్యస్యానురూపం కార్యాచరణాయ ఆహ్వానం అకరోత్. సంరచనాత్మక అతిరిక్త క్షమతాయాః ఉత్పాదనస్య చ విషయే ప్రవదన్ శ్రీగోయలః అవదత్ యత్ భారతం విశ్వస్య ద్రుతగత్యా వర్ధమానా బృహత్ అర్థవ్యవస్థా అస్తి. యత్ర దేశీయ యాచనాధారిత అర్థవ్యవస్థ 4.1 అరబ్ జనానాం సేవాం కరోతి. సః అవదత్ యత్ భారతస్య వినిర్మాణ క్షమతయా తస్య దేశీయ వైశ్విక ఆవశ్యకతాం పూరయతి. తథా చ భారతస్య G20 అధ్యక్షేన అభిధీయమానేషు క్షేత్రేషు సంరచనాత్మక అతిరిక్త క్షమతా నాస్తి. संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते.
4: करस्पर्शेन सद्यः वार्ताप्राप्तये एक्स् पटले HAIR न्यूज़ अलर्ट्स् इत्यनुसरन्तु. आकाशवाणी समाचार इति वाट्सएप वाहिन्या च सह संयुज्यन्ताम्.
1: केन्द्रीय पत्तन नौवहन जलमार्ग मंत्री सर्बानंद सोनोवाल ह्यः भारतीय नौवहन निगमं भारतं स्वावलंबी कर्तुं नौकायान निर्माणस्य समुद्रीय क्षमतायाः च वैश्विक स्पर्धात्मकतायां च प्रमुखां भूमिकां निर्वोढुं आह्वयत्. पंजाब राज्य सीमा सुरक्षा बलेन ह्यः तरन तारन क्षेत्रे द्वौ पाकिस्तानी अवैधजनौ मारितम्. BSF इत्यस्यानुसारं ते अवैधरूपेण सीमायां प्रति आगतवन्तः. एशियन गेम्स क्रीडा महाकुंभे ह्यः भारतीय मुष्टामुष्टि क्रीडकैः मल्लस्पर्धिभिः धनुर्धरैः च स्वर्ण पदकानि 6 पदकानि विजितानि इति

0: वार्ताः।
1: వన్ నాట్ 2.2 మెగా హెడ్స్ పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఈరోజు ఎఫ్ఎం రెయిన్బోలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ఈ ప్రసారంలో ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో అంటరానితనం నిర్మూలన వారోత్సవాల సందర్భంగా శ్రీ జి నియంత గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఇంకా శతక పద్య సౌరభం మారణ కవి రచించిన భాస్కర శతక పద్యాలకు విశ్లేషణాత్మక ఆవిష్కరణ విశేషం సమర్పణ డాక్టర్ పాలపత్తి శ్యామలానంద ప్రసాద్. ఇంకా పిల్లల ప్రవర్తనపై చరవాణి ప్రభావం డాక్టర్ వి రాధికారెడ్డి గారితో పరిచయం. ఇంకా లలిత గీతాలు ప్రసారమవుతాయి. 8:30 విజయనగరం జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన శ్రీ కెఎన్ రామకృష్ణ. 8:35 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 9:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ కారైక్కుడి సాంబశివ అయ్యర్ గారి వీణావాద్యం ప్రసారమవుతుంది. శ్రీ కారైక్కుడి ముత్తు అయ్యర్ గారు మృదంగం. 10:00 వసుదైక కుటుంబం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం విశాఖపట్నం వారు సమర్పించే కార్యక్రమం. 10:30 పీరియాడిక్ అప్డేట్స్ ఇన్ కనెక్షన్ విత్ 20th edition ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 అప్డేట్స్ ప్రసారమవుతాయి. 10:35 రావోయి అతిథి. 11:00 గుర్తు చేసుకుందాం కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:30 స్టంప్డ్ సీజన్ 5th edition ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:10 లాహిరి లాహిరిలో కార్యక్రమం ప్రసారమవుతుంది. 12:30 పీరియాడిక్ అప్డేట్స్ ఇన్ కనెక్షన్ విత్ 20th edition ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026. 12:35 ఫిలిం గీతం. 12:40 భక్తి గీతాలు కార్యక్రమంలో అన్నమాచార్య కీర్తనలు ప్రసారమవుతాయి. సమర్పణ శ్రీ డి పశుపతి గారు. 1:10 ఫిలిం గీతాలు. 1:30 పీరియాడిక్ అప్డేట్స్ ఇన్ కనెక్షన్ విత్ 20th edition ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026. 1:35 వనితావాణి స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో మగ్గువే మణిహారం కథానిక ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి వి సుశీల. ఇంకా చెడు అలవాట్లను మానడం ఎలా విశేషాలు లలిత గీతాలు ప్రసారమవుతాయి. 2:30 20th ఏషియన్ గేమ్స్ 2026 పీరియాడిక్ అప్డేట్స్ ప్రసారమవుతాయి. 3:00 టీన్ టైం. 4:00 యువలయ కార్యక్రమం ఉంటుంది. 3:30 మరియు 4:30 20th ఏషియన్ గేమ్స్ 2026 పీరియాడిక్ అప్డేట్స్ ప్రసారమవుతాయి. 4:35 8వ తరగతికి హిందీ పాఠం ప్రసారమవుతుంది. శ్రీహరికోట. ఉపాధ్యాయులు శ్రీ టి జయరాం, విద్యార్థి శ్రీ బి ప్రణవాక్షర. 4:45 శ్రీమతి అరిగే అంజనాదేవి బృందం ఆలపించిన జానపద గీతాలు. 5:00 చిత్రగీతాలు. 5:30 20th ఏషియన్ గేమ్స్ 2026 పీరియాడిక్ అప్డేట్స్. 5:35 చిత్రగీతాలు. 6:30 20th ఏషియన్ గేమ్స్ 2026 పీరియాడిక్ అప్డేట్స్ ప్రసారమవుతాయి. 6:35 పల్లెసీమలు కార్యక్రమంలో భారతీయ సాంప్రదాయ హస్తకళల వికాసం ఏపీలో ప్రసిద్ధ హస్తకళలు శ్రీ పి సంతోష్ కుమార్ గారి ప్రసంగం ప్రసారమవుతాయి. 7:15 చిత్రగీతాలు. 7:30 20th ఏషియన్ గేమ్స్ 2026 పీరియాడిక్ అప్డేట్స్ ప్రసారమవుతాయి. 7:35 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 8:00 దార్శనిక భారత్ ఆర్థిక వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ. 8:15 చిత్రగీతాలు. 8:40 దేశభక్తి గీతం ప్రసారమవుతాయి. 8:45 విజయవాడ ఏమిటలపై ప్రసారమయ్యే కార్యక్రమాలుంటాయి. ఇవి ఈరోజు ఎఫ్ఎం రెయిన్బోలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: సమయం 7:05 కావస్తోంది. మరి కొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. భారత సంస్కృతి నాగరికత స్ఫూర్తికి నిస్వార్థ సేవయే కేంద్ర బిందువు అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాలలో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవుల షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడలలో 44 ఏళ్ల తర్వాత భారత మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించింది. ఇప్పటి వరకు భారత్ మొత్తం 76 పతకాలతో పతకాల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. ఇక వార్తల వివరంగా, భారత సంస్కృతి నాగరికత స్ఫూర్తికి నిస్వార్థ సేవయే కేంద్ర బిందువు అని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 11వ సంత్ ఈశ్వర్ సమ్మాన్ 2026 కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఉపరాష్టపతి, దేశంలోని మహనీయ సాధువులు, మేధావులు ప్రజలను నిస్వార్థంగా ఇతరుల సంక్షేమంకై పాటుపడేందుకు ప్రేరేపించారని పేర్కొన్నారు. దేశానికి అసాధారణమైన సేవలు అందించిన అవార్డు గ్రహీతలందరినీ అభినందించారు. ఈ పురస్కారం నిస్వార్థ సేవా స్ఫూర్తికి గుర్తింపు అని, దేశ సంస్కృతి బాధ్యతలకు ఒక వేడుక అని, దేశ ప్రగతిలో ప్రతి పౌరుడు భాగస్వామి అని అన్నారు. జన భాగస్వామ్యం ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా ఎలా మార్చగలదో స్వచ్ఛ భారత్ మిషన్ నిరూపించిందని ఉపరాష్టపతి అన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాలలో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సొసైటీ ఆఫ్ రోబోటిక్స్ సర్జరీ అంతర్జాతీయ సదస్సులో మంత్రి ప్రసంగిస్తూ, ఆరోగ్య సంరక్షణలో రోబోటిక్స్, ఏఐ, నానోసైన్స్ ఒక ఖచ్చితమైన వ్యవస్థను సృష్టిస్తాయని అన్నారు. వైద్య విభాగాలలో ఏఐని వినియోగిస్తున్నట్లే భవిష్యత్తులో రోబోటిక్ వైద్యం, రోబోటిక్ ఎండోక్రైనాలజీ, రోబోటిక్ కార్డియాలజీ వంటి సాంకేతికతలు ఆవిర్భవించవచ్చని పేర్కొన్నారు. జీనోమ్ ఇండియా కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ, ఇప్పటికే 10,000 మంది జన్యు క్రమాన్ని నిర్ధారించామని, భవిష్యత్తులో ప్రతి నవజాత శిశువు జన్యు క్రమాన్ని నిర్ధారిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాంతంలోని గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రైతులకు మెరుగైన అవకాశాలను కల్పిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. నిన్న అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్ట్ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్కు సీతారామన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ను ఒక ప్రధాన ఉద్యానవన కేంద్రంగా అభివృద్ది చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రధానమంత్రికి అందించిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈవేలం గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ విడతలో ఢిల్లీ నగర విభిన్న కోణాలను ప్రతిబింబించే 30 రకాల జ్ఞాపికలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో 9 ఫోటోఫ్రేమ్లు, 9 జ్ఞాపికలు, 6 విగ్రహాలు, శిల్పాలు ఉన్నాయి. అలాగే 2 ఢిల్లీ మెట్రో నమూనాలు, 1 క్రీడా జ్ఞాపిక, ఆధ్యాత్మిక వస్తువులు, పెయింటింగ్, కళాఖండాలు, చేతి వృత్తుల వస్తువులు ఈ సేకరణలో ఉన్నాయి. రోహిణిలోని విద్యార్థి నుంచి ఢిల్లీ మెట్రో, శాసనసభ, నూతన పార్లమెంటు వరకు ఢిల్లీలోని విభిన్న కథనాలను ఈ జ్ఞాపికలు తెలియజేస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈవేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని నమామి గంగే ప్రాజెక్టుకు కేటాయించడం ద్వారా ఈ జ్ఞాపికలకు ఒక విశిష్ట ప్రజా ప్రయోజనాన్ని కలిగిస్తున్నట్లు వెల్లడించింది. పెరుగుతున్న ఇంధన ధరలను తగ్గించేందుకు G7 దేశాలు 100 మిలియన్ల బ్యారెల్స్ చమురును విడుదల చేసేందుకు అంగీకరించాయి. 4 నెలల వ్యవధిలో బ్యారెళ్ల కొద్దీ చమురును విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా మొదటి 20 రోజుల్లోనే భారీ మొత్తంలో డీజిల్ను విడుదల చేయాలని యోచిస్తున్నారు. అమెరికాలో డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐరోపా దేశాలు తమ నిల్వల నుంచి భారీ పరిమాణంలో డీజిల్ను విడుదల చేసేందుకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ప్రపంచ వాణిజ్య వక్రీకరణలను సరిదిద్దేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా ఒక విధానం అవసరమని భారత్ పిలుపునిచ్చింది. అమెరికాలోని మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల ముగింపు సమావేశంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, సాక్ష్యాధారాల ఆధారంగా న్యాయ సమీక్షకు లోబడి యాంటీ డంపింగ్, కౌంటర్ వైలింగ్ సుంకాలతో సహా డబ్ల్యూటీఓ నిబంధనలకు అనుగుణమైన చర్యల ద్వారా వాణిజ్య వక్రీకరణలను

పరిష్కరిస్తామని అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIR News_HYD ని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్.

0: మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. నిన్న జరిగిన ఎస్సీఐ 65 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవంలో మంత్రి మాట్లాడుతూ, దేశ ఇంధన వాణిజ్య భద్రతను కాపాడడంలో ముఖ్యంగా ఇటీవలి హార్ముజ్ జలసంధి సంక్షోభం సమయంలో ఎస్సీఐ పోషించిన పాత్రను మంత్రి కొనియాడారు. సముద్రయాన అమృత్ కాల్ విజన్ 2047 కింద 2047 నాటికి నౌకా నిర్మాణంలో అగ్రగామిగా నిలవాలన్న భారత ఆశయానికి జాతీయ నౌకాదళం కేంద్ర బిందువు అని మంత్రి అన్నారు. ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు, యువతలో జాతీయ సమైక్యతను ప్రోత్సహించేందుకు విద్యామంత్రిత్వ శాఖ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం కింద యువ సంఘం 7వ దశను నిర్వహిస్తోంది. ఈ దశలో భాగంగా మొదటి పర్యటనను గత నెల 25వ తేదీన సిక్కిం విశ్వవిద్యాలయం నుంచి జెండా ఊపి ప్రారంభించారు. రాజస్థాన్ పర్యటనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్ ఆతిథ్యమిస్తోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. సిక్కిం ప్రతినిధి బృందం గత నెల 29వ తేదీన జోధ్పూర్కు చేరుకుంది. గోవాలోని సుమారు 6,000 మంది లఖ్పతి దీదీల ఆర్థిక కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వారి ఆదాయాన్ని మరింత పెంచేందుకు అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు. నిన్న గోవాలోని పొండాలో స్వయం సమృద్ది, వ్యవసాయం, మహిళా సాధికారతపై ప్రత్యేక కార్యక్రమం జరిగింది. రాష్ట ప్రభుత్వం చేపట్టిన సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్, గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ హాజరయ్యారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శన కనపరిచి హాకీ, బాక్సింగ్, రెజ్లింగ్, ఆర్చరీ విభాగాలలో మొత్తం 6 స్వర్ణ పతకాలను సాధించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో చైనాను 1-0 తేడాతో ఓడించి భారత మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో 44 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల్లో మహిళల హాకీలో భారత్కు తొలి స్వర్ణం లభించింది. దీంతో మహిళల హాకీ జట్టు 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించింది. అంతకుముందు పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో భారత రెజ్లర్ సుజీత్ కల్కర్ స్వర్ణ పతకం సాధించారు. బాక్సింగ్లో మహిళల 65 కేజీల విభాగంలో ప్రవీణ్ హుడా ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన నీన్ చిన్ చెన్ను 3-2 తేడాతో ఓడించి స్వర్ణం సాధించారు. పురుషుల 80 కేజీల విభాగంలో అంకుష్ పంగల్ ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మినోసోంగ్ను 4-0 తేడాతో ఓడించి స్వర్ణ పతకం సాధించారు. భారత స్టార్ మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ 75 కేజీల విభాగంలో ఫైనల్లో చైనాకు చెందిన బావోజీని 5-0 తేడాతో ఓడించి స్వర్ణం సాధించారు. భారత్ 16 స్వర్ణాలు, 25 రజతాలు, 35 కాంస్యాలతో మొత్తం 76 పతకాలు సాధించి పతకాల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. 2026 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల హాకీ జట్టుకు రాష్టపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. వారి పట్టుదల, నైపుణ్యం, స్ఫూర్తిదాయకమైన ఆట తీరుతో భారత్కు బంగారు పతకాన్ని తెచ్చారని, ఇది యావత్ దేశానికి గర్వకారణమని రాష్టపతి ద్రౌపది ముర్ము సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. 2028 ఒలింపిక్ క్రీడలకు నేరుగా అర్హత సాధించడం ఈ విజయాన్ని మరింత ప్రత్యేకంగా చేసిందని రాష్టపతి అన్నారు. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఆంధ్రప్రదేశ్, కేరళం, మహిళలో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఈరోజు ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో కొంకణ్, గోవాలో వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. గాంధీ జయంతి సందర్భంగా నిన్న దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు జరిగాయి. జీపీడీపీ పోర్టల్, పంచాయత్ నిర్ధారణ్ పోర్టల్లో 2.42 లక్షలకు పైగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. ఈ గ్రామసభల్లో గ్రామ ప్రజలు, ఎన్నికైన ప్రతినిధులు, పంచాయతీ కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత సంస్కృతి, నాగరికత స్ఫూర్తికి నిస్వార్థ సేవయే కేంద్ర బిందువు అని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాల్లో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడలలో 44 ఏళ్ల తర్వాత భారత మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: 102.2 MHz పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం.

0: అంటరానితనం నిర్మూలన వారోత్సవాల సందర్భంగా శ్రీ జి నియంత గారి ప్రసంగం.
1: జాతిపిత మహాత్మాగాంధీ జన్మదినం అక్టోబర్ 2 నుంచి 8 వరకు మన దేశంలో దళితులకు గల హక్కులు, అవకాశాలు, గుర్తింపు, గౌరవం తెలియజేయుటకు ఈ అంటరానితనం నిర్మూలన వారోత్సవాలు జరపబడుతున్నాయి. ఇది పార్లమెంట్లో 2011 మే నెల 24 తేదీన చట్టబద్ధంగా ఆమోదించబడింది. దేశంలో దళితుల ఎడల ఎటువంటి డిస్క్రిమినేషన్ అంటే భేదభావం చూపించకూడదని, ప్రభుత్వపరంగా కల్పించగల అన్ని అవకాశాలు అందరికీ ఎటువంటి భేదభావాలు లేకుండా సమానత్వంతో పొందుపరచాలనే ఉద్దేశంతో అందరితో కలిసిమెలిసి దేశాభివృద్ధి సాధించడమే ధ్యేయంగా రూపొందించబడింది. 1950 భారత రాజ్యాంగం అంటరానితనమును సమూలంగా నిషేధించింది. ఏ కోసైనా ఏ విధంగానూ అంటరానితనమును పాటిస్తే వారు శిక్షార్హులు అవుతారని తెలిపింది. అనాదిగా హిందూ సమాజంలో కొంతమంది అంటరానితనం పాటిస్తూ వస్తున్నారు. ఇది ఒక దురాచారం, ఒక మూఢనమ్మకం, తోటి మానవులను సహమానవులుగా చూడలేని దురాచారం. భారతదేశంలోని కుల వ్యవస్థలో కొన్ని సమాజాలలో ఈ విధమైన అంటరానితనమును పాటిస్తారు. అంటరానితనాన్నే అస్పృశ్యత అని కూడా అంటారు. మహాత్మాగాంధీ అంటరానితనం ఆచారాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అంటరానితనానికి నిర్మూలనకు గాంధీ సెప్టెంబర్ 30, 1932 హరిజన్ సేవక్ సమాజ్ అనే సంస్థను స్థాపించారు. భారత్కు స్వాతంత్ర్యం వచ్చే సమయానికి దేశంలో 20 కోట్ల మంది దళితులు ఉన్నారు. హరిజన్ సేవక్ సంఘ్ ముఖ్యోద్దేశం అణగారిన జాతి వారికి పబ్లిక్ ప్లేసెస్లో ప్రవేశం, దేవాలయాలలో అందరితో పాటు ప్రవేశం, స్కూళ్ళలో అందరు విద్యార్థులతో సమానంగా విద్యా అవకాశాలు కల్పించడం, రోడ్లు బాటలు అందరూ కలిసి వినియోగించుకోవడం, మంచినీటి సదుపాయాలు అందరితో పాటు సమానంగా వినియోగించుకోవడం, అలానే అందరితో కలిసి భోజనం చేయడం, వర్ణాంతర వివాహాలకు ప్రోత్సాహం కల్పించడం దాని ఉద్దేశం. హరిజన్ సేవక్ సంఘ్ ప్రధానాంశాలలో ప్రజలతో పంచుకునే ఉద్దేశంతోనే గాంధీ దేశమంతా అన్ని భాగాల్లోనూ విస్తృతంగా నవంబర్ 1933 నుంచి ఆగస్ట్ 1934 వరకు 9 నెలలు పర్యటించారు. ఇందులో భాగంగా రైలులో 3వ తరగతిలోనూ, కారు, ఎడ్లబండి, నడక మార్గాల్లో సుమారు 20,000 కిలోమీటర్లు దేశమంతా పర్యటించారు. ఈ పర్యటనలో గాంధీ హరిజనులు అనబడే బడుగు జాతుల వారితో కలిసిమెలిసి జీవించి వారిలో ఒకరుగా మిళితమయ్యారు. హరిజన్ సేవక్ సంఘ వాలంటీర్లను గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ ప్రజలను అంటరానితనానికి వ్యతిరేకంగా నిర్మాణాత్మకం కలిగిన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. అక్కడ ప్రజల ఆర్థిక, సాంఘిక, రాజకీయ, కల్చరల్ కార్యక్రమాలలో భాగస్వాములై విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్నారు. హిందూ సమాజానికి అంటరానితనం వారి ఆలోచనలో ముఖ్యం అనుకుంటే ఒక సత్యవాదిగా గాంధీ, నాకు అలాంటి హిందూ సంస్కృతి అక్కర్లేదని నిష్కర్షగా చెప్పారు. అంబేద్కర్ కూడా గాంధీతో పాటు దళితులతోటి దాన్ని రాజ్యాంగ నిర్మాణంలో కూడా ఈ విషయాలన్నీ ప్రముఖంగా ప్రస్తావించారు. హరిజనులు, దళితులపై పూర్వ సమాజంలో ఎటువంటి ఆంక్షలు, నియమాలు ఉండేవో ఒకసారి చూద్దాం. ఇది వారి ఎడల

0: చూపుతున్న వివక్షత. హరిజనులకు, దళితులకు గ్రామాల్లో అగ్రకులస్తులతో పాటు కలిసి జీవించే అవకాశం లేదు. వారికి ప్రత్యేకంగా అగ్రకులస్తుల ఇళ్ల నుండి గ్రామానికి దూరంగా దళిత వాడల్లో హరిజన వాళ్ళు ఉండేవి. వారు కనీస అవసరాలు కూడా నోచుకునేకుండేవారు. దుర్భర జీవితం గడపవలసి వచ్చేది. కనీస సదుపాయాలు కూడా ఉండేవి కాదు. హరిజనులు, దళితులు అనబడేవారు అంటరాని వారుగా ఇతర కులాల సభ్యులతో కలిసి భోజనం నిషేధింపబడింది. గ్రామాల్లో ఉండే టీ స్టాల్స్, అల్పాహారశాలల్లో దళితులకు విడివిడిగా తాగునీరు, టీ, ఆహార పదార్థాలకు ఉపయోగించే కప్పులు, గ్లాసులు, ప్లేట్లు ప్రత్యేకంగా ఉండాలి. అవి అగ్రకులాల వారికి ఉపయోగించరాదు. గ్రామ కార్యక్రమాలు, ఉత్సవాలు జరిపే సమయంలో, పండుగల సమయంలో చేసే ఆహారపు ఏర్పాట్లు ప్రత్యేకంగా వేరువేరుగా ఉండేవి. గ్రామ దేవాలయాలలో హరిజనులకు, దళితులకు ప్రవేశంపై నిషేధం ఉండేది. దీన్ని మహాత్మాగాంధీ తీవ్రంగా పరిగణించి వ్యతిరేకించారు. స్వయంగా హరిజన దేవాలయాల్లో ప్రవేశాలు చేయించారు. ధనిక జాతి కుల సభ్యుల ముందు హరిజనులు, దళితులు అనేవారు చెప్పులు ధరించడం నిషేధం. అంతేకాకుండా చేతిలో గొడుగు కలిగి ఉండడం నిషేధంగా ఉండేది. ఇది అగ్రకులస్తులకు అవమానంగా ఉండేది. దళితులకు, అగ్రకులాల వారికి ఇళ్లల్లోకి ప్రవేశం నిషేధంగా ఉండేది. గ్రామాల్లో దళితులు సైకిలు తొక్కకూడదు, వారు నడిచే వెళ్ళాలి. గ్రామాల్లోని ప్రధాన వీధులలో దళితులకు సంచారం లేదు. గ్రామాలలో హరిజనులకు, దళితులకు ప్రత్యేక శ్మశాన వాటికలు, ఖననా స్థలాలు ఉండేవి. గ్రామానికి చెందిన పబ్లిక్ ప్లేసెస్, ప్రజలకు చెందిన సాధారణ ఆస్తులు ఉపయోగించడంలో దళితులకు నిషేధంగా ఉండేది. ఇది వివక్షతో కూడిన చర్య. అంటే గ్రామ మంచినీటి బావులు, మంచినీటి చెరువులు, పార్కులు, దేవాలయాలు, వాటి ప్రాంగణాలు ఏ విధంగానూ ఉపయోగించరాదు. గ్రామ పాఠశాలల్లో దళితులకు ప్రత్యేక గదులు, స్థలాలు ఉండేవి. హరిజన దళిత విద్యార్థులు ఇతర విద్యార్థులతో కలిసిమెలిసి కూర్చోవడానికి వీల్లేదు. వారిని ఒకే తరగతి గదిలో ఇతర అగ్ర కులాల పిల్లల నుంచి వారిని దూరంగా కలవకుండా కూర్చోపెట్టేవారు. అగ్ర కులస్తులు పనులు దళితుల చేత చేయడానికి నిరాకరిస్తే వారిని గ్రామం నుండి బహిష్కరించేవారు. అటువంటి వారిని మరే ఇతర పనుల్లో కూడా నియమించేవారు కాదు. హరిజనులు, దళితులపై గల వివక్షతలను తొలగించడానికి గాంధీ మహాత్ముడు 8 దశాబ్దాల క్రితం హరిజనోద్ధరణకు కార్యక్రమాలు స్వీకారం చుట్టారు. అందులోనే హరిజన్ సేవక్ సంఘ్, ఆంధ్రాకు చెందిన ప్రముఖ నాస్తికులు గోరాను గాంధీ ఆహ్వానించారు. ఇద్దరూ కలిసి హరిజనోద్ధరణకు కార్యక్రమాలు రూపొందించారు. గాంధీ హిందూ మతాన్ని అనుసరిస్తారు, గోరా నాస్తికుడు. కుల మతాలని, మూఢాచారాలను వ్యతిరేకిస్తారు. కానీ గాంధీ దృష్టిలో అతి నీచమైన అంటరానితనాన్ని నిర్మూలించాలదే ప్రధాన ధ్యేయం. దానికి వారిద్దరూ కలిసి పనిచేశారు. గాంధీ గోరా మధ్య జరిగిన సంభాషణలను గాంధీ అధికార ప్రచురణకర్త యానిటిస్ట్ గాంధీ అనే పుస్తకంలో ప్రచురించింది. వారిద్దరూ ఆలోచనలో అంటరానితనం నిర్మూలనకు సహపంక్తి భోజనాలు, వివిధ వర్గాలు కలిసి భోజనం చేయడం ఒక కార్యక్రమంగా ఉండేది. హరిజన వాడల్లో బస పర్యటనలు ఉండేవి. హరిజన వాడల్లో నివసించే వారిని కలిసి వారి సమస్యలు తెలుసుకోవడం చేసేవారు. గ్రామానికి సంబంధించిన పబ్లిక్ నూతులు, చెరువుల నుంచి దళితుల చేత నీరు తోడించడం, గ్రామస్తులతో కలిసి హరిజనులు వయోజన విద్యా కార్యక్రమాలు నిర్వహణ, పాఠశాలల నిర్వహణ, వివక్షతకు దారితీస్తున్న సమస్యలను సానుకూలంగా అందరితో కలిసి సమన్వయంతో పరిష్కరించడం చేసేవారు. హరిజనులకు, దళితులకు సంస్కృత పాఠశాలలు ఏర్పాటు చేయడం, దేవాలయాలలో అందరితో పాటు సమానంగా ప్రవేశం ఉండేటట్లు కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయి. ముఖ్యంగా అంటరానితన నిర్మూలనకు వర్ణాంతర వివాహాలు ప్రోత్సాహం. ఈ విషయంలో మహాత్మాగాంధీ గోరా కుమార్తెను ఆమె అంగీకారంతో తన కుటీరం ముందు వివాహం జరిపించడానికి నిశ్చయించారు. ఇది గాంధీ చిత్తశుద్ధికి, సత్య శోధనకు, అంటరానితన నిర్మూలనకు నిదర్శనంగా నిలిచాయి. హరిజన ఉత్తరణ కార్యక్రమాల్లో ముఖ్యంగా దళిత వర్గాల వారి నుండి నివాస కాలనీలో ఆహారం, నీరు, ఇతర నిత్యావసరాలు అందరికీ అందుబాటులో ఉండేట్లు చూసేవారు. నిర్మాణాత్మక ఆలోచనలు, కార్యక్రమాల ఎడల ఎక్కువ శ్రద్ధ వహించడం అవసరంగా గుర్తించారు. కార్యక్రమాల అమల్లో శ్రద్ధ పెట్టడం ముఖ్యంగా భావించారు. దళితుల హక్కుల గురించి వారికి అవగాహన కలిగించడంతో పాటు వారు వాటిని పొందేటట్లు చూడడం ముఖ్యం. దళిత సంఘాలు దళితులు చైతన్యపరుస్తూ వారిని కూడా దేశాభివృద్ధిలో భాగస్వాములుగా చేయడం చాలా అవసరం. దేశంలోని ఇతర సంఘాలతో పాటు దళిత సంఘాలు కూడా కలిసి వారి మధ్య ఒక సుహృద్భావ ఏర్పడేట్టు చూడడం చాలా ముఖ్యంగా భావించారు. దళితుల హక్కులకు సంబంధించి యువతరం నవతరంలో అవగాహన కార్యక్రమాలు నిత్యం జరగాలి. వీరికి విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు ఎక్కువ కల్పించాలి. దేశంలో అన్ని వర్గాల ప్రజలలో సమభావం సమానంగా ఉండేట్లు చూడవలసిన బాధ్యత ప్రజల మీద, ప్రభుత్వం మీద, స్వచ్ఛంద సంస్థల మీద ఎక్కువగా ఉంది. జన్మత అందరూ సమానంగానే జన్మించారు, కానీ వారు పెరుగుతున్న ప్రదేశం, సమాజం, అతడి ప్రజల ఆచార వ్యవహారాలు, నమ్మకాలు యువతపై ప్రభావం చూపుతాయి. ఇట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాలు సమభావంతో ప్రజల మధ్య ఏర్పడిన అపోహలను తొలగిస్తూ ముందుకు సాగడం ముఖ్యం. గాంధీ, అంబేద్కర్ కలలుగన్న సమసమాజ స్థాపనకు ధ్యేయంగా పనిచేయడం మన ముందున్న కర్తవ్యం.
1: మీరింతవరకు అంటరానితనం నిర్మూలన వారోత్సవాల సందర్భంగా శ్రీ జి నియంతగారి ప్రసంగం విన్నారు.
2: ఉదయరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు శతకపద్య సౌరభం మారణ కవి రచించిన భాస్కర శతక పద్యాలకు విశ్లేషణాత్మక ఆవిష్కరణ విశేషం వింటారు. సమర్పణ డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్.
3: భాస్కర శతకంలో 8వ పద్యం, అలఘు గుణప్రసిద్ధుడగునట్టి ఘనుండొకడిష్టుడై తనన్ వలచి యొకించుగేమిడిన వానికి మిక్కిలి మేలు చేయుగా తెలిసి కుచేలుడొక్క కొనిదెండటుకుల్ తనకిచ్చిన మహాఫలదుడు కృష్ణుడత్యధిక భాగ్యమునాతనికీడె భాస్కరా. దీనిలో కొన్ని పదాలకు అర్థాలు. అలఘు గుణప్రసిద్ధుడు, గొప్ప గుణములతో ప్రసిద్ధుడైనవాడు. ఘనుడు, ఉన్నత స్థితిలో ఉన్నవాడు. ఇష్టుడు, స్నేహితుడు. వలచి, ప్రేమతో. ఒకించుక, కొంచెం. ఏమిడిన, ఏమి ఇచ్చిన. మిక్కిలి, చాలా ఎక్కువ. మేలు చేయుగా, ఉపకారం చేస్తాడు. తెలిసి, పరిచయంతో, స్నేహంతో. కుచేలుడు, కుచేలుడు అను పేరు గల పేద బ్రాహ్మణుడు. ఒక్క కొనిదెండు, ఒక్క చారెడు. అటుకుల్, అటుకులను. మహాఫలదుడు, గొప్ప ప్రయోజనాలను ఇచ్చేవాడు. అత్యధిక భాగ్యము, మిక్కిలి ఎక్కువ సంపదను ఆతనికి, కుచేలునకు ఈడే ఇవ్వడా ఇచ్చాడు కదా. ఓ సూర్యభగవానుడా, గొప్ప గుణములతో ప్రసిద్ధుడై ఉన్నత స్థితిలో ఉన్న ఒక వ్యక్తి స్నేహితుడై ఉంటే తన మీద ప్రేమతో చూడటానికి వచ్చి ఏ కొంచెం కానుక ఇచ్చినా ఇచ్చిన వానికి ఊహకు మించిన మేలు చేస్తాడు. స్నేహితుడైన కుచేరుడు తనకు ఒక చారుడు అటుకులు ఇచ్చినందుకు సంతోషించిన మహాభాగ్య ప్రదాత శ్రీకృష్ణుడు అతనికి అంతులేని సంపదలు ఇచ్చాడు కదా అని భావం. ఈ పద్యం వినగానే భాగవతం కుచేలోపాఖ్యానంతో ఉపదేశించే మానవ సంబంధాలు, మిత్రధర్మాలు, సంపన్నులకు సాటి మానవులపై ఉండవలసిన ఆప్యాయత మొదలైన ఎన్నో సామాజిక అంశాలకు కేంద్రంగా, నీతి బోధకంగా ఆకర్షిస్తుంది. పుట్టి పెరిగిన చోట, చదువుకున్న చోట, కలిసిమెలిసి తిరిగిన చిన్ననాటి స్నేహితులు అందరికీ ఉంటారు. ఎవరికి వారు ఉద్యోగాలలో, వ్యాపారాలలో, సంసార బాధ్యతలలో మునిగిపోయి గతాన్ని గుర్తు చేసుకోరు. తమకన్నా ఉన్నత స్థితిలో ఉన్నవారు, పేదవారు, సంపన్నులు ఎవరెవరు ఎక్కడ ఉన్నారో వారికి ఏమైనా చేతనైనంత సహాయ సహకారాలు అందించవలసిన అవసరం ఉందేమో అని ఆలోచించే వ్యక్తిత్వ వికాసం మానవ సంబంధాలను నిలబెడుతుంది.

0: తన సహాధ్యాయి, చిన్ననాటి స్నేహితుడు అయిన ద్రోణుణ్ణి ద్రుపద మహారాజు అవమానించాడు. నీవెవరో నాకు తెలీదు, నా వంటి రాజపుత్రుడికి నీ వంటి పేద బాపడితో స్నేహం ఏమిటి పో అన్నాడు. స్నేహం శత్రుత్వం అయింది. అటువంటి సన్నివేశమే శ్రీకృష్ణ కుచేలుల మధ్య కూడా జరిగింది. కాని శ్రీకృష్ణుడు ద్రుపదునిలా మాట్లాడలేదు. ఎదురు వెళ్లి స్వాగతం చెప్పి తనతో పాటు కూర్చోబెట్టుకుని రుక్మిణీదేవి బంగారు చెంబుతో నీళ్లు పోస్తుండగా స్నేహితుని కాళ్లు కడిగి నెత్తిని చల్లుకున్నాడు. గుప్పెడు అటుకులు తిని గొప్ప సంపదలు అడక్కుండానే ఇచ్చాడు. సంఘజీవి అయిన మానవుడు మిత్రధర్మాన్ని, మానవధర్మాన్ని అలా పాటించాలి అని మారన ఈ దృష్టాంతాన్ని జోడించాడు. ఈ పద్యం వినగానే మనక్కూడా అలా చెయ్యాలి అనిపించేలా అలఘు గుణప్రసిద్ధుడు, ఘనుండు, ఇష్టుడు, మహాఫలదుడు అనే విశేషణాలను ప్రయోగించాడు. అట్లాంటి పొగడ్తలు అందుకోవాలని, అది గొప్పవారి ప్రవర్తన అనే ముద్ర బాలబాలికల మనస్సులో పడుతుంది. శ్రీకృష్ణ పరమాత్మని ఉదాహరణ వారికి దైవిక స్ఫూర్తిని ఇస్తుంది. తెలిసి అంటే పరమాత్మతత్వం తెలిసి అని అర్థం. కుచేరుడు వచ్చిన పని ఊహించి శ్రీకృష్ణుడు ఏం కావాలి, ఎంత కావాలి అని అడగకుండానే అనంత సంపదలు ఇచ్చాడు. ఇలా మిత్రులు ఒకరి మనసు ఒకరు వారంతట వారే తెలుసుకుని సమాచార లోపం లేకుండా మానవులంతా కష్టసుఖాలు కలిసి పంచుకోవాలి అని శతకకర్త ఆకాంక్ష. పద్యం మళ్ళీ వినండి. అలఘు గుణప్రసిద్ధుడగునట్టి ఘనుండొకడిష్టుడై తనన్వలచి ఒకించుకేమిడిన వానికి మిక్కిలి మేలు చేయగా తెలిసి కుచేరుడొక్క కొనిదెండటుకుల్ తనకిచ్చినన్ మహాఫలదుడు కృష్ణుడత్యధిక భాగ్యము నాతనికి ఈడే భాస్కరా.
1: మీరింతవరకు శతక పద్య సౌరభం మారణ కవి రచించిన భాస్కర శతక పద్యాలకు విశ్లేషణాత్మక ఆవిష్కరణ విశేషం విన్నారు. సమర్పణ డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్. కార్యక్రమంలో ఇప్పుడు పిల్లల ప్రవర్తనపై చరవాణి ప్రభావం డాక్టర్ వి రాధికారెడ్డి గారితో పరిచయం వింటారు.
2: ప్రస్తుత కాలం చూసినట్లయితే టెక్నాలజీ బాగా పెరిగిందనే చెప్పాలి. ఈ టెక్నాలజీ బాగా పెరగడం వల్ల వయసుతో నిమిత్తం లేకుండా, అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరి చేతిలో తప్పకుండా మనం చూస్తున్నది సెల్ ఫోన్. ఇది వరకు నిద్ర లేవగానే కుటుంబంలో ఉన్న వారందరూ కూడాను వారి పనుల జాబితా, అంటే ఒక టైం టేబుల్ తయారు చేసుకుని ఒక క్రమ పద్ధతిలో వెళ్లేవారు. మరి నేటి పిల్లలను కనుక చూసినట్లయితే ఉదయం లేవగానే ఏ మెసేజ్లు వచ్చాయి, ఎవరితో చాటింగ్ చెయ్యాలి అని ముందు పళ్లు తోంగోకుండానే ఫోన్ పట్టుకుని కూర్చుంటున్నారు. అసలు ఈ ఫోన్ల వల్ల పిల్లలకు కలిగే లాభ నష్టాలను తెలియచేయడానికి ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ వి రాధికారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ రాధికారెడ్డి.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ గారు, అసలు ఈ సెల్ ఫోన్ అనేది ఏ వయసు పిల్లలకి అవసరం అంటారు?
3: అంటే సెల్ ఫోన్ అవసరమా కాదా అనే ప్రశ్న కంటే కూడా ఫోన్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరు వాడాల్సినది అవసరం అనేది ఇప్పుడు మారుతున్న మన పరిస్థితుల్లో మనకు కనిపిస్తూ ఉంది. కానీ పిల్లల్లోకి వచ్చేటప్పటికే ఈవెన్ కొన్ని స్టడీస్ ప్రకారంగా చెప్పినట్లయితే 16 సంవత్సరాల లోపు పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వకపోవడమే మంచిది అని అన్ని స్టడీస్ లో రీసెర్చ్ ద్వారా తెలుసుకున్న విషయాల ద్వారా చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకని మనం చిన్నపిల్లలకి ఫోన్లు ఇవ్వకూడదు అని అంటే దానివల్ల వచ్చే లాభాలు కానివ్వండి, నష్టాలు కానివ్వండి ఎన్నో ఉన్నాయి. సో 16 సంవత్సరాలకి ముందు మాత్రం వీలైనంత వరకు ఇవ్వకపోవడమే మంచిది. అది ఎంతకాలం వాళ్ళు రోజులో వాడుతారు అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ అయినా కూడాను మనకి ఎమ్మటే కనిపించవు. మొబైల్ ఫోన్ వాడుతున్న దాని ఎఫెక్ట్స్ అన్ని రావడానికి కొంత టైం మనకి పట్టచ్చు. కాబట్టి పిల్లల్లో ఇవ్వకపోవడమే మంచిదని రీసెర్చ్ ప్రకారం తేలిన విషయం అది.
2: ఒకవేళ ఇచ్చినట్లయితే అది ఎంత సమయం వాళ్ళు వాడాలంటారు?
3: ప్రత్యేకించి సమయం కూడాను మనము స్క్రీన్ టైం అని అంటాము. చాలా ఫోన్లలో మన స్క్రీన్ ఎంత టైం వాళ్ళు వాడుతున్నారు ఫోన్ అనేది. సో సెల్ ఫోన్లు అని మనం మాట్లాడుకునేటప్పుడు ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ గురించే మనం చెప్పుకోవాలి. సో మొబైల్ ఫోన్ లేదా కార్డ్లెస్ ఫోన్, సో ఒకప్పుడు అవి రెండు మనకున్నప్పుడు కూడా పిల్లల్లో మనం వాడకూడదనే చెప్పేవాళ్ళమి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చేటప్పటికే ఇంకా కూడాను ఆ పరిస్థితి దారుణంగా మారింది. సో ఇంత టైం అనేది మనం ఫిక్స్ చేసి చెప్పలేం, కానీ

0: వెరీ మినిమల్, ఎంతవరకు అవసరమైన అంతవరకు వాడుకోవడం అనేది ఖచ్చితంగా చేయాలి. సో ఇంత టైమే వాడాలి అనేది లేదు, కానీ ఎక్సెస్ టైం మాత్రం ఖచ్చితంగా వాడడానికి వీల్లేదు.
1: చాలా మంది ఎక్కువ సమయం వాడుతూ ఉంటారు ఈ ఫోన్లని, ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది అని చెప్తున్నా, ఆ బానే ఉన్నాం కదా మాకేంటైంది అన్నటువంటి ఫీలింగ్ లో వాళ్ళు ఉంటున్నారు. మీరు చెప్పారు కదా డాక్టర్ గారు దానికి టైం పడుతుంది అని, మరి ఎక్కువసేపు వాడడం వల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయంటారు?
0: ఈ మధ్య జరిగిన ఒక సర్వేనే, బహుశా ఇది యుఎస్ఏ లో జరిగిన సర్వే, పిల్లలతోనే దాదాపుగా ఒక 1500 మంది పిల్లలు తల్లిదండ్రులతో చేసిన సర్వేలో తేలింది ఏంటంటే, మోర్ దాన్ 40% పిల్లలు వారంలో 30 గంటల పైనే సెల్ ఫోన్ మీద గడుపుతున్నారనేది సర్వేలో తేలింది. అంటే వారంలో 30 గంటలు అంటే చాలా ఎక్కువ కింద మనం లెక్కేసుకోవాలి. నెక్స్ట్ దానివల్ల వచ్చే నష్టాలు అనేటప్పటికే పిల్లల్లో ఏంటంటే, పెద్దలకిను పిల్లలకి ఉన్న మెయిన్ తేడా ఏంటంటే, మన మెదడు పైన లేయర్స్, ఇంకా బోన్ కానివ్వండి, స్కల్ బోన్, మన పుర్రే భాగం బోన్స్, ఇవన్నీ పలచగా ఉంటాయి, స్కిన్. సో మనకి ముఖ్యంగా ఫోన్ వల్ల వచ్చే రేడియేషన్ తాలూకు నష్టాలన్నీ కూడా పెద్దవాళ్ళకంటే కూడా పిల్లల్లో ఎక్కువ ఉంటుంది. అంటే కొన్ని స్టడీస్ లో కూడాను ఈ డేంజర్ ఉంది, ఈ రిస్క్ ఉంది అని చెప్పి తేల్చిన స్టడీస్ కూడా ఉన్నాయి. సో పిల్లల్లో బిలో 20 లేదా బిలో 18 కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళందరిలో కూడాను ఈ బ్రెయిన్ తాలూకా ట్యూమర్స్ కానివ్వండి, డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. సో ముఖ్యంగా ఏంటంటే మన మెదడు పైన ఉన్న పొరలు, తర్వాత పుర్రెలో ఉన్న ఎముకలు పలచగా ఉండడం, పూర్తిగా గ్రో అవ్వవు కాబట్టి. అడల్ట్ హుడ్ లో ఉన్న తల కంటే కూడాను పిల్లల్లో తల సున్నితమైన భాగాలు ఉంటాయి కాబట్టి ఆ రేడియేషన్ యొక్క ఎఫెక్ట్స్. సో ఫోన్ వాడుతున్నందువల్ల వచ్చే నష్టాలు కొన్ని వేరే ఉన్నాయి, కానీ మెయిన్ గా ఫిజికల్ గా బ్రెయిన్ కి సంబంధించి ఇలాంటి అనర్థాలు కూడా రావడానికి కారణం ఉంది, అవుతోంది ఫోన్. అంటే ఇమీడియట్ గా మనకేమి ఈ రోజు ఫోన్ వాడితే రేపటికేమి బ్రెయిన్ ట్యూమర్ రాదు, కానీ ఇటు కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. సో అలాంటి కేసులన్నీ చూసినప్పుడు వాళ్ళలో ఇది ఎక్కువ ఉన్నట్టుగా కొన్ని స్టడీస్ లో తేలింది. ఫోన్ వాడిన ప్రతి ఒక్కరికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చేస్తుందా అని అడగచ్చు చాలా మంది, ఇలాగా మనం జాగ్రత్తలు చెప్పినప్పుడు అంటూ ఉంటారు. అలా కాదు, కానీ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తర్వాత ఇంకొకటి, ఫోన్ అనేది ఎంత అవసరమైన పరికరంగా మారిపోయినా కూడాను ఫోన్ ఎక్కువగా వాడటము లేదా కొంచెం ఎక్కువ ఎక్స్పోజ్ అయిన వాళ్ళలో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ముఖ్యంగా పిల్లల్లో వాళ్ళు ఐసోలేట్ అయిపోవడం, అంటే అందరి నుంచి ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఒకరే సమాజంతో కనెక్ట్ అవుతూ ఉంటారు, ఫ్యామిలీతో కనెక్ట్ అవుతారు త్రూ ఫోన్. డైరెక్ట్ గా వాళ్ళు మనుషులతో మాట్లాడడం చేయడం తగ్గిపోతుంది. తర్వాత వాళ్ళ ఓన్ గ్రూప్ లో ఫ్రెండ్స్ లో ఉన్నా కూడాను ముందులాగా చక్కగా మాట్లాడుకోకుండా అప్పుడు కూడా వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఫోన్ మీదే ఉంటుంది. సో దీనివల్ల వాళ్ళలో అటెన్షన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక దాని మీద ఫోకస్ చేసే పనులు వాళ్ళు సరిగా చేయలేకపోవడం, తర్వాత చాలా మందిలో హెడ్ ఏక్స్ అలాంటి ఎక్కువ రావడం అనేది చూస్తున్నాం. నెక్స్ట్ నిద్ర సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, కొన్ని మానసిక సమస్యలు ఎక్కువగా చాలా మంది పిల్లల్లో మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో పెద్దవాళ్ళలో కూడా ఇవి రావచ్చు, కానీ పిల్లల్లో ఏంటంటే ఇటువంటివి ఎక్కువ తొందరగా ఉంది. సో పూర్తిగా ఎదగని మెదడు మీద ప్రభావం అనేది కొంచెం ఎక్కువగానే వాళ్ళ డెవలప్మెంట్ మీద ఓవరాల్ గా కూడా చాలా దుష్ప్రభావం పడే అవకాశం ఉంది ఫోన్ వల్ల.
1: డాక్టర్ గారు, ఇప్పుడు పడుకునే ముందు ఫోన్ తల కింద పెట్టుకుని పడుకుంటూ ఉంటారు, తలగడ వెనకాల పెట్టుకుంటూ ఉంటారు, లేదంటే కొంతమంది ఛార్జింగ్ లో ఉండగానే మాట్లాడుతూ ఉంటారు, అది తీసి మాట్లాడాలి అన్న ఆలోచన కూడా ఉండదు, దీనివల్ల ఎలాంటి దుష్ఫలితాలు కలుగుతాయంటారు?
0: ఇవన్నీ కూడాను మెయిన్ గా రేడియేషన్ ఎఫెక్ట్ ని పెంచుతాయనేది క్లియర్ కట్ గా తెలిసిన విషయమే. ఎవరమైనా గానీ ఈ డాక్టర్స్ సజెస్ట్ చేసేది ఏంటంటే, ఫోన్స్ ఏవి కూడాను మనం పడుకునే టైంలో ఆఫ్ చేసి ఆఫ్ చేసినప్పుడు మనకి ఆ రేడియేషన్ ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆఫ్ చేయాలి. మనకు వీలైనంత దూరంగా ఉండడం ఫోన్ ని పెట్టాలనేది కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాల్సిన విషయం. సో ఏదో మిస్ అవుతాము ఆ ఫోన్ మన పక్కన లేకపోతే అనే దాన్ని మనం ఒక విధంగా అడిక్షన్ అని చెప్పొచ్చు. అంటే ఆ ఫోన్ మీద మనం డిపెండ్ అవ్వడం పెరుగుతోంది. లేవంగానే ముందు గబగబా ఫోన్ ఆన్ చేసి చూసుకోవడం, అంటే యాజ్ ఇఫ్ ఏవో చాలా మనం కోల్పోయాము, ఏదో జరిగిపోయింది మనం వెంటనే తెలుసుకోవాలి అనే ఆతృతతో ఉండడం, మెసేజ్ వచ్చి ఉంటుందనో, చాలా మంది ఫోన్ మాట్లాడడం కంటే కూడా టెక్స్ట్ మెసేజ్లు ఎక్కువ పెట్టుకోవడం, తర్వాత ఈ సోషల్ నెట్వర్క్ సైట్స్ అన్ని ఎక్కువ వాడుతూ ఉంటారు. సో ఏదో ఇన్ఫర్మేషన్ మనకి ఆల్రెడీ ఉంది, మనం గ్రహించలేదన్నట్టుగా ఫస్ట్ లేవగానే ఫస్ట్ ఫోన్ ఆన్ చేసి

0: చూసుకున్నారు అని అంటేనే వాళ్ళు దాదాపుగా అడిక్షన్ కి వెళ్ళిపోతున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో వన్స్ అడిక్షన్ లో కూడా మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి. ఫోన్ అడిక్షన్ అనేది ఓన్లీ ఇంటర్నెట్ అడిక్షన్, లేకపోతే ఉత్త మెసేజ్లో ఏదో మిస్ అవుతున్నామనే భావన. కొన్ని కొన్నిసార్లు వాళ్ళు అక్కడ ఫోన్ రింగ్ అవ్వకపోయినా వాళ్ళకి రింగ్ అయినట్టుగా వినిపించడం, ఉండుండి పాకెట్ లో నుంచో లేకపోతే వాళ్ళ చేతిలో నుంచి ఆన్ చేసి ఫోన్ చూసుకోవడం, యాజ్ ఇఫ్ ఏదో వచ్చింది మనం చూసుకోవాలి అన్నట్టు. సో ఇవన్నీ కూడాను ఆ అడిక్షన్ ఈ లక్షణాలు ఉన్నట్టయితే మనం అందులోకి వెళ్తున్నాం అనేది ఖచ్చితంగా గ్రహించాలి. నిద్ర లేవంగానే ఫోన్ టచ్ చేసి చూడడము, తర్వాత అప్పుడప్పుడు ఫోన్ని ఆన్ చేస్తే ఏమన్నా మనకి నోటిఫికేషన్స్ ఉన్నాయో కనిపిస్తాయి కాబట్టి ఆన్ చేసి చూసుకోవడం, రింగ్ అవ్వకపోయినా అయినట్టుగా కొంచెం భ్రమపడుతూ ఉండడం, సో ఇవన్నీ కూడాను మనం అడిక్షన్ లోకి వెళ్తున్నాము అనేది హింట్స్ లాగా తీసుకుని ఇలాంటి జరుగుతున్నట్టయితే వీలైనంత వరకు ఫోన్ ని కొంత టైం అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తే అడిక్షన్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి.
1: ఇంకా కొంతమంది అయితే క్లాస్ రూమ్ లో ఉన్నా కూడా సైలెంట్ లో పెట్టి ఈ లోపల టీచర్ పాట చెప్తున్నా ఏమైనా మెసేజ్లు వచ్చాయా అని చెక్ చేసుకుంటూ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇన్ని నష్టాలు చెప్పారు కదా, ఏ పనిలోనైనా లాభం అనేది కూడా ఉంటుంది, మరి ఈ ఫోన్ వాడకంలో ఎటువంటి లాభాలు?
0: ఇప్పుడు లాభం అనేటప్పటికీ మనకి ఫోన్ మన చేతిలో ఉన్నప్పుడు ప్రపంచం మన చేతిలో ఉన్నట్టు సింపుల్ గా చెప్పచ్చు. మనం ఏ ఇన్ఫర్మేషన్ మనకు కావాలన్నా, ఏది మనకి కావాలన్నా మరు నిమిషం మనము ఫోన్ ద్వారా చెయ్యొచ్చు, లేదా ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు. తర్వాత మేము గమనిస్తూ ఉన్నాము, తల్లిదండ్రులు కూడా మారుతున్న కాలాన్ని బట్టి ఫోన్ ఉంటే పిల్లలకి సేఫ్టీ, వాళ్ళు మనం ఎక్కడున్నారో మనం కనుక్కోవచ్చు, లేదా వాళ్ళతో మాట్లాడచ్చు, వాళ్ళ విషయాలు తెలుసుకోవచ్చు, లేదా కమ్యూనికేషన్ కోసం అందరూ ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్నారు కాబట్టి కమ్యూనికేషన్ పర్పస్ మీద ఫోన్ ఉంటే ప్రతిదీ సులభంగా ఈజీగా మేనేజ్ చేయడానికి వీలవుతూ ఉంది. సో కుటుంబ సభ్యులు అందరి దగ్గర ఫోన్ ఉన్నప్పుడు సమాచారం తెలుసుకునేదానికి ఈజీ అవుతుంది. ఆ తర్వాత పిల్లల్లో చాలా ఇప్పుడు ఇంటర్నెట్ లో చూసుకుని చదువుకునే విషయాలు, లేకపోతే వాళ్ళు ఏదైనా క్లాస్ వర్క్ కి సంబంధించినవి కానీ లాస్ట్ కి కొన్ని యాక్టివిటీస్ అన్ని కూడాను నెట్ లో చూసి చేయడం అనేది కంపల్సరీ అయిపోయింది. కాబట్టి ఫోన్ కానివ్వండి, ఫోన్ కాకపోతే సమ్ ట్యాబ్ లాంటిది ఏదైనా కానీ కంపల్సరీగా వాళ్ళకి ఇది ఉంటే వాళ్ళ అకాడమిక్ యాక్టివిటీస్ కూడా వాళ్ళకి అవసరం అనేది తల్లిదండ్రుల్లోనూ కూడాను బాగా దృఢమైన అభిప్రాయం అనేది ఏర్పడిపోయింది. సో నిజంగా కూడాను అవసరమే కాదనట్లేదు, కానీ అది ఎన్ని గంటలు వాడాలి, ఎంతసేపు మనం దాని మీద కేటాయించాలి అనేది చాలా ముఖ్యం. సో ఇప్పుడు అకాడమిక్స్ కోసం అని మనం ఫోన్ మొదలు పెట్టినా, కొన్ని సర్వేస్ లో తేలింది ఏంటంటే ఫోన్ యూసేజ్ పెరిగే కొన్ని వాళ్ళు అకాడమిక్స్ లో తగ్గిపోతున్నారు. సో మన కాన్సన్ట్రేషన్, మన అటెన్షన్ డైవర్ట్ అయిపోయే ఛాన్సులు ఎక్కువ. సో వన్స్ మనం వాడడం మొదలు పెట్టాక దానిలో నుంచి ఇంకొక టాపిక్స్ కి వెళ్ళిపోవడం, అంటే డైవర్ట్ అయిపోవడము, వాళ్ళ ఎడ్యుకేషనల్ లెవెల్స్ పడిపోవడం అనేది కూడా మనం చూస్తున్నాం. సో లాభము ఉంది కాదన్నట్లేదు, సేమ్ టైం పిల్లల్లో బ్యాలెన్స్ అనేది పెద్దవాళ్ళు చేసినంత చేయలేరు. సో పెద్దవాళ్లే బాగా అడిక్ట్స్ అయిపోతూ ఉన్నారు ఇప్పుడు. సో అలాంటిది పిల్లలు వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుని ఎంతవరకు వాడాలి, ఎంతవరకు వాడకూడదు, ఎక్కడితో ఆపాలి అనే బ్యాలెన్స్ అనేది, ఆ స్కిల్స్ అనేది మనం పిల్లలకి చెప్పాల్సి ఉంటుంది.
1: చెప్పడం కూడా తల్లిదండ్రుల బాధ్యతనే చెప్పాలి.
0: అవును అవునండి.
1: ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నట్లయితే పిల్లలు చాలా మంది ఫోన్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకుని వెళ్తూ ఉంటారు, నడుపుతున్నప్పుడు కూడా హెడ్ ఫోన్స్, వెనక వాళ్ళు హారన్ కొడుతున్నా వినపడదు. అసలు దీనివల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయనే వింటున్నాము, మరి ఇది అంత అవసరం అంటారా హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం?
0: హెడ్ ఫోన్స్ అనేది ముఖ్యంగా మనం దేనికి అడ్వైజ్ చేస్తాము అంటే ఇతరులు డిస్టర్బ్ అవ్వకుండా మన పని మనం చేసుకోవడానికి హెడ్ ఫోన్స్. కొంతమంది ఫోన్ ని మెయిన్ గా కమ్యూనికేషన్ పర్పస్ లేదా సమ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ వాడేది కాస్త, ఇప్పుడు ఫోన్ లోనే ఎంటర్టైన్మెంట్ పర్పస్ కూడా యాడ్ అయిపోయింది. సో ఏం పాటలు వినాలనో లేకపోతే ఏదైనా నోట్స్ వినాలన్నా ఏదైనా ఇతరులు ఇబ్బంది పడకుండా హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం అనేది అసలు హెడ్ ఫోన్స్ వల్ల ఉపయోగం. కానీ ఎక్కువ టైము హెడ్ ఫోన్స్ ని వాడడం వల్ల చెవికి సంబంధించిన ప్రాబ్లమ్స్, తర్వాత హెడ్ ఏక్స్ ఇవన్నీ కూడా నిద్ర ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో కొంత టైం మాత్రమే మనము హెడ్ ఫోన్స్ వాడాలి. మీరు ఇంకొకటి కూడా గమనించండి, హెడ్ ఫోన్స్ ని అవసరం లేనప్పుడు కూడా ఇంకా అవి చెవిలో కంటిన్యూగా పెట్టుకుని అలాగే ఉండే పిల్లలే కాదు అందరినీ
1: చూస్తున్నారు.
0: ఎప్పుడు కాన్స్టెంట్ గా చెవిలో అవి పెట్టుకోవడం వల్ల కూడా చాలా ప్రమాదం ఉంది. తర్వాత మీరు అన్నట్టు రోడ్డు పైన కానివ్వండి ఎక్కడైనా మన బ్రెయిన్ ఎలాగంటే ఒక పని మీద ఫోకస్ తో చేసేటప్పుడు ఒక సెన్సెస్ కళ్ళు ముక్కు చెవులు వీటిలో స్పెషల్ సెన్సెస్ లో ఒకటి బాగా చేసేటప్పుడు రెండోది అంతగా ఆ పని

0: చేయలేదు. సో మనం ఒక సెన్సెస్ని ఇచ్చేసుకుని బ్రెయిన్ని కాన్సన్ట్రేట్ చేసి ఇంకో పని చేయాలంటే చేయలేకపోతారు. సో డ్రైవింగ్లో ఈ వాటిల్లో అంతా కూడా ఇలాంటివి ఉండడం వల్ల యాక్సిడెంట్స్ అవి కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇంకొకటి, మనకు పని లేనప్పుడు హెడ్ ఫోన్స్ అనేది కంపల్సరీగా చెవుల్లో ఉంచకూడదు, అవసరమైనంత వరకే వాడాలి. కంటిన్యూస్ గా పెట్టుకోవడం అనేది మంచిది కాదు.
1: మరి డాక్టర్ గారు, పిల్లలు కంపల్సరీగా మాకు సెల్ ఫోన్ ఉండాలి అని చెప్పి ఇంట్లో పేచీ పెట్టి మరీ కొనిపించుకుంటున్నారు. పోని కొనిచ్చాక తల్లిదండ్రులుగా వారి బాధ్యత పిల్లల మీద ఏ విధంగా ఉంటుంది?
0: ఇప్పుడు ప్రతి కుటుంబంలోనూ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉండాలండి. తల్లిదండ్రులు మెయిన్ గా పిల్లల్లో యాజ్ ఇట్ ఈస్ గా ఎటువంటి సమస్యలు, మానసిక సమస్యలు ఉండవనే చెప్పాలి. చుట్టూ వాతావరణంలో మనం పెంచే విధానంలో ఇట్లాంటివి చాలా యాడ్ అయ్యి మనకి సమస్యలు వస్తాయి. సో ఫోన్స్ ని ఎక్కువగా వాళ్ళు వాడినప్పుడు, వాళ్ళు ఒంటరిగా వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళలో మానసిక సమస్యలు కూడా ఎక్కువ వస్తాయి. ADHD అనే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అనేది కూడా పిల్లల్లో కొంచెం పెరుగుతోంది ఇటీవల కాలంలో. సో దానికి వన్ ఆఫ్ ది కాజ్ రీజన్ సెల్ ఫోన్ యూసేజ్ అని కూడా చెప్తున్నారు రీసెర్చర్స్. అది నిజంగా కూడా కేసులు అనేవి పెరుగుతూ వస్తున్నాయి. ఏమంటే, ఒక సంవత్సరం రెండేళ్ల పిల్లలకు కూడాను ట్యాబ్స్ ఇచ్చి దాంట్లో బొమ్మలు చూపిస్తూ లేదా దాన్ని వాళ్ళ చేతికిచ్చి వాళ్లే ఆపరేట్ చేసే విధంగా ఈ తల్లిదండ్రుల పరిస్థితి అవుతుంది. సో ఇప్పుడు దానికి పిల్లల్నే మనం బ్లేమ్ చేయలేం, తల్లిదండ్రుల పాత్రే ఎక్కువగా ఉంది. సో ఇన్ని డిసడ్వాంటేజ్లు చిన్నతనంలో మనం ఫోన్స్ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు ఏంటంటే పిల్లలు మారం చేస్తారు చాలా వాటికి. వాళ్ళకి ఏది కావాలి ఏది వద్దు అనే తెలుసుకునే పరిస్థితి వాళ్ళకి లేదు. అందరికీ ఉన్నాయి కాబట్టి నాకు కావాలి అనుకుంటారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు ఇతరులతో పోల్చుకోవడం అనేది ఎక్కువ ఉంటుంది. ఆ తల్లిదండ్రులు వాళ్ళ జడ్జ్మెంట్ ప్రకారం అది అవసరమా లేదా ఆ కుటుంబంలో అనేది చేసి పిల్లల్ని కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వాల్సి వచ్చినా కూడా ఎంత సమయం వరకు వాడాలి, ఫోన్లే కాదు టీవీ చూసేది కూడాను, కంప్యూటర్ గేమ్స్ ఇట్లాంటి అన్నిట్లో ఎంత టైం మనం వాటికి కేటాయించాలి, ఎంత టైం మనం మిగతా వాటికి కేటాయించాలి అనేది ఖచ్చితంగా ఒక పద్ధతి, ఒక డిసిప్లిన్, ఒక రూల్స్ లాంటివి పెట్టుకుని మనం ఇస్తే మంచిది.
1: చాలా బాగుందండి. టెక్నాలజీ బాగా పెరిగినటువంటి ఈ రోజుల్లో ఏ వస్తువు వాడకంలోనైనా కూడా లాభాలు అనేవి ఉన్నాయి, వాటితో పాటు నష్టాలు అనేవి కొన్ని ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ ఫోన్ విషయంలో అది పిల్లలకి ఇచ్చినా కూడా వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు చెప్తూ ఇంత సమయం వరకే వాడాలి, దీని వల్ల వచ్చే నష్టాలను పిల్లలకు తల్లిదండ్రులు కనుక వివరించి ఇచ్చినట్లయితే కొంచెం వరకైనా ఈ చరవాణి వల్ల ప్రభావాలను తప్పించవచ్చు. రాధికారెడ్డి గారు చరవాణి వల్ల కలిగే లాభ నష్టాలను మా శ్రోతలకు చక్కగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలండి.
0: థాంక్స్ అండి.
2: మీరింతవరకు పిల్లల ప్రవర్తనపై చరవాణి ప్రభావం డాక్టర్ వి రాధికారెడ్డి గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు కొన్ని లలిత గీతాలు.

0: సమయం 8 గంటలకు కావస్తోంది. ముందుగా హిందీలోనూ తర్వాత ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాత్ మే ముకేష్ కుమార్.

0: The mementos include 9 photo frames, 9 mementos, and 6 idols, sculptures, and statues. The ministry further noted that for auction dates and other details, visit the official PM Mementos e-auction portal, pmmementos.gov.in. Union Minister for Ports, Shipping and Waterways Sarbanand Sonowal has called on the Shipping Corporation of India SCI to play a leading role in making India self-reliant and globally competitive in shipbuilding and maritime capacity. Addressing a ceremony to mark SCI's 65 years of operations yesterday, Mr. Sonowal highlighted SCI's role in safeguarding India's energy and trade security, particularly during the recent Strait of Hormuz crisis. On to sports. In the Asian Games 2026, India began day 14 with a historic gold in archery as teenager Kumkum Mohor defeated South Korea's Oh Ye-jin in a dramatic shoot-off in Aichi, Nagoya, Japan this morning. After the final was tied 5-5, Kumkum shot a perfect 10, while Oh managed an 8, securing the gold for India. With the victory, Kumkum became the first Indian woman to win an Asian Games medal in the individual recurve event. Earlier, Kumkum defeated China's Jing Yi-Zhu 6-2 in the semi-final, securing a quota place for India at the 2028 Los Angeles Olympics. With this victory, India's medal tally rose to 77, including 17 gold, 25 silver and 35 bronze medals. In hockey, defending champions India will take on against Malaysia, with the two teams meeting at the Gifu Prefectural Green Stadium with eyes on the gold medal and an LA 2028 Olympics quota. And now for a look at today's newspapers, it's over to Renu Kataria.
1: Thank you, Anuja. The front page news of all the dailies today is on the historic hockey and archery wins in the Asian Games in Japan, with Indian hockey team celebrating the win to qualify for the Los Angeles Olympics. The Times of India headline says, "Poor gold, India equals its best day at any Asiad with haul of 6. Recounting the mid-air incident, PM Modi shares unforgettable conversation filled with pride and emotion with hero pilot who saved lives on social media platform X, cites the statesman. Hindustan Times refers to the Russian President Putin hailing Prime Minister Modi having very good ideas aimed at mutually acceptable solution for ending Ukraine war. In a move to standardize official cartography and enhance public awareness of the sensitive border region, India adds 28 sites in Ladakh to official map, states the Asian Age. And finally, the Pioneer writes, Vande Bharat Express sets 100 km per hour record over the highest and first cable stayed Chenab Railway Bridge. And with that, it's back to you, Anuja.
0: Thank you, Renu. And now before we end the bulletin, the headlines once again. India calls for WTO-compliant measures to address trade distortions, dumping and predatory pricing. G7 countries agree to release 100 million barrels of diesel and crude oil as prices climb record high in United States. United Nations welcomes India's Green Energy Corridor Phase 3, says it will strengthen India's position as global leader in solar energy. Union Cooperation Minister Amit Shah to lay foundation stone for 255 crore rupees dairy plant in Ujjain today, with processing capacity of 3 lakh litres of milk per day. And in Asian Games, Indian archer Kumkum Mohor clinches gold in recurve event, Indian men's hockey team to clash for gold against Malaysia. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి విజయనగరం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కెఎన్ రామకృష్ణ.
3: విజయనగరం జిల్లాలో అగ్నిమాపక కేంద్రాలను ప్రారంభించిన రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన పల్లె పండుగ మూడవ దశ పనులు, విజయనగరం ఉత్సవాలు, పైడితల్లి అమ్మవారి పండుగ నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లు తదితర అంశాలతో కూడిన విజయనగరం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఫైర్మెన్లకు అత్యాధునిక శిక్షణనివ్వడమే కాకుండా అగ్నిమాపక శాఖకు ఆధునిక పరికరాలను, మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా రాష్ట్రంలో విపత్తు నిర్వహణ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నామని రాష్ట్ర హోంశాఖ మంత్రి, విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. దీనిలో భాగంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఆధునిక అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విజయనగరం జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన అగ్నిమాపక కేంద్రం భవనాన్ని ఆమె ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లు, అత్యాధునిక ఫైర్ పరికరాల పనితీరును పరిశీలించారు. ఇదే కార్యక్రమంలో భాగంగా పూసపాటి రేగ, బొబ్బిలి అగ్నిమాపక కేంద్రాలను కూడా ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల చేతుల మీదుగా ప్రారంభించగా, శ్రీకాకుళం జిల్లా సోంపేట, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండల్లో నిర్మించిన అగ్నిమాపక కేంద్రాలను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. విజయనగరం జిల్లా జామి మండలం కుమరం గ్రామంలో నిర్వహించిన పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. కుమరం గ్రామంలో 28 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం గ్రామాల అభివృద్దికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పల్లె పండుగ 3.0 కార్యక్రమం ద్వారా గజపతి నగరం నియోజకవర్గానికి 34 కోట్ల రూపాయల నిధులను కేటాయించామని చెప్పారు. ఉమ్మడి విజయనగరం జిల్లాకు మొత్తంగా 150 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం కేటాయించిందని మంత్రి వెల్లడించారు. గతంలో పల్లె పండుగ 1.0 కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా 120 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ది పనులు చేపట్టామని, పల్లె పండుగ 2.0 కార్యక్రమం ద్వారా 110 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ది కార్యక్రమాలు పూర్తి చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు 3.0 ద్వారా మరింత వేగంగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. హౌస్ హోల్డ్ సర్వే నమోదులో ఎన్యూమరేటర్లు, అధికారులు తీవ్ర అలసత్వం వహించడంపై జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2011 జనాభా లెక్కలతో పోలిస్తే గత 15 ఏళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో వసతులు మెరుగుపడినప్పటికీ సర్వే లాగిన్లో పలుచోట్ల పాఠశాలలు, విద్యుత్ సరఫరా, బస్సు సౌకర్యాలు, ఇళ్ల సంఖ్య తప్పుగా నమోదు చేయడంపై క్షేత్రస్థాయి అధికారులను మందలించారు. నిర్లక్ష్యం వహించిన వీఆర్ఓలు, విలేజ్ సర్వేయర్లకు షోకాస్ నోటీసులు, ఛార్జ్ మెమోలు జారీ చేయాలని సూచించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ క్షేత్రస్థాయిలో పర్యటించారు. గజపతి నగరం, విజయనగరం నియోజకవర్గాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. జిల్లాలో సర్ ప్రక్రియను నిర్ణీత గడువు కంటే ముందుగానే అత్యంత పారదర్శకంగా, విజయవంతంగా పూర్తి చేశారని యంత్రాంగాన్ని అభినందించారు. జిల్లా సాంస్కృతిక, చారిత్రక, కళా, సాహిత్య వైభవాన్ని చాటిచెప్పేలా 25-26 తేదీల్లో విజయనగరం ఉత్సవాలు 2026ను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని పురస్కరించుకుని సిరిమాను సంబరానికి 2 రోజుల ముందు విజయనగరం ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. దీనిలో భాగంగా పట్టణంలోని 11 వేదికల్లో 2 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, కళా ప్రదర్శనలు, సైన్స్ ఫెయిర్, ఫుడ్ ఫెస్టివల్, సంగీత నృత్య సాహితీ కార్యక్రమాలు, జానపద కళా ప్రదర్శనలు వంటివి నిర్వహించనున్నారు. ఉత్సవాల నిర్వహణకు జిల్లాస్థాయి కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు వివిధ వేదికలకు ప్రత్యేక ఇన్ఛార్జ్ అధికారులను నియమిస్తూ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో ఎన్నడూ వెనుకంజ వేయవద్దని శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా కానిస్టేబుళ్లకు రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత పిలుపునిచ్చారు. విజయనగరం పోలీసు శిక్షణా కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న 473 మంది 2025-26 బ్యాచ్ మహిళా కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ కళాశాల మైదానంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి వంగల్పూడి అనిత మహిళా కానిస్టేబుళ్లలో స్ఫూర్తిని నింపారు. తొలుత వారి నుంచి గౌరవవందనాన్ని స్వీకరించారు. శిక్షణలో మెరుగైన ప్రతిభను కనబర్చిన క్యాడెట్స్ కు జ్ఞాపికలను అందజేశారు. పీటీసీలో కొత్తగా నిర్మించిన కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా కానిస్టేబుళ్లు ఈ సందర్భంగా సామూహికంగా ప్రమాణ స్వీకారం చేశారు. క్యాడెట్స్తో, వారి తల్లిదండ్రులతో మంత్రి మమేకమై మాట్లాడారు. మరింతవరకు విజయనగరం జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన కెఎన్ రామకృష్ణ, విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
4: వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు.
5: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖవ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
6: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట స్వర్ణకమలం చిత్రంలో ఉంది. పాడినవారు ఎస్ జానకి. గీత రచన సిరివేనెల సీతారామశాస్త్రి, సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా. ఇప్పుడు మేజర్ చంద్రకాంత్ చిత్రానికి కేజే ఏస్తాస్ చిత్ర పాడింది. గీత రచన సంగీతం ఎంఎం కీరవాణి.

0: చా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినంతో. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

మీరు విన్న ఆ పాట ఆయనకి ఇద్దరు చిత్రంలో ఉంది. పాడిన వారు మనోజ్, సుజాత. గీత రచన భువనచంద్ర, సంగీతాన్ని సమకూర్చింది కోటి. ఇప్పుడు ఇద్దరు ఇద్దరే చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడింది. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతాన్ని సమకూర్చింది రాజ్ కోటి.

0: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

అన్నమయ్య చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను విన్నారు. గీత రచన అన్నమాచార్య, సంకీర్తన సంగీతాన్ని సమకూర్చింది ఎంఎం కీరవాణి. ఆ పాటతో చిత్రగీతాలు ఇంతటితో సమాప్తం. ప్రకటించిన కార్యక్రమం మరికొద్దిసేపట్లో వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కర్ణాటక సంగీత సభా కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ కారైక్కుడి సాంబశివ అయ్యర్ గారి వీణావాద్యం వింటారు. శ్రీ కారైక్కుడి ముత్తి అయ్యర్ మృదంగ సహకారం. ముందుగా వినండి సరసీరుహ నాటరాగం ఆదితాళం, పులియూర్ తురస్వామి అయ్యర్ రచన.

తర్వాత సరస సామదాన కాపినారాయణి రాగం ఆదితాళం శ్రీ త్యాగరాజ స్వామి రచన.

కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీ కారైక్కుడి సాంబశివ అయ్యర్ గారి వీణావాద్యం వింటున్నారు. శ్రీ కారైక్కుడి ముత్తు అయ్యర్ గారు మృదంగ సహకారం. కార్యక్రమంలో ఇప్పుడు రాగమాలిక తానం వింటారు.

వీరంతవరకు శ్రీ కారైక్కుడి సాంబశివ అయ్యర్ గారి వీణావాద్యం విన్నారు. శ్రీ కారైక్కుడి ముత్తు అయ్యర్ గారు మృదంగ సహకారం. ఈనాటి కర్ణాటక సంగీత సభ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం దుబాయ్ నుంచి బయలుదేరిన ఓ విమానంలో జరిగిన భద్రతా ఘటన అంతర్జాతీయంగా కలకలం రేపింది. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ నగరానికి బుధవారం బయలుదేరిన ఫ్లై దుబాయ్ విమానం FZ-1073 గాల్లో ఉండగా కాక్పిట్లో ఇద్దరు పైలట్ల మధ్య తీవ్ర వాగ్వాదం ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో కో పైలట్ అనుమానాస్పద రీతిలో విమానాన్ని నేలకూల్చేందుకు ప్రయత్నించాడు. అంతేకాకుండా ప్రధాన పైలట్గా ఉన్న భారత్కు చెందిన కెప్టెన్ స్మిత్ మచర్పై కత్తితో దాడి చేశాడు. ఆ సమయంలో విమానంలో మొత్తం 182 మంది ఉన్నారని, వీరిలో 174 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నట్లు సౌదీ అరేబియా అధికారులు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం కో పైలట్ ప్రధాన పైలట్పై దాడి చేయడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. ఈ ఘటన సమయంలో విమానం కొద్దిసేపట్లోనే సుమారు 34,000 అడుగుల నుంచి 16,000 అడుగుల ప్రాంతానికి వేగంగా దిగింది. ఈ ఆకస్మిక పరిణామంతో ప్రయాణికులందరూ తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయ కెప్టెన్ స్మిత్ మచర్ పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉన్నప్పటికీ విమానాన్ని రక్షించేందుకు ప్రయత్నించాడు. తనకు స్పృహాశక్తి తగ్గుతున్న సమయంలో విమాన కాక్పిట్ తలుపును తెరవగలగడంతో ప్రయాణికులు, విమానంలో ఉన్న ఇతర సిబ్బంది లోపలికి వెళ్లే అవకాశం లభించింది. ఆ సమయంలో కొంతమంది ప్రయాణికులు కాక్పిట్లోకి వెళ్లి దాడి చేసిన కో పైలట్ను అదుపులోకి తీసుకున్నారు.

0: విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు ఆఫ్ డ్యూటీ పైలట్లు విమానాన్ని తమ నియంత్రణలోకి తీసుకుని ఇజ్రాయెల్కు తీసుకెళ్లకుండా సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయానికి మళ్లించి విమానాన్ని సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానం ల్యాండింగ్ అనంతరం పైలట్లిద్దరిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మిగిలిన సిబ్బంది ప్రయాణికులకు అవసరమైన సహాయం అందించారు. అనంతరం ప్రయాణికులందరినీ మరో ఫ్లై దుబాయ్ విమానంలో టెల్ అవీవ్ నగరానికి పంపించారు. ఈ ఘటనపై సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయెల్ దేశాలకు చెందిన సంస్థలు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాయి. సౌదీ ప్రాథమిక దర్యాప్తు ఇప్పటికే ప్రధాన పైలట్పై కో పైలట్ దాడి చేసినట్లు పేర్కొంది. అయితే ఈ దాడికి గల కారణం, కో పైలట్ ఉద్దేశం విమాన నియంత్రణను స్వాధీనం చేసుకోవాలన్న ప్రయత్నం జరిగిందా, ఏదైనా ఉగ్రవాద సంబంధం ఉందా వంటి అంశాలపై తుది నిర్ధారణ ఇంకా రావాల్సి ఉంది. ఓవైపు కత్తిపోట్లకు గురైన భారత్ పైలట్ మాత్రం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అసాధారణ ధైర్య సాహసాలను ప్రదర్శించి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను రక్షించి పెను ప్రమాదాన్ని తప్పించాడని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు భారతీయ పైలట్ ధైర్య సాహసాలను కొనియాడారు.
1: What we know is that this plane that was heading from Dubai to Israel, as they approached Israel, one of the co-pilots stabbed or hit with an axe the other pilot, an Indian pilot, and the pilot that was hit, bleeding profusely, fighting for his life, managed to unlock the pilot's door, but the plane was going into a nosedive. When they heard the screaming, a passenger, an Israeli passenger, sitting in row 18, rushed to the cockpit, trying to open it. When the plane started to nosedive, he was thrown aside in that area where the stewards are, the flight attendants are.
0: ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఘటనపై స్పందిస్తూ విమానాన్ని కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మాచర్ను హీరోగా అభివర్ణించారు. విమాన కో పైలట్ ఉద్దేశం ఏమిటన్నది దర్యాప్తులో తేలాల్సి ఉందని, అతను ఉగ్రవాది లేదా మానసికంగా అస్థిరమైన వ్యక్తి అయి ఉండొచ్చని ట్రంప్ వ్యాఖ్యానించారు.
2: At length about this event, and it seems as though the co-pilot was perhaps a terrorist or perhaps a whack job, and he stabbed the pilot. The pilot was in very bad shape, and I guess he still is in very bad shape, but he had the sense to, amazing, to, in a way he was a hero, to open the door. You know, those doors are solid steel, you can't get them open from outside.
0: ఫ్లై దుబాయ్ విమాన ఘటనలో ప్రాణాలకు తెగించి పోరాడిన భారత్ పైలట్ కెప్టెన్ స్మిత్ మాచర్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఫోన్లో మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రమాద సమయంలో కెప్టెన్ స్మిత్ మాచర్ చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి, సంయమనాన్ని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ప్రాణాలను పణంగా పెట్టి ఇతరుల్ని కాపాడేందుకు భారతీయులు ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటారని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అమెరికా, ఇరాన్ మధ్యవర్తుల ద్వారా పరోక్ష చర్చలకు అవకాశం ఏర్పడింది. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చి, అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జార్డ్ కుష్నర్లు మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు జరిపారు. ఇరాన్ తరపున హార్మోన్ జలసంధిని తెరవడం, ప్రాంతీయ ఘర్షణలను తగ్గించడం, అణ్వాయుధాల తయారీ అంశంపై చర్చలను ముందుకు తీసుకువెళ్లడం వంటి అంశాలను ప్రతిపాదించారు. అయితే హార్మో జలసంధి సంక్షోభం ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఖతార్ మధ్యవర్తుల ద్వారా అమెరికాతో ఇరాన్ మరోసారి పరోక్ష చర్చలు జరిపిందని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి పేర్కొన్నారు. న్యూయార్క్లో జరిగిన ఈ చర్చలకు సంబంధించి అమెరికా స్పందన కోసం వేచి చూస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే సమాధానం రావచ్చని తాను ఆశిస్తున్నానని చెప్పారు. అయితే ఇరాన్తో యుద్దం, హార్మో జలసంధి గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ తమ ఎదుట లొంగిపోతుందని వ్యాఖ్యానించారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈ వారం రోజుల్లో హార్మో జలసంధి నుంచి అమెరికా ఎక్కువ చమురును వెలికి తీసిందని చెప్పారు. ప్రముఖ టెక్ కంపెనీల ఎగ్జిక్యూటివ్లతో మీటింగ్ అనంతరం వైట్ హౌస్లో ట్రంప్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక మరోవైపు అమెరికా ఇరాన్పై ఆర్థిక యుద్దాన్ని పెంచుతూ వస్తోంది. ఇరాన్ సైన్యానికి ఆయుధాలు కొనుగోలు చేసి పెడుతున్నారనే ఆరోపణలపై ఇరాన్, హాంకాంగ్, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న 10 సంస్థలు, వ్యక్తులపై కఠిన ఆంక్షలకు ఉపక్రమించింది. ఇరాన్ రక్షణ వ్యవస్థలను దెబ్బతీయడంతో పాటు ఆయుధ సంపత్తిని పునర్నిర్మించుకునే సామర్థ్యాన్ని మరింత క్షీణింపచేయాలన్నదే తమ ఉద్దేశమని అమెరికా తెలిపింది.

0: ఇరాన్ విమానయాన రంగంపై అమెరికా విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా ఆ దేశం అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ఐసీఏఓకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. నిలిపివేసిన విమాన మార్గాలను తిరిగి పునరుద్దరించే ప్రయత్నాల్లో భాగంగా ఇరాన్ ఈ ఫిర్యాదును దాఖలు చేసింది. గతంలో అందుబాటులో ఉన్న విమాన మార్గాలను తిరిగి ప్రారంభించేందుకు అడ్డంకులను తొలగించడానికి తమకు అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన మార్గాలను ఇరాన్ ఉపయోగిస్తోందని ఇరాన్ పౌర విమానయాన సంస్థ అధిపతి అబూజర్ షిరౌడి తెలిపారు. రష్యా యుక్రెయిన్ యుద్దం ఈ వారం కూడా అంతర్జాతీయ అంశాల్లో ప్రధానంగా నిలిచింది. యుక్రెయిన్లోని కీవ్, జపోరిజియా, ఒడెసా, సుమి, కార్కివ్ తదితర ప్రాంతాలపై రష్యా క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. కొన్ని ప్రాంతాల్లో నివాస కార్యాలయ భవనాలు దెబ్బతున్నాయి. అదే సమయంలో యుక్రెయిన్ కూడా రష్యా భూభాగంలోని చమురు శుద్ది కేంద్రాలు, పారిశ్రామిక ప్రాంతాలను డ్రోన్లతో లక్ష్యంగా చేసుకుంది. ఇక మాస్కో నగరంలోని వాల్డాయ్ ఫోరంలో గురువారం రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐరోపా దేశాలపై దాడి చేసే ఉద్దేశం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. యుక్రెయిన్ విషయంలో ఉద్రిక్తతలను పెంచొద్దని ఆయా దేశాలను కోరారు. ఏ ఐరోపా దేశంపైనా దాడి చేసే ప్రణాళికలు రష్యాకు లేవని, వాటితో శాంతియుత సంబంధాలు కొనసాగించాలనుకుంటున్నామని చెప్పారు. అయితే కలినిన్ గ్రాడ్ సహా ఇతర రష్యా భూభాగంపై ఐరోపా దేశాలు ప్రత్యక్ష దాడి చేస్తే మాత్రం ఊరుకునేది లేదని, అదే జరిగితే తమ వద్ద ఉన్న అన్ని ఆయుధాలతో పాటు అణ్వాయుధాలను ప్రయోగిస్తామని నాటో దేశాలను పుతిన్ హెచ్చరించారు. అలాగే తమపై యుక్రెయిన్ జరిపే దాడులకు ఐరోపా దేశాలు మద్దతిచ్చినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. నాటో సభ్యదేశాలైన పోలాండ్, లిథువేనియా మధ్య ఉన్న కలినిన్ గ్రాడ్ రష్యాకు వ్యూహాత్మకంగా కీలకమని పుతిన్ పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని దిగ్బంధించడానికి నాటో కూటమి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అది ప్రపంచ దేశాలకే ప్రమాదకరమన్నారు. అలాగే నల్ల సముద్ర ప్రాంతంలోని యుక్రెయిన్ లక్ష్యాలపై దాడులను నిలిపివేసే ప్రసక్తే లేదని పుతిన్ స్పష్టం చేశారు. మాస్కోలోని చమురు శుద్ది కర్మాగారాలపై యుక్రెయిన్ జరిపిన దాడుల వల్ల తమ జీడీపీలో సుమారు 1% నష్టం వాటిల్లిందన్నారు. నాటో విస్తరణ, ఐరోపా దేశాల జోక్యం వల్లే యుక్రెయిన్తో ఇంకా యుద్దం కొనసాగుతోందన్నారు. ఇక నాటో మిత్ర దేశాలకు వ్యతిరేకంగా రష్యా శత్రుపూరిత చర్యలను కొనసాగిస్తోందని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి మార్క్ రుటే ఆరోపించారు. యుక్రెయిన్కు 32 దేశాల నాటో కూటమి అందిస్తున్న మద్దతును నిలువరించడంలోనూ రష్యా విఫలమవుతోందన్నారు. లిథువేనియా ప్రధానమంత్రి మిండోగాస్ సింకేవిషియస్తో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో మార్క్ రుటే మాట్లాడుతూ యుక్రెయిన్కు నాటో మద్దతు కొనసాగుతుందని పునరుద్ఘాటించారు.
1: Russia continues its reckless campaign of hostile actions against NATO allies. It is trying to weaken our resolve and stop our support for Ukraine. But Russia is failing. It is failing on the battlefield in Ukraine, and it is failing to undermine our unity and support for Ukraine. Our message to Moscow is clear. We will do even more for Ukraine and not less.
0: చైనాతో భారతదేశ సంబంధాలు గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం మెరుగ్గా ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. న్యూయార్క్లో ఏషియా సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సరిహద్దు ప్రతిష్టంభన పరిష్కారమైన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటం ప్రారంభించాయని చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రతికూలత ఇరు దేశాలకు ప్రయోజనం కలిగించదని, సుదీర్ఘకాలం సరిహద్దు ప్రతిష్టంభన కొనసాగడం ఏ దేశ ప్రయోజనాలకు అనుకూలం కాదని భారత్ చాలా కాలంగా చైనాకు స్పష్టం చేస్తోందని ఆయన చెప్పారు. ఇక భారత్ అమెరికా దేశాల మధ్య సంబంధాలు, వాణిజ్య ఒప్పందం చర్చలపై కూడా జయశంకర్ మాట్లాడారు. వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల మధ్య ఒక అవగాహనకు చేరుకున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొందన్నారు. భారత్లో చిన్న ఉత్పత్తిదారులు, చిన్న పరిశ్రమలు అనేక సంఖ్యలో ఉన్నాయని ఆయన వివరించారు. భారత్ అమెరికాల మధ్య తలసరి ఆదాయంలో వ్యత్యాసంతో పాటు ఉత్పత్తి విధానం, సామాజిక నిర్మాణం కూడా చాలా భిన్నంగా ఉన్నాయని చెప్పారు. వాణిజ్య చర్చలను విజయవంతంగా పూర్తి చేయడానికి కొంత సహనం, ప్రతి అంశంపై లోతైన చర్చ అవసరమని పేర్కొన్నారు.
2: Today I think we have reached a situation where there is more or less an understanding on the trade agreement. But as my trade minister has said on more than one occasion, the issue is now what has changed on the American side. So on the American side, reciprocal tariffs were struck down. So there's now a new basis for tariff imposition, which is 301. And the 301 process is still in the works. It's still unfolding. So issue for us is, you know, at what point do you close out an agreement which is very, very far advanced? But the period that it took to reach it, I mean, that did create bumps last year for the relationship. So presumably, if that agreement is closed out, that would be one point which would contribute to a better relationship.
0: Alage ఉగ్రవాద సమస్య భారత్ కు అత్యంత ముఖ్యమైన అంశమని విదేశాంగ మంత్రి

స్పష్టం చేశారు. ఈ విషయంలో అమెరికా వైపు నుంచి తగిన స్థాయిలో అవగాహన, సానుభూతి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. రష్యా యుక్రెయిన్ యుద్దం, ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని ఘర్షణలు ప్రపంచ దక్షిణ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపాయని జయశంకర్ పేర్కొన్నారు. ప్రస్తుత ఇంధన పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇంధన మార్కెట్

0: జిల్లాలోని కునార్ హెల్మండ్ ప్రావిన్సుల్లో పౌర నివాసాలపై పాకిస్తాన్ నిర్వహించిన వైమానిక దాడుల్లో మహిళలు చిన్నారులు సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారని తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. మరో 11 మంది గాయపడినట్లు ఆయన వెల్లడించారు. బుధవారం జరిగిన ఈ దాడుల్లో కునార్లోని షుల్తాన్ జిల్లా, హెల్మండ్లోని గర్మిసర్ జిల్లాల్లో 3 నివాసాలు ధ్వంసమైనట్లు ఆయన పేర్కొన్నారు. ఇక సెప్టెంబర్ 24 కాందహార్ పక్తియా కోస్ట్ ప్రావిన్సుల్లో జరిగిన వైమానిక దాడుల్లో కూడా 4 పౌరులు మరణించినట్లు ముజాహిద్ తెలిపారు. తాజా దాడులను ఖండించిన ముజాహిద్, పాకిస్తాన్ తన దేశ రాజకీయ ఆర్థిక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆఫ్ఘనిస్తాన్పై దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. నేపాల్లో గత వారం రోజుల్లో కురిసిన భారీ వర్షాలతో పాటు కొండచెరీలు విరిగిపడిన ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 5 గల్లంతయ్యారు. కేవలం కొండచెరీలు విరిగిపడిన ఘటనల్లోనే 14 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 5 గల్లంతయ్యారని నేపాల్ అధికారులు తెలియజేశారు. ఇక మరోవైపు నేపాల్లోని పర్వత ప్రాంతమైన మనాంగ్ జిల్లాలో మౌంట్ హిమ్లుంగ్ బేస్ క్యాంపును హిమపాతం తాకడంతో 4 మరణించారు. మరో 12 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. శరద్ ఋతువు, పర్వతారోహణ సీజన్ ప్రారంభానికి ముందు తాళ్లను ఏర్పాటు చేయడం, టెంట్లను సిద్దం చేయడం వంటి పనుల్లో వారు నిమగ్నమై ఉన్న సమయంలో హిమపాతం సంభవించింది. ఆ సమయంలో బేస్ క్యాంపులో మొత్తం 27 మంది ఉన్నట్లు భావిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. భారత్కు చెందిన మరో 5 ప్రదేశాలు యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్నాయి. దీంతో యునెస్కో తాత్కాలిక జాబితాలో భారత్కు చెందిన ప్రదేశాల సంఖ్య 78 చేరింది. కొత్తగా చేర్చిన వాటిలో బాగ్ గుహల బౌద్ధ చిత్రాలు, చంబల్లోయలోని దేవాలయాల సముదాయం, గుప్తుల కాలానికి చెందిన ఉదయగిరి గుహలు, గినోర్గఢ్ గిరిజన వారసత్వం ఉన్నాయి. అలాగే భారత దక్షిణాఫ్రికాలను అనుసంధానించే శ్రేణి అంతర్జాతీయ ప్రతిపాదనగా సత్యాగ్రహ ప్రదేశాలు కూడా ఈ జాబితాలో చేర్చారు. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: 102.2 MHz పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు రావోయి అతిథి కార్యక్రమంలో కొన్ని చిత్రగీతాలు వింటారు.

కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట అన్వేషణ చిత్రంలో ఉంది. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. గీత రచన వేటూరి సుందరరామూర్తి, సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను వినబోతున్నారు. గీత రచన వేటూరి సుందరరామూర్తి, సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా.

లెజెండ్ చిత్రానికి నరేంద్ర రీటా పాడిన పాటను విన్నారు. గీత రచన రామజోగయ్య శాస్త్రి. రాబోయే అతిథి కార్యక్రమంలో మరికొన్ని పాటలను ఈ ఉదయం 10:35 వినవచ్చు.

చిక్కడు దొరకడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాటను విన్నారు. గీత రచన వేటూరి సుందరామూర్తి, సంగీతాన్ని సమకూర్చింది రాజ్ కోటి. ఇప్పుడు ఎలా చెప్పను చిత్రానికి కార్తిక్ సునీత పాడింది. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతాన్ని సమకూర్చింది కోటి.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: Point, point, point, point, point, point.

0: బాయ్ బాయ్.
1: సీతయ్య చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను విన్నారు. గీత రచన చంద్రబోస్, సంగీతాన్ని సమకూర్చింది ఎంఎం కీరవాణి. ఇప్పుడు కిల్లర్ చిత్రానికి మనోజ్ చిత్ర బృందం పాడింది. గీత రచన వేటూరి సుందరరామూర్తి, సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా.

కిల్లర్ చిత్రానికి మనోజ్ చిత్ర బృందం పాడిన పాటను విన్నారు. ఇప్పుడు ఆలాపన చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడింది గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా.

ఆ పాటతో ఈనాటి రాబోయే అతిథి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 మెగాహెర్ట్స్ పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో మరికొన్ని పాటలు.

కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట స్వాతిముత్యం చిత్రంలో ఉంది. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా. ఇప్పుడు సుందరకాండ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రబృందం పాడింది. సంగీతాన్ని సమకూర్చింది ఎంఎం కీరవాణి.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడుగులో కామరా బురద పుల్ల
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: ఎందరో మహానుభావులు ఒక్కరికే వందనము.
4: ఊర్మిళ ఏమిటిది?
5: పల్లవి.
4: పల్లవా అల్లరా?
5: నా భక్తి నీకు అల్లరిగా ఉందా బావా?
4: ఇది భక్తి కాదు, పిచ్చి.
5: భక్తి ప్రేమ ఇవన్నీ పిచ్చే బావా.
4: సరేలే.
5: ఆనాడు త్యాగరాజు గారు రామభక్తితో పాడితే ఈనాడు నేను ప్రేమ భక్తితో పాడుతున్నాను.
4: ఇదిగో
5: పాడతాను, పాడి తీరుతాను.

అశోక చక్రవర్తి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాటను విన్నారు. గీత రచన వేటూరి సుందరరామ్మూర్తి, సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా. ఇప్పుడు వంశానికొక్కడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది. గీత రచన వేటూరి సుందరరామ్మూర్తి, సంగీతాన్ని సమకూర్చింది కోటి.

0: ఈ పాటతో ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: వింటున్నావా?
2: చెప్పు.
1: మన బిజినెస్ ని ఇంకా ఎందుకు బాగా డెవలప్ చేయకూడదా అని ఆలోచిస్తున్నా.
2: మంచిదేగా, ఎవరు ఆపారు నిన్ను?
1: ఎవరు ఆపలేదులే, కానీ ఎవరి సహకారం తీసుకోవాలా అని.
2: నా హెల్ప్ తీసుకో.
1: అవునా? అయితే ఏం చెప్పబోతున్నావు?
2: ఆకాశవాణి ఉందిగా, ఆకాశవాణి నెట్వర్క్ దేశమంతటా ఉంది మరి.
1: సరే, అయితే దానివల్ల నాకేంటి ఉపయోగం?
2: ఉపయోగం ఉందోయ్. దేశంలోని ఏ ఆకాశవాణి కేంద్రం నుంచైనా ప్రకటన ఇచ్చేందుకు బుక్ చేసుకోవచ్చు, వినియోగదారుల్ని చేరుకోవచ్చు.
1: మరి ఎలా ప్రకటన బుక్ చేసుకోవటం?
2: చాలా సులభం, నేను చెప్తానుగా.

0: నంబర్ నోట్ చేసుకో, 870-001-42-42.
1: ఓ, ఇదేనా నంబరు? 870-001-42-42.
0: అంతే.
1: ఓకే, ఇప్పుడే కాల్ చేస్తా ఈ నంబర్కి. 8700-001-4242.

కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట బావా బావమరిది చిత్రంలో ఉంది. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర.

102.2 మెగాహెడ్స్ పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు భక్తి సంగీతం కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య కీర్తనలు వింటారు. గానం చేసిన వారు శ్రీ డి పశుపతి. వినండి అన్నమాచార్య కీర్తనలు.

మీరింతవరకు భక్తి సంగీతం కార్యక్రమంలో అన్నమాచార్య కీర్తనలు విన్నారు. గానం చేసిన వారు శ్రీ డి పశుపతి. ఈనాటి భక్తి సంగీతం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 MHz పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు.

యముడికి మొగుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాటను విన్నారు. గీత రచన వేటూరి సుందరరామ్మూర్తి, సంగీతాన్ని సమకూర్చింది రాజ్ కోటి. అనుబంధం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడింది. గీత రచన వేటూరి సుందరరామ్మూర్తి, సంగీతాన్ని సమకూర్చింది చక్రవర్తి.

చివరిగా విన్న ఆ పాట శ్రీనివాస కళ్యాణం చిత్రంలో ఉంది. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతాన్ని సమకూర్చింది కెవి మహాదేవన్. చిత్రగీతాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. అమరావతిని దేశంలోనే మొదటి 5 రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026 జరుగుతోంది. తిరుపతి జిల్లా శ్రీసిటీలో అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో క్రికెట్ విభాగంలో భారత పురుషుల జట్టు ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడుతోంది. ఇక వార్తల్లోని వివరాలు. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల హాకీ జట్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. 44 నిరీక్షణకు తెరదించుతూ భారత జట్టు స్వర్ణం సాధించడం దేశానికి గర్వకారణమన్నారు. ఈ విజయంతో లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్కు భారత్ అర్హత సాధించడం మరింత ఆనందంగా ఉందన్నారు. మ్యాచ్లో విజయం సాధించే గోల్ చేసి కీలక పాత్ర పోషించిన లాల్ రెమ్సీ యామినీని చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. కెప్టెన్ సలీమా టెటే, దీపికతో పాటు జట్టులోని ప్రతి క్రీడాకారిణికి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. భారత మహిళల హాకీ జట్టు ఛాంపియన్గా నిలవడం యావత్ దేశాన్ని గర్వపడేలా చేసిందని చెప్పారు. అమరావతిని దేశంలోనే మొదటి 5 రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో క్రెడాయ్ హోమ్ ఎక్స్పో కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2028 అక్టోబర్ నాటికి అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. రాష్ట ఆర్థిక వ్యవస్థలో స్థిరాస్తి రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. బిల్డర్లు, డెవలపర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. నిర్మాణ రంగం అభివృద్ది ద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. విజయవాడ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026ను ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 800 మందికి పైగా ప్రతినిధులు, 50 మందికి పైగా కార్పొరేట్ సీఈఓలు హాజరయ్యారు. అదేవిధంగా 100 మందికి పైగా యూనికాన్ వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఐఐటి డైరెక్టర్లు, ఐఐటి ఐటీ నిపుణులు, విధాన నిర్ణేతలతో కీలక చర్చలు జరుగుతున్నాయి. స్వర్ణాంధ్ర వికసిత్ భారత లక్ష్యాలకు అనుగుణంగా పాన్ ఐఐటితో రాష్ట ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సమ్మిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ,
1: I believe that it is backed by 3S mantra. I'm sure by now you would have heard and or you would have understood it. The 3S is, first is speed, second is service, third is stability. If you look at the pace at which Andhra Pradesh is moving, I think we can redefine speed with the word Andhra Pradesh. Because we are a team in a hurry, we believe that 5 years is a time given by our electorate. We need to showcase results. So we are not in the business of simply signing MOUs and forgetting it. We are in the business of grounding projects and ensuring that jobs are being created in the great state of Andhra Pradesh.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పౌరులు, ప్రముఖుల నుంచి అందే జ్ఞాపికలు, కానుకల విక్రయానికి సంబంధించి పీఎం మెమెంటోస్ 8వ విడత ఆన్లైన్ వేలం గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ఆన్లైన్ వేలం ప్రక్రియలో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న దాదాపు 30 రకాల కానుకలు, జ్ఞాపికలు కొనుగోలుదారుల కోసం అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీభరత్ తెలిపారు. నగరంలోని పాత పోస్టాఫీస్ సమీపంలోని

0: క్వీన్ మేరీ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పీఎం ల్యాడ్స్ నిధుల నుంచి 35 లక్షల రూపాయలతో పునరుద్దరించిన భవనాలను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ మాట్లాడుతూ
1: ZPHS క్వీన్ మేరీస్ హై స్కూల్లో రెనోవేషన్ వర్క్స్ 35 లక్షలతో ఎంపీ ల్యాడ్స్ నిధులతో ప్రారంభించడం జరిగింది. ఎంపీ ల్యాడ్స్ సంవత్సరానికి మాకు 7 నియోజకవర్గాలు కలిపి 5 కోట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆ 5 కోట్లు ఒక ప్రణాళిక పెట్టుకోవాలనే ఆలోచనతో ప్రధానంగా విద్య, ఆరోగ్యము, క్రీడలు, గ్రంథాలయాలు వాటికి నిధులు కేటాయించాలనే ఒక ఆలోచనతో మేము పనిచేస్తున్నాము. గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ తో కంపీట్ చేయాలి, గవర్నమెంట్ స్కూల్స్ లో ఎన్రోల్మెంట్ మళ్లీ పెరగాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయటం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవా పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా నక్సలిజం అంతం గురించి ఈరోజు తెలుసుకుందాం. 1967లో నక్సల్ బరిలో ప్రారంభమైన మావోయిస్టు ఉద్యమం దాదాపు 5 దశాబ్దాల పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో కొనసాగింది. 2010 ఏప్రిల్లో ఛత్తీస్గఢ్లోని దంతేవాడలో మావోయిస్టులు జరిపిన దాడిలో 76 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణించారు. 2014 నాటికి 126 జిల్లాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ప్రభుత్వ జాబితాలో ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భద్రతా చర్యలతో పాటు రహదారులు, పాఠశాలలు, మొబైల్ టవర్లు, బ్యాంకింగ్ సదుపాయాల కల్పనపై దృష్టి సారించింది. ఫలితంగా మావోయిస్టుల లొంగుబాట్లు సంవత్సరానికి 421 నుంచి 6558కి పెరిగాయని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఒక్క జిల్లా కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా మిగలలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెల్లడిస్తూ
2: साल 2013 में 180 से अधिक जिले 180 से ज्यादा डिस्ट्रिक्ट माओवादी आतंक से प्रभावित थे. आज माओवादी आतंक से प्रभावित जिलों की संख्या सिंगल डिजिट में पहुंच चुकी है.
0: तिरुपति जिला श्री सिटीलो ईरोजु अग्नि प्रमादम जरिगिंदी. మాత్రలు తయారు చేసే టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో రాత్రి సమయంలో విధులు నిర్వహిస్తున్న పలువురు అక్కడికక్కడే మృతి చెందగా మరికొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయని చెప్పారు. గాయపడిన వారిని చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 25 సంవత్సరాల ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం తెలుగు యువత ఆధ్వర్యంలో తిరుపతి నుంచి వారణాసి వరకు చేపట్టిన ప్రజాసేవతో దేశసేవా యాత్ర నిన్న ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరానికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక నాయకులు స్వాగతం పలికి వారికి ఆతిథ్యం అందించి యాత్ర విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మీదుగా సుమారు 8 రోజుల పాటు ఈ యాత్ర సాగి అక్టోబర్ 8న వారణాసికి చేరుకుంటుందని నిర్వాహకులు తెలిపారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో క్రికెట్ విభాగంలో భారత్ పురుషుల జట్టు ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడుతోంది. మొదట భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 211 పరుగులు చేసింది. 212 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ మధ్యాహ్నం 1 గంట సమయానికి 127 పరుగులు చేసి 4 వికెట్లు నష్టపోయింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు బంగారు పతకం కైవసం చేసుకుంటుంది. వాతావరణం. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానంలలో దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి సిహెచ్ నాగభూషణం పేర్కొన్నారు. వీటి ఫలితంగా కోస్తాంధ్రప్రదేశ్ యానంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి సిహెచ్ నాగభూషణం తెలియజేస్తూ
3: కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం మరియు రాయలసీమల్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉన్నది. బలమైన గాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిని దేశంలోనే

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా. ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా మగువే మణిహారం కథానిక వింటారు. రచన శ్రీమతి వి సుశీల.
2: జూన్ నెల మొదటి వారంలో 10th క్లాస్ పరీక్షలో రిజల్ట్స్ వచ్చాయి. నెట్లో చూసొచ్చింది గాయత్రి 1st క్లాస్లో నెంబరుంది. సంతోషంతో ఇంటికి వస్తూనే, నాన్న నేను 1st క్లాస్లో పాస్ అయ్యాను అంటూ శుభవార్త చెప్పింది తండ్రికి. ఇస్త్రీ బట్టలు రుద్దుతున్న వెంకటరమణ పట్టలేని ఆనందంతో, నీకు రాకపోతే ఇంకెవరికొస్తుందమ్మా, నా బంగారు తల్లి 10 పాస్ అయిందంటే మన బంధువులంతా గొప్పగా చెప్పుకుంటారు. ఏమో ఈ నాగమణి, ఇంట్లో ఏదైనా స్వీట్ ఉంటే తీసుకురా, అమ్మాయి నోరు తీపి చేయాలంటూ భార్యని పిలిచాడు. నాగమణి లోపల నుంచి బెల్లం ముక్క తీసుకొచ్చి కూతురి నోట్లో పెట్టింది ఆప్యాయంగా. అమ్మా నాకు 1st క్లాస్ వచ్చిందంటూ తల్లిని కౌగిలించుకుంది. నువ్వు చదువుల తల్లివి కదా, మీ నాన్న ఎంత కష్టపడైనా సరే నిన్ను బాగా చదివించాలని కోరిక అన్నది సంతోషంతో. సంవత్సరం నుంచి సంగీతం నేర్చుకుంటున్నది. ఏదైనా కొత్తగా నేర్పితే రాగం ఇట్టే పట్టేస్తుంది. 6వ తరగతి నుంచే హిందీ పరీక్షలన్నీ రాసి పాస్ అయింది గాయత్రి. వెంకటరమణ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా ఉంటున్నాడు. అందరి బట్టలు ఇస్త్రీ చేస్తాడు. భార్య నాగమణి ఇళ్లల్లో గిన్నెలు తోమి బట్టలు ఉతుకుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కష్టపడతారు. ఇద్దరు ఆడపిల్లలు కావడంతో మగపిల్లవాడు పుట్టలేదనే లోటు వెంకటరమణకుంది. ఈ రోజుల్లో ఆడపిల్లల్ని పెంచడం కష్టమనిపించడం లేదు. చదువుకొని వాళ్లే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పెళ్లి చేయడం కూడా సమస్య కాదు. కొత్త కొత్త కోర్సులు నేర్చుకుని అన్ని రంగాలలో ఆరితేరుతున్నారు. ఆడపిల్లలంటే భయం లేదు. అది ఒకప్పటి పాత రోజులు. విమానాలను సైతం నడుపుతున్నారు, అంతరిక్షంలోకి వెళ్లి వస్తున్నారు. మనమ్మాయి కూడా ఏదో ఒకటి సాధిస్తుందని గర్వపడ్డాడు వెంకటరమణ. అపార్ట్మెంట్లో తన కూతురు 10th క్లాస్లో 1st వచ్చిందని గర్వంగా చెప్పుకున్నాడు అందరికీ. అదృష్టం ఉండాలి, కానీ చదువు అందరికీ ఒకటే. కష్టపడి చదివి పాసయ్యింది, మంచి కాలేజీలో చేర్పించు, అంతటితో ఆపకుండా చదివించమని సలహా ఇచ్చారు కొంతమంది. నువ్వు చేసేది వాచ్మెన్ పని, పెద్ద చదువులేం చదివిస్తావులే, ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేసి పంపించమని

ఉచిత సలహా ఇచ్చారు గాయత్రి చదువుకోవటం ఇష్టం లేని కొందరు. ఎవరి మాటలు పట్టించుకోలేదు వెంకటరమణ. గాయత్రిలో పట్టుదల ఎక్కువైంది. తన చదువు ఇంతటితో ఆగిపోకూడదు. స్కాలర్షిప్లు సంపాదించుకునైనా చదవాలి. సంగీతం మరికొంత ప్రాక్టీస్ చేస్తే టీవీలో పాటల పోటీలకు వెళ్లవచ్చు. అదే తన ధ్యేయం, సంకల్పం మనకున్నది. వాచ్మెన్ కూతురిగా ఉండిపోకూడదు. అమ్మా నాన్న గర్వపడేలా ఏదో ఒకటి సాధించాలి. పేదరికాన్ని చూసి భయపడకూడదు. అందుబాటులో ఉన్న వాటిని అందుకోవాలనే ప్రయత్నం చేయాలి. ఆడపిల్లలం ఎందుకు పనికిరాని వాళ్లం అనే రోజులు పోయాయి. మనకిష్టమైన రంగాన్ని మనం ఎన్నుకోవచ్చు. గాయత్రికి సంగీతం అంటే ఇష్టం. రాత్రి పగలు సాధన చేస్తూనే ఉంటుంది. గుళ్లలో ఉత్సవాలప్పుడు సంగీత కచేరీలకు వెళ్తూ ఉంటుంది. చూస్తుండగానే రెండేళ్లు గడిచిపోయాయి. ఇంటర్ పూర్తి చేసింది. టీవీలో ఓ పేరున్న సంస్థ నిర్వహించే పాటల పోటీకి సెలెక్ట్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రతి ఆదివారం గాయత్రి పాట వినాలని అందరూ టీవీ ముందు చేరేవాళ్లు. ప్రతి కాంటెస్ట్లో ఫస్ట్ వచ్చేది. గాయత్రి స్వరం జాలువారిన పరవలు తొక్కే గంగలా, కోకిలమ్మ స్వరంలా అద్భుతంగా పాడుతుంటే వినేవాళ్లు మైమరిచిపోయేవాళ్లు. చివరి రోజు ప్రముఖ సీనియర్ నటుని చేతుల మీదుగా మొదటి బహుమతి 5 లక్షలు గెలుచుకుంది. పాచి పనులు చేసుకునే నాగమణి కూతురు ప్రముఖ పాటల పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్నదని అందరికీ ఆశ్చర్యం వేసింది. నీ కూతురే కాదు, నువ్వు అదృష్టవంతురాలివేనంటూ నాగమణిని పొగిడినప్పుడు ఆ తల్లి సంతోషం అంతా ఇంతా కాదు. సినిమాలో కూడా పాటలు పాడే అవకాశం ఇస్తామన్నారు. కళాక్షేత్రంలో గాయత్రి ప్రోగ్రాం ఉన్నదంటే చాలు, హాల్ అంతా నిండుగా కలకల్లాడిపోతుండేది. కూతుర్ని ఒక అయ్య చేతిలో పెట్టాలని వెంకటరమణ తాపత్రయం. ఎప్పటికైనా పెళ్లి చేసి అత్తారింటికి పంపించాల్సిందే కదా. అమెరికా సంబంధం గాయత్రిని చేసుకోవడానికి ముందుకొచ్చారు. మిమ్మల్ని వదిలి అంత దూరం వెళ్ళనంది. నాకు సినిమాలో పాటలు పాడే అవకాశం వస్తుంది. మీరు అపార్ట్మెంట్లో వాచ్మెన్గా ఉంటూ అమ్మ అందరి ఇళ్లలో పనులు చేయాల్సిన అవసరం లేదు. కొడుకైనా కూతురైనా నేనే అనుకోమన్నది. ఆమె పాటకి ఎదురేలేదు. త్వరలోనే సినిమాల్లో పాటలు పాడే అవకాశం రావడంతో తల్లిదండ్రుల్ని చెల్లెల్ని తీసుకుని చెన్నై వచ్చింది గాయత్రి. చెల్లెల్ని మంచి కాలేజీలో చేర్పించింది. అపార్ట్మెంట్లో వాచ్మెన్గా ఉంటున్న వెంకటరమణ ఇప్పుడు మంచి ఇంట్లో స్వంత యజమానిలో ఉంటున్నాడు. ఇంట్లోకి ఖరీదైన సామాన్లు వచ్చాయి. మంచి తిండి, కోరిన బట్టకి కొదవలేదు. కూతురి వలన అన్ని సౌకర్యాలను పొందగలుగుతున్నాడు. పెళ్లి సంబంధాలు వస్తున్నాయి గాయత్రికి. పెళ్ళయ్యాక సంగీతం, పాటలు పాడటం మానుకోనని ముందే చెప్పేసింది. అలాగైతేనే పెళ్లికి ఒప్పుకుంటానని తేల్చి చెప్పింది. ఒకరోజు త్యాగరాయ గానసభలో సంగీత కచేరీకి గాయత్రిని పిలిచారు. ముందుగా త్యాగరాయ కీర్తనలతో మొదలుపెట్టి నెమ్మదిగా ఆపాత మధురాలంటూ ఓల్డ్ సాంగ్స్ పాడించారు. పాటలు వింటున్న వారంతా ఈలలు చప్పట్లతో దద్దరిల్లిపోయింది ఆ హాలంతా. కార్యక్రమం జరుగుతున్నంతసేపు ప్రేక్షకులంతా మంత్రముగ్ధులయ్యారు. చివరికి గాయత్రికి సన్మానం జరిగింది. అప్పటి వరకు ఉండి పాటలన్నీ విన్నాడు రవికాంత్. ఆ క్షణంలోనే గాయత్రిని చూసి ఇష్టపడ్డాడు. కారెక్కబోతున్న గాయత్రిని అభినందించి తన విజిటింగ్ కార్డు ఇచ్చాడు. రవికాంత్ కాలేజీ లెక్చరర్, చక్కగా మాట్లాడగల వాగ్దాటి. గాయత్రి ప్రోగ్రాం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లేవాడు. ఆమెను కలిసి ఆమెతో మాట్లాడి పరిచయం పెంచుకున్నాడు. మిమ్మల్ని ఆ గాన సరస్వతి వరించింది. మిమ్మల్ని చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు. నాకు ఆ అదృష్టం దక్కితే బాగుంటుంది. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీకిష్టమైతే చెప్పండి, నేనే స్వయంగా వచ్చి మీ వాళ్లతో మాట్లాడతానంటూ గాయత్రితో తన మనసులోని మాట చెప్పాడు. ఎప్పటికైనా పెళ్లి చేసుకోక తప్పదు. పెళ్ళయ్యాక కూడా నా సంగీతాన్ని, నా గానాన్ని ఆపకూడదు. ఆ రెండూ నా ప్రాణం. అలాగైతే మిమ్మల్ని చేసుకోవడానికి అభ్యంతరం లేదంది గాయత్రి. పెళ్లి విషయం తల్లిదండ్రులకి చెప్పింది. నీకు అతను అన్ని విధాలా నచ్చితే మాకేమీ అభ్యంతరం లేదన్నారు. చెల్లెలు సావిత్రి డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చింది. ఏదైనా ఉద్యోగంలో చేరితే ఆమె జీవితం కూడా ఒక కొలిక్కి వస్తే బాగుంటుంది. తను పెళ్లి చేసుకుని వెళ్లినా అమ్మా నాన్నల బాధ్యత నేనే తీసుకుంటాను. వాళ్ళెంతో కష్టపడి నన్ను స్థితికి తీసుకొచ్చారు. ఏం చేసినా వాళ్ల రుణం తీర్చుకోలేను. కొడుకైనా కూతురైనా తనదే బాధ్యత అనుకుని ఒక నిర్ణయానికొచ్చింది. పెద్దల సమక్షంలో గాయత్రికి రవికాంత్తో వివాహం జరిగింది. అత్తవారింటికి వచ్చిన గాయత్రికి కొన్నాళ్లపాటు సంగీత కచేరీలకి వెళ్లడానికి వీలు పడలేదు. ఒకరోజు సినిమాలో పాటలు పాడాలని ఒక సినీ సంగీత దర్శకుడు అడిగాడు. భర్త కాదనడనే నమ్మకంతో అంగీకరించి అగ్రిమెంట్ మీద సంతకం కూడా చేసింది. కాలేజీ నుంచి రవికాంత్ ఇంటికి రాగానే మీకో శుభవార్త అంటూ తన అగ్రిమెంట్ విషయం చెప్పింది. రవికాంత్ ముఖంలో రంగులు మారాయి.

ఎంత పనిచేశావు, నాతో ముందుగా ఒక మాట చెబితే బాగుండేదన్నాడు. అదేంటండి అలా అంటారు, మీరే నా స్వేచ్ఛకు ఎటువంటి ఆటంకం కలగనీయనన్నారు అన్నది. అది కాదు గాయత్రి, మనిద్దరం ఒక నెల రోజులు సరదాగా ఎటైనా తిరిగి రావాలని ప్లాన్ చేశాను. ఛీ, నా మూడంతా చెడగొట్టావు. ఇప్పుడున్న సరదా మళ్లీ వస్తుందా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ బదులు మరొకరిని తీసుకుంటారేమో చెప్పి చూడమన్నాడు. ఎందుకు, గాయత్రి మనసు చివుక్కుమంది. వచ్చిన అదృష్టాన్ని వదులుకుంటే మళ్లీ రాకపోవచ్చు. మనం మరోసారి టూర్ వెళ్దాంలే, నా ప్రోగ్రాం మార్చుకోవడం వీలు పడదంది. గాయత్రి ఒక్కటే రికార్డింగ్కి స్టూడియోకి వెళ్లి వస్తున్నది. అది భర్తకి నచ్చడం లేదు. భార్య ఎదుగుదల, కీర్తి ప్రతిష్టలు చూసి ఓర్వలేని తనంతో పాటు అసూయ పెరిగింది. నువ్వు పాటలు పాడడం మానేయమని చెప్పాడు. గాయత్రికి బాధపడాలో దుఃఖపడాలో తెలియలేదు. పాటలు సంగీతమంటే తనకి ప్రాణమని, వాటిని వదులుకోలేనని చెప్పింది, బ్రతిమాలింది. ఇంకా ఇలాగే ఎదగనిస్తే తన మాట వినకపోగా లెక్క చేయదని, భార్య తనకన్నా ఎక్కువ సంపాదిస్తున్నదని, పేరు తెచ్చుకుంటున్నదని అందరూ ఆమెనే గౌరవిస్తున్నారు, తన మాటంటే లెక్క లేకుండా చూస్తుందని రవికాంత్ మనసులో గాఢంగా ముద్రపడింది. అది తట్టుకోలేకపోతున్నాడు. సాయంత్రం రవికాంత్ కాలేజీ నుంచి వచ్చేసరికి ఇంట్లో గాయత్రి కనబడలేదు. అవమానం, అసహనం, కోపం పెరిగాయి. ఇవాళ తాడో పేడో తేల్చుకోవాలనుకున్నాడు. నా మాటంటే నీకు లెక్కలేదా, ఇవాళ్లతో మన బంధం తెగిపోయినట్లేనని భార్య మీద కోపం పట్టలేక మందు తాగడం మొదలుపెట్టాడు. అర్ధరాత్రి హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. ఎన్నిసార్లు చేసినా తాగిన మైకుల్లో ఫోన్ లిఫ్ట్ చేయలేదు రవికాంత్. తెల్లవారి చూశాక 10 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం హాస్పిటల్కి వెళ్లాడు. అప్పటికే అక్కడ గాయత్రి తల్లిదండ్రులు కన్నీళ్ల పర్యంతమై కనిపించారు. స్టాఫ్ నర్స్ వచ్చి లోపలికి రమ్మని పిలవడంతో ముగ్గురూ లోపలికి వెళ్లారు. తెల్లదుప్పటి పరిచిన బెడ్ మీద గాయత్రి స్పృహ లేకుండా పడుకుని ఉన్నది. రాత్రి జరిగిన యాక్సిడెంట్లో ఆమె మోకాలు సగం వరకు బాగా దెబ్బతిన్నది. గంటలు గడిచే కొద్దీ ఆమె ప్రాణాలకే ముప్పు. అందుకే కాలు సగం వరకు తీసేయాల్సి వచ్చింది. ఆమె ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు డాక్టర్లు. అయ్యో భగవంతుడా, నా కూతురికి ఇంతటి అన్యాయం ఎలా చేశావయ్యా? అది కళ్ళు తెరిచి చూసి సగం కాలు లేదని తెలిస్తే ఎలా బతుకుతుందయ్యా అంటూ గుండె లవిసేలా ఏడ్చాడు వెంకటరమణ. వెంకటరమణ అల్లుడికి ఫోన్ చేసి హాస్పిటల్లో గాయత్రి మిమ్మల్నే కలవరిస్తున్నది అని చెప్పాడు. కాలేజీలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, రావడానికి వీలుబడదన్నాడు. హాస్పిటల్లో ఉన్నన్నాళ్లు రవికాంత్ ఆ ఛాయలకే రాలేదు. డిశ్చార్జ్ చేశాక కూతుర్ని ఇంటికి తీసుకొచ్చారు. నడవలేని కూతుర్ని చూస్తుంటే ఆ తల్లిదండ్రులకు దుఃఖం ఆగడం లేదు. నెల, రెండు నెలలు, అలా 6 నెలలు గడిచిపోయాయి. గాయత్రి డబ్బంతా హాస్పిటల్కే ఖర్చు పెట్టవలసి వచ్చింది. ఎందుకు పనికిరాని అవిటిదాన్ని ఇంటికి పంపినా మా మధ్య ఎటువంటి సంబంధం ఉండదని, భార్యని ఇంటికి తీసుకుని రావద్దని తెగేసి చెప్పాడు రవికాంత్. గాయత్రికి పౌరుషం పెరిగింది. సగం కాలు లేకపోయినంత మాత్రాన నేను బ్రతకలేనా? మిగతా అవయవాలన్నీ బాగానే ఉన్నాయి. దేవుడిచ్చిన స్వరం నాకు వరం. నేను బ్రతికినంతకాలం నా గాత్రమే నా సర్వస్వం. భర్తకి దూరమైన భార్యలు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. వాళ్లంతా బ్రతకడం లేదా? ఆత్మస్థైర్యం ఉంటే అదే చాలనుకుని ధైర్యంగా నిలబడటానికి ఆత్మవిశ్వాసం పెంచుకుంది. నా గురించి మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు. జరిగిన దాని గురించి ఏడిస్తే ఏం లాభం? ఆయన మనసు మార్చుకుని వచ్చి నన్ను తీసుకెళ్తేనే వెళ్తాను. ఈ రోజుల్లో సంగీతానికున్న విలువ దేనికీ లేదు. నాకొచ్చే అవకాశాలు ఎలాగూ వస్తాయి. మీరు కూడా ధైర్యంగా ఉండమని తల్లిదండ్రులను ఓదార్చింది. జైపూర్ కాలు పెట్టించారు కొంతమంది పెద్దలు ఆర్థిక సహాయంతో. ఇప్పుడు గాయత్రి మామూలుగానే నడుస్తున్నది. ఇదివరకులా పాటలు పాడడానికి స్టూడియోలకు వెళ్లి వస్తున్నది. గాయత్రికి మరింత పాపులారిటీ పెరిగిపోయింది. సంపాదనకేమీ లోటు లేదు. ఇంటి దగ్గర సంగీతం నేర్పబడను అంటూ బోర్డు పెట్టింది. ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించిన పాటల పోటీలో మొదటి ప్రైజ్ గెలుచుకున్న గాయత్రి అంటే అందరికీ ఇష్టం. ఒక గాత్రమే కాదు, వీణ, వయలిన్ లాంటివి కూడా అద్భుతంగా నేర్పుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు సంగీతం నేర్చుకోవడానికి క్యూలు కట్టారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి దూరమయ్యారు. అప్పటికే గాయత్రి తల్లి కాబోతున్నది. అయినా రవికాంత్లో మార్పు లేదు. గాయత్రిలో ఏమాత్రం ఆత్మస్థైర్యం తగ్గలేదు. ఆడపిల్లకు జన్మనిచ్చింది. 10 ఏళ్ల తర్వాత భార్యని వెతుక్కుంటూ వచ్చాడు రవికాంత్. రోజూ డ్రింక్కి అలవాటు పడడం వలన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది. భార్య గుర్తుకొచ్చింది. తన ఆలనాపాలనా చూసేవారు లేరు. ఉన్న ఉద్యోగం కాస్తా పోయింది. అహంభావం, అహంకారం తగ్గాయి. తనకో నీడ, తోడు కావాలి. వీణానాదం లోపల నుంచి వినిపిస్తున్నది. సంగీత నిలయం అనే అక్షరాలు గోల్డ్ కలర్లో మెరిసిపోతున్నాయి. వాకిట్లో నిలబడ్డాడు. 10 ఏళ్ల పాప వచ్చి తలుపు తీసి, అమ్మా, ఎవరో వచ్చారంటూ

0: లోపలికి వెళ్ళిపోయింది. ఆ పిల్ల ముఖంలో గాయత్రి పొలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గాయత్రి గడపలోకి వచ్చి చూసింది. ఎదురుగా భర్త కనిపించాడు. లోపలికి రావచ్చా అన్నాడు. కావాలి అనుకుంటే రావచ్చంది. మౌనంగా వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. 10 మంది పిల్లల దాకా సంగీతం నేర్చుకుంటున్నారు. ఇవాళ్టికి చాలు, ఇళ్లకు వెళ్ళమని పంపించేసింది ఆ పిల్లలందరినీ. ఈ పాప మన పాపేనా, నీ పోలికలు కనిపిస్తుంటే అడిగానన్నాడు. అవును నా పాపే, మీరు నన్ను వద్దనుకుంటే భగవంతుడు నాకు తోడు ఇచ్చాడు. ఇప్పుడు గుర్తుకొచ్చామా, నిష్ఠూరమాడింది. నన్ను క్షమించమని అడిగే అర్హతను కోల్పోయాను. నువ్వు ఇంట్లో ఉన్నన్నాళ్ళు నీ విలువ తెలియలేదు. చివరికి నువ్వే గెలిచావు. నీ విలువేంటో ఇప్పుడు తెలిసింది. నిన్ను చాలా హీనంగా చూశాను కదా. ఆడదానివైనా, ఒక కాలు పూర్తిగా లేకపోయినా బిడ్డకు జన్మనిచ్చి ధైర్యంగా నిలబడ్డావు. ఎందరో మహిళలకు ఆదర్శంగా ఉన్నావు. నీలాంటి భార్యను దూరం చేసుకున్నందుకు అనారోగ్యం పాలై ఒంటరివాడినయ్యాను. క్షమించానంటే కలిసి ఉంటాను, నువ్వు కాదంటే అనాథలా మిగిలిపోతానంటూ దుఃఖంతో కుమిలిపోయాడు రవికాంత్. గాయత్రి ఒక్క క్షణం ఆలోచించింది. తప్పులు చేయని వాళ్ళెవరుంటారు? పిల్లకి తండ్రిని దూరం చేయడం ఇష్టం లేక, భర్తని వదులుకోలేక తన మానవత్వాన్ని నిరూపించుకుంది. భార్యాభర్తలన్నాక సర్దుకుపోవాలి. తన కాళ్ల మీద తను నిలబడటానికి తన ఆత్మస్థైర్యమే తనకు రక్ష. కోకిల నల్లగా ఉన్నా తన గొంతుతో అందరినీ అలరిస్తుంది. అలాగే తనకి అవిటితనమైన తన స్వరం మాత్రం నిరంతరం పాడుతూనే ఉంటుంది. తను మరో కోయిలమ్మగా మారింది.
1: మగువే మణిహారం శ్రీమతి వి సుశీల గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం వింటారు.

లలిత గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చెడు అలవాట్లు మానడం ఎలా, దీని గురించిన విశేషాలు వింటారు. అందరికీ చెడు అలవాట్లు ఉంటాయి, అవి ఏంటో కూడా వారికి తెలుసు. కానీ వాటిని తగ్గించుకోవాలి అని అనుకుంటారు, ప్రయత్నిస్తారు, కానీ కొన్నిసార్లు మానలేకపోవచ్చు. అలా అని బాధపడవలసిన అవసరం కూడా లేదు. మనిషి తన జీవితాన్ని సాఫీగా ఆనందంగా గడపాలని కోరుకుంటాడు, కానీ తనకున్న చెడు అలవాట్ల వల్ల నలుగురి దగ్గర తలదించుకునే పరిస్థితి వస్తూ ఉంటుంది. మంచిని పెంచుకునే క్రమంలో చెడుకే ప్రాధాన్యం ఇస్తున్నారు, ఫలితంగా జీవితంలో ఎన్నో వ్యయప్రయాసాలకు గురి అవుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎన్నో సాధించాలని అనుకున్న

0: లక్ష్యాన్ని చేరుకోవాలని కోరుకుంటారు. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే తమకున్నటువంటి కొన్ని చెడు అలవాట్లను దూరం చేసుకోవాలి. ఆ చెడు అలవాట్లేంటో ఇప్పుడు చూద్దాం. మనలో చాలామంది గోళ్లు కొరుక్కుంటూ ఉంటారు. గోళ్లలో ఉన్నటువంటి మురికి వల్ల ఎన్నో రకాల బ్యాక్టీరియా, వైరస్లు మన శరీరంలోకి ప్రవేశించి మనల్ని అనారోగ్య బారిన పడే విధంగా చేస్తాయి. ఈ అలవాట్లు చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్లలో కూడా మనం చూస్తూ ఉంటాము. గోళ్లు కొరకడం వల్ల మన ఆరోగ్యం మీద పెను ప్రభావం చూపుతుంది. ఈ అలవాటుకు దూరంగా ఉండటం మంచిది. అవసరం లేకపోయినా కొంతమంది శరీర భాగాలను అటూ ఇటూ కదుపుతూ ఉంటారు. కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపుతూ ఉంటారు, మరికొంతమందైతే చేతులు చాపుతూ ఉంటారు. మన శరీరానికి ఏదైనా ప్రమాదం జరుగుతుంది అన్నప్పుడు మాత్రమే మన మెదడుకి సంకేతం అంది మన శరీర భాగాలు కదలాలి. అంతేకాని ఊరికే ఏ పని లేకుండా వాటిని కలపడం మంచిది కాదని తెలుసుకోవాలి. ఇక శబ్దాలు. పని ఉన్నా లేకపోయినా చేస్తూ ఉంటారు కొంతమంది. అకారణంగా శబ్దాలు చేయకూడదు. పని ఉంటే తప్ప శబ్దం అనేది రాకూడదు. అందరూ పనిలో ఉన్నప్పుడు శబ్దం చేయడం వల్ల వారి పని ముందుకు సాగదు. వారు చేస్తున్నటువంటి పని మీద శ్రద్ధ మరులుతుంది. అనవసరంగా శబ్దాలు చేయడం అరిష్టమని మన పెద్దవాళ్లు చెబుతారు. అందువల్ల ఏ అవసరం లేకపోయినా సరే శబ్దాలు చేయడం మంచిది కాదు. ఇక కొంతమందికి నిద్ర సరిగా లేకపోతే సహజంగా వచ్చేది ఆవలింత. నలుగురిలో ఉన్నప్పుడు ఆవలింతలు వస్తే రుమాలు అడ్డం పెట్టుకోవాలి, లేదంటే చెయ్యి నోటికి అడ్డం పెట్టుకోవాలి. చెయ్యి అడ్డం పెట్టుకోకుండా ఆవలించడం అనేది పెద్ద చెడ్డ అలవాటనే చెప్పాలి. అతిగా ఆవలించడం కూడా మంచిది కాదు. కొన్ని చెడు అలవాట్లు వ్యాధులను కలిగించడమే కాకుండా మనం అనుకున్నటువంటి లక్ష్యాలను చేరనీయకుండా చేస్తాయి. కొంతమంది అన్నం తినేటప్పుడు పెద్దగా శబ్దం చేస్తూ భోజనాన్ని ఆస్వాదిస్తూ తింటారు. ఆస్వాదించడం మంచిదే, కానీ నలుగురిలో ఉన్నప్పుడు శబ్దం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. దీనివల్ల మన పక్కనున్నవారు అసౌకర్యానికి గురవుతున్నారు అన్న విషయం గుర్తుంచుకొని ఈ చెడు అలవాటును మానుకుంటే మంచిది. ఇలా చెడు అలవాట్లను మానుకోవాలి అంటే మనం కొన్ని పద్ధతులు పాటించాలి. రోజు ఎక్కువసేపు నిద్రపోవడం మంచిది. అలాని మంచి నిద్ర పట్టేలా చూసుకోవాలి. రాత్రి ఎక్కువసేపు ఫోన్లలోనే గడుపుతూ నిద్రను దూరం చేసుకుంటున్నారు. ఈ పద్ధతి ఖచ్చితంగా ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. చెడు అలవాట్లకు ఒత్తిడి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. స్ట్రెస్లో ఉన్నప్పుడు అన్ని రకాలైనటువంటి చెడు అలవాట్లు వస్తాయి. చెడు అలవాట్లు పోవాలి అంటే మంచి అలవాట్లు ఉన్న వ్యక్తులతో ఎక్కువసేపు గడపాలి. అలాగే యోగా, ధ్యానం చేయాలి. దీనివల్ల మన మనసు మన కంట్రోల్లో ఉంటుంది, ఒత్తిడి తగ్గుతుంది. పర్యావరణానికి దగ్గరగా ఉండాలి. తెల్లవారుజామున చెట్ల మధ్య నడవటం మంచిది. మనలో ఉన్నటువంటి పాజిటివ్నెస్ ని గుర్తించి చెడును దూరం చేసుకోవాలి. ఏదైనా చెయ్యగలం అన్న ధైర్యాన్ని తెచ్చుకోవాలి. తొందరగా లేవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం మంచిది. ఇక ఆకలి వేసినప్పుడు మాత్రమే ఆహారం తీసుకోవాలి. ఆకలి లేనప్పుడు ఏదో ఒకటి తినడం వల్ల శరీరం బరువు పెరిగి ఊబకాయం వస్తుంది. అందువల్ల నోటిని అదుపులో ఉంచుకోవడం అనేది ఆరోగ్యానికి మంచిది. ఫుట్పాత్ పైన నడుస్తున్నప్పుడు కానివ్వండి, రోడ్లపైన నడుస్తున్నప్పుడు కానివ్వండి, చాలామంది ఫోన్లు చూసుకుంటూ ఉంటారు. ఏదైనా మెసేజ్ వస్తే వెంటనే అవతలి వాళ్ళకి రోడ్ల మీదే నిలబడి మెసేజ్ చేస్తూ ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని గుర్తించుకొని ఇంటికి వెళ్ళాక ఫోన్లు చేసుకోవడం మంచిది. ఇంకా కొంతమంది చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ లేతే మాట్లాడుతూ వెళుతూ ఉంటారు. దీనివల్ల హారన్ శబ్దాలు కానీ లేదా పక్కవాళ్లు పిలిచినా వినకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది సరైన పద్ధతి కాదు. అలాగే ఏదైనా వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా ఫోను మాట్లాడేవారు ఎక్కువనే చెప్పాలి. ఇది మంచి పద్ధతి కాదు అని తెలిసినా కూడా నిర్లక్ష్యం చేసే వారి సంఖ్య ఎక్కువనే చెప్పాలి. ఈ చెడు అలవాట్లనేవి మనకే కాదు, మన తోటి వారిని కూడా ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ చెడు అలవాట్లను దూరం చేసుకుని మంచి అలవాట్లను మన సొంతం చేసుకుని జీవితాన్ని సాఫీగా ఆనందంగా గడుపుతారని ఆశిద్దాం.
1: విశేషాలు విన్నారు.

కొదమసింహం చిత్రానికి మనో చిత్ర పండపాట వింటారు. సంగీతం రాజ్కోటి, సాహిత్యం వేటూరి.

జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా, సాహిత్యం వేటూరి.

0: రేపల్లెకొచ్చాడు కృష్ణయ్య, వాడి చూపుల్లో అందాలు ఆరయ్య.
1: చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు 4 గంటలకు యువలయ కార్యక్రమంలో వినవచ్చు. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 టీన్ టైమ్ ఈ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా ఆజ్ కా గుండా రాజ్ ఈ చిత్రం నుండి పాట వినండి.

శ్రోతలు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో వినబోతున్న పాట ఆషిక్ బనాయా అప్నే, ఈ చిత్రం నుండి.

నీ పాట అభిలాష చిత్రం నుండి.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 యువలయ కార్యక్రమంలో భాగంగా చిత్రగీతాలు వింటారు. కార్యక్రమం ముందుగా మీరు వినబోతున్న పాట సిరిమువ్వల సింహనాదం చిత్రానికి వాణి జయరాం పాడిన పాట, సంగీతం కెవి మహాదేవన్, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

యువలయ కార్యక్రమంలో చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 సమయం 4:30 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో 20వ ఆసియా క్రీడలు 2026 అప్డేట్స్ వింటారు.

0: శ్రీహరికోట 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ టి జయరాం, విద్యార్థిని బి ప్రణవాక్షర. వినండి 8వ తరగతికి హిందీ పాఠం శ్రీహరికోట.
1: హమ్ భూమి పర్ రహతే హే, సూర్య చంద్ర ఔర్ తారే భీ ఆకాశ్ మే హే. కభీ కభీ మైం సునాతీ హా రహీ హూ కి అంతరిక్ష మే రాకెటోం కి సహాయతా సే కృత్రిమ ఉపగ్రహోం కో భేజా జాతా హే. యహ్ కైసా సంబంధ్ హో రహా హే, బడీ అజీబ్ కి బాత్ హే. హా, అధ్యాపక్ కి మదద్ సే జాన్ లూంగీ. నమస్తే అధ్యాపక్ జీ.
2: శుభాశీష్, బైటో. క్యా బాత్ హే, కుచ్ చింతా మే హో?
1: జీ హా, చింతా మే హీ హూ. యే కృత్రిమ ఉపగ్రహం కహా సే భేజా జాతా హే, కైసే భేజ్ జాతే హే?
2: హా, తేరే ప్రశ్నో కా జవాబ్ ఆజ్ హమారా పాఠ శ్రీహరికోట సే మాలూమ్ కర్ సకోగే.
1: శ్రీహరికోట కహా హే అధ్యాపక్ జీ?
2: శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్ కే నెల్లూరు జిల్లా మే సూలూరు పేటా కే పాస్ హే. ఇస్కే పాస్ పులికాట్ జీడ్ భీ హై. శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్ చెందిన నెల్లూరు జిల్లాలో సూళ్ళూరుపేట దగ్గర ఉంది. దీనికి దగ్గరలో పులికాట్ సరస్సు కూడా ఉంది.
1: శ్రీహరికోట కిస్కే లియే ప్రసిద్ధ హే?
2: శ్రీహరికోట రాకెటోం కే ప్రయోగ్ ఔర్ అనుసంధాన్ కే లియే ప్రసిద్ధ హై. ఇస్ కేంద్ర కో షార్ భీ కాతే హైన్. యహాన్ సే కృత్రిమ ఉపగ్రహం కో రాకెటోం కి సహాయతా సే అంతరిక్ష మే భేజా జాతా హై. శ్రీహరికోట రాకెట్ ప్రయోగాలకు మరియు పరిశోధన కొరకు ప్రసిద్ధి. ఈ కేంద్రాన్ని షార్ అని కూడా పిలుస్తారు. ఇక్కడి నుంచి కృత్రిమ ఉపగ్రహాలను రాకెట్ల యొక్క సహాయంతో అంతరిక్షంలో పంపబడతాయి.
1: షార్ కా అర్థ క్యా హే జీ?
2: షార్ కా అర్థ శ్రీహరికోట రేంజ్ హై. షార్ కో భారత సర్కార్ నే 5 సితంబర్ 2002 కో సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్ర కా నామ్ దేకర్ గౌరవాన్విత్ కియా తా. షార్ యొక్క అర్థం ఏమిటంటే శ్రీహరికోట రేంజ్. ఈ షార్ కేంద్రాన్ని భారత ప్రభుత్వము సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం అనే పేరుతో 5 సెప్టెంబర్ 2002 గౌరవించింది.
1: సతీష్ ధవన్ శాయద్ ఏక్ వైజ్ఞానిక్ తేనా అధ్యాపక్ జీ?
2: బిల్కుల్, వే భారత్ కే మహాన్ వైజ్ఞానిక్ తే. భారత సర్కార్ ఉన్హే పద్మభూషణ్ ఉపాధి సే సన్మానిత్ కియాత. నిజంగా వారు ఒక గొప్ప శాస్త్రవేత్త. భారత ప్రభుత్వము వారిని పద్మభూషణ్ అనే బిరుదుతో సన్మానించింది.
1: అంతరిక్ష కిసే కహతే హే అధ్యాపక్ జీ?
2: ధర్తీ కే ఊపర్ ఆకాశ మే జో శూన్య దిఖాయీ దేతా హై ఉసే అంతరిక్ష కహతే హై. భూమి పైన ఆకాశంలో ఏదైతే శూన్య ప్రదేశం అంటున్నామో దానిని అంతరిక్షం అంటారు.
1: షార్ మే హమ్ క్యా క్యా దేఖ్ సక్తే హై?
2: యహాన్ తో హమ్ లోగ్ రాకెటోం కో అంతరిక్ష మే భేజనే కా ప్లాట్ఫార్మ్, వైజ్ఞానిక్ ప్రయోగశాల, విభిన్న రాకెటోం కే నమూనే, బైటక్ మందిర్, రాకెటోం కే స్పేర్ పార్ట్స్ ఆది దేఖ్ సక్తే హై. ఇక్కడ మనము రాకెట్లు అంతరిక్షంలో పంపే ప్లాట్ఫామ్, శాస్త్రవేత్తల ప్రయోగశాల, వివిధ రకములైన రాకెట్ల నమూనాలు, సభా మందిరం మొదలైనవి చూడవచ్చును.
1: సతీష్ ధవన్ బడే వైజ్ఞానిక్ తే, ఆప్నే కహా తా, మగర్ మేరే మన్ మే ఏక్ శంకా బనీ హే కి ఉపగ్రహ ఔర్ కృత్రిమ ఉపగ్రహం మే క్యా అంతర్ హే?
2: తేరీ శంకా అచ్చి హై. ఇసే జాన్నే కే పహలే యహ్ బతావో కి భూమి కా ఉపగ్రహ చంద్రమా హై యా నహీ?
1: హా, భూమి కా ఉపగ్రహ చంద్రమా హే. మై యహ్ బాత్ బచ్పన్ సే హీ కూప్ జాంతీ హూ.
2: టీకీ రహా తుమ్హారా జ్ఞాన్. అబ్ సునో, గ్రహోం కి పరిక్రమా కర్నే వాలే ఆకాశీయ పదార్థోం కో ఉపగ్రహ కర్తే హై. మానవ నిర్మిత పృథ్వీకి పరిక్రమా కర్నే వాలే ఆకాశీయ పదార్థం కో కృత్రిమ ఉపగ్రహ కర్తే హై. నీ జ్ఞానం సరైనదే. విను, గ్రహములతో పరిభ్రమించుచున్న ఆకాశీయ పదార్థములను ఉపగ్రహమని, మానవుడి ద్వారా నిర్మితమై భూమి

0: చుట్టూ తిరుగు ఆకాశీయ పదార్థములను కృత్రిమ ఉపగ్రహములు అంటారు.
1: అబ్ తక్ చార్ కేంద్ర సే కితనే ఉపగ్రహ అంతరిక్ష మే భేజే గయే హే.
0: అబ్ తక్ చార్ కేంద్ర సే కరీబ్ సౌ సే భీ జ్యాదా కృత్రిమ ఉపగ్రహం కో భేజా గయా హై. హాల్ హీ మే ఏక్ హీ రాకెట్ సే ఏక్ సౌ చార్ కృత్రిమ ఉపగ్రహం కో భేజా గయా హై. ఇప్పటి వరకు షార్ కేంద్రం నుంచి ఇంచుమించు 100 కంటే ఎక్కువగా కూడా కృత్రిమ ఉపగ్రహములను పంపబడ్డాయి. ఈ మధ్యనే ఒకేసారి రాకెట్ సహాయంతో 104 కృత్రిమ ఉపగ్రహములను పంపడం కూడా జరిగింది.
1: జీహా ఇన్ కృత్రిమ ఉపగ్రహం కో అంతరిక్షమే భేజనే సే క్యా క్యా లాభ్ హోతే హే.
0: తుమ్నే బహుత్ బడియా ప్రశ్న కియా హై. ఇన్ కృత్రిమ ఉపగ్రహం కో అంతరిక్ష మే భేజనే సే వాతావరణ కి జానకారి, శత్రు దేశం కే ప్రతి సావధాని, ఖతరం కి జానకారి ఔర్ జల స్రోతం కి జానకారి మిల్తీ హై. ఇన్ ఉపగ్రహం కే ద్వారా భారత్ సర్కార్ కో కరోడోన్ రూపాయో కి ఆమ్దనీ భీ మిల్తీ హై. ఈ కృత్రిమ ఉపగ్రహములను అంతరిక్షంలో పంపటం వలన ముందుగానే మనం వాతావరణం గురించి, శత్రు దేశాల పట్ల జాగ్రత్త, ప్రకృతి విపత్తుల గురించి, జల వనరుల గురించి తెలుసుకోవచ్చు. అంతేగాక భారత ప్రభుత్వములకు కోట్ల రూపాయల ఆదాయం కూడా లభిస్తుంది.
1: ఇస్ కార్య మే హమారే వైజ్ఞానికోం కా క్యా యోగ్దాన్ హే.
0: కృత్రిమ ఉపగ్రహం కో రాకెటోన్ సే అంతరిక్ష మే భేజనే కే బహుత్ సే వైజ్ఞానికో నే మెహనత్ కి యహ ఉసీ కా ఫల్ హై. ఈ కృత్రిమ ఉపగ్రహములను రాకెట్ల ద్వారా అంతరిక్షంలో పంపుటకు చాలామంది శాస్త్రవేత్తలు శ్రమించారు. వారి యొక్క శ్రమ ఫలితమే ఈనాటి సాంకేతిక, ఆర్థిక మరియు దేశాభివృద్ధికి లభించే మేలు. తెలిసిందా?
1: జీ హా మై ఆజ్ ఆప్కే కారణ్ శ్రీహరికోటాకే బారే మే కహీ జరూరీ బాటే జాన్ సకీ హూ. మై బీ జరూర్ శ్రీహరికోటా ఏక్ బార్ దేఖ్నే జాఉంగీ.
0: బహుత్ అచ్చా నిర్ణయ లియా హై తుమ్నే, జరూర్ జానా.
1: జీ హా జరూర్ జాఉంగీ.
0: శ్రీహరికోటా కే బారే మే కుచ్ వాక్య అప్ని ఓర్ సే కహోగే?
1: జీ హా షార్ కేంద్ర ఆంధ్రప్రదేశ్ కే సూలూరుపేటా కే పాస్ హే. యహా మే కహీ కృత్రిమ ఉపగ్రహం కో భేజ్ రహే హే. హాల్ హీ మే ఏక్ సౌ చార్ కృత్రిమ ఉపగ్రహం కో ఏక్ హీ రాకెట్ కి సహాయతా సే భేజనా సచ్ముచ్ భారత్ కో హీ ఉస్కా గౌరవ్ మిలాతా హే. యహ దునియా భర్ కే లియే బడీ బాత్ హే.
0: ठीक ही कहा, बहुत अच्छा. शार केंद्र कहाँ है?
1: शार केंद्र आंध्र प्रदेश के नेल्लूर जिले के सूलूरपेट के पास है.
0: अब शार केंद्र किस नाम से जाना जाता है?
1: अब शार केंद्र सतीश धवन अंतरिक्ष केंद्र से जाना जाता है.
0: कृत्रिम उपग्रहों से तुमने कौन सी बातें जान ली है?
1: कृत्रिम उपग्रहों से मैंने ये बात ली कि ये वातावरण की जानकारी देते हैं, क्षेत्र देशों के प्रति सावधानी, प्राकृतिक विपत्तियों से बचने की चेतावनी, जल स्रोतों के बारे में जानकारी तथा इन उपग्रहों से सरकार को आमदनी मिल सकने की बात आदि.
0: ठीक उत्तर दिया है, शहबाश. कुछ कठिन शब्द अपनी कॉपी में लिख ले.
1: जी हाँ.
0: వైజ్ఞానిక్ యాత్ర, వైజ్ఞానిక్ యాత్ర,
1: వైజ్ఞానిక్ యాత్ర, వైజ్ఞానిక యాత్ర.
0: ఉపాధి బిరుదు,
1: ఉపాధి బిరుదు.
0: వైసే కుచ్ విలోమ శబ్ద బీడికే.
1: జీ హా.
0: ప్రసిద్ధ అప్రసిద్ధ,
1: ప్రసిద్ధ అప్రసిద్ధ.
0: కృత్రిమ సహజ,
1: కృత్రిమ సహజ.
0: కుచ్ వాక్య ప్రయోగ బి జాన్ లే. ప్రసిద్ధ ప్రసిద్ధి, దక్షిణ భారత్ మే శ్రీహరికోట ప్రసిద్ధ స్థాన్ హై. సహాయత సహాయము, హమే గరీబోంకి సహాయత కర్నీ చాహియే. ఉపాధి బిరుదు, చిత్తరంజన్ దాస్ కో దేశ్ బంధువుకి ఉపాధి దీ గయి. వైసే హీ హమారే ప్రాంత మే శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు జీ కో ఆంధ్ర కేసరికి ఉపాధి దీ గయి. ఇస్ తరహ కే వాక్య తుమ్ భీ ప్రయాస్ కరో.
1: జీ హా. యాత్ర యాత్ర, మై వైజ్ఞానిక్ యాత్ర కర్నా చాహతీ హూ. फल फलितमु मेहनत का फल।

శ్రీమతి అరిగే అంజనాదేవి బృందం పాడిన జానపద గీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 చిత్రగీతాలు వింటారు. ముందుగా పెళ్లి పందిరి చిత్రానికి చిత్ర పాడిన పాట సంగీతం వందే మాత్రం శ్రీనివాస్, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: చందమామ, చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడిన పాట, సంగీతం మణిశర్మ, సాహిత్యం వేటూరి.
1: నాకు రాదు పో.
2: నీకు వస్తుంది పో. అంతే.
1: La la la la la.
2: That's good.

0: చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు 7:15 వినవచ్చు.
1: భిన్న సంస్కృతులు.
2: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ను ఆవిష్కరణలకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐఐటీలతో చర్చలు జరిపారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ అమలుపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియ నిలుపుదల చేయనున్నట్లు మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చే ఉమ్మడి లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణ పతకం గెలుచుకుంది. వివరాలు. ఐఐటీలతో కలిసి ఆంధ్రప్రదేశ్ను ఆవిష్కరణలకు కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక చర్చలు జరిపారు. ఈరోజు విజయవాడలో జరుగుతున్న పాన్ ఐఐటి సమ్మిట్లో దేశంలోని ప్రముఖ ఐఐటీల డైరెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఐఐటి ఖరగ్పూర్, తిరుపతి, జమ్మూ, హైదరాబాద్, ధన్బాద్, వారణాసి, భువనేశ్వర్ ఐఐటీల డైరెక్టర్లు హాజరయ్యారు. రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ల ఏర్పాటు, ఐఐటీల నుంచి

0: సాంకేతికత బదిలీ, పట్టణీకరణలు, డీప్టెక్ వినియోగం వంటి అంశాలపై చర్చించారు. కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్లు ముఖ్యమంత్రి పరిశీలించారు. పెట్రోల్తో నడిచే ద్విచక్ర వాహనాలను గంటల్లోనే ఈవీలుగా మార్చే సాంకేతికతపై వివరాలు అడిగి తెలుసుకుని ఈ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర 10 సూత్రాల అమల్లో టెక్నాలజీ వినియోగంపై చిన్నారులు ఇచ్చిన ప్రజెంటేషన్ను ఆసక్తిగా విన్న ముఖ్యమంత్రి వారిని అభినందించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ అమలుపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియ నిలుపుదల చేయనున్నట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. రాజమహేంద్రవరం జేఎన్ రోడ్లో క్రెడా ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసిన ఎక్స్పోకు మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ బీసీలకు 34% రిజర్వేషన్ అమలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ రంగంలో అనేక సంస్కరణలు అమలు చేయడంతో 800 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులు సాధించినట్టు స్పష్టం చేశారు. భవన నిర్మాణాలకు, లేఅవుట్లకు ఆన్లైన్లో దరఖాస్తు చేసిన 24 గంటల్లోనే అనుమతులు ఇస్తున్నామని మంత్రి నారాయణ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చే ఉమ్మడి లక్ష్యంతో పనిచేస్తున్నామని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. విజయవాడ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో ఈరోజు జరిగిన పాన్ ఐఐటి సమ్మిట్ 2026లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత లక్ష్యానికి సహకారం అందించాలనేదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రపంచానికి భారత్ నమూనాను చూపాలని, ఆ నమూనా అమరావతి నుంచే వస్తుందనే విశ్వాసం వెలిబుచ్చారు. అభివృద్ధి చెందిన దేశాలుగా అవతరించడానికి అమెరికా, యూరోప్లకు 100 ఏళ్లు పట్టిందని, అదే భారత్ వచ్చే 10 ఏళ్లలోనే ఆ స్థాయికి చేరుకుంటుందని అన్నారు. గత 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రయాణం వేగమే మంత్రంగా సాగిందని, ఇప్పుడు ప్రతి అంశాన్ని వ్యవస్థీకృతం చేయాలని భావిస్తున్నట్టు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో చేసే ప్రతి మంచి పని దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి లోకేష్ పేర్కొంటూ
1: I think we can redefine speed with the word Andhra Pradesh. Because we are a team in a hurry, we believe that 5 years is a time given by our electorate. We need to showcase risk. We are not in the business of simply signing MOUs and forgetting it. We are in the business of grounding projects and ensuring that jobs are being created in the great state of Andhra Pradesh. Second is service. We believe government plays a very, very important role in the growth story of entrepreneurship.
0: తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 50 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించనున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ బాయిలర్ పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పరిశ్రమలు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని మంత్రి పేర్కొంటూ
2: బాయిలర్ పేలుడు ఘటన అందరికీ తెలిసిందే విషయం, కానీ దానికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తా ఉన్నాను. చనిపోయిన కుటుంబాలకి మేము అండగా నిలుస్తామని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. వీళ్ళందరికీ కూడా తక్షణ సహాయంగా 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే 100,000 రూపాయలు మట్టి ఖర్చుల కింద కూడా వెనువెంటనే ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ బాధ్యులైన ప్రతి ఒక్కరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవసే దేశ్ సేవ పేరిట ప్రత్యేక కథనాలు అందిస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వ ఈ మార్కెట్ కొనుగోళ్లలో డిజిటల్ పారదర్శకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పారదర్శకత, వేగం, సులభమైన సేవలు, ఎక్కువ మంది వ్యాపారస్తులకు అవకాశాలు కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ జీఈఎం కీలక వేదికగా మారింది. 2016 ఆగస్టు 9 ప్రారంభమైన జీఈఎం ఆన్లైన్లో కొనుగోళ్లు, టెండర్లు, ఒప్పందాల నిర్వహణ వంటి ప్రక్రియలను అందుబాటులోకి తీసుకురావడంతో ప్రభుత్వ సేకరణలో పారదర్శకత పెరిగింది. 2016-17లో జీఈఎంలో నమోదైన ఎంఎస్ఎంఈల సంఖ్య 2,396 ఉండగా ప్రస్తుతం అది 11.9 లక్షలకు పైగా చేరుకుంది. ప్రభుత్వ కొనుగోళ్ల విలువ 69 కోట్ల రూపాయల నుంచి 8,69,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగింది. 2016-17లో జీఈఎంలో నమోదైన మహిళల యాజమాన్యంలోని ఎంఎస్ఎంఈలు కేవలం 268 ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 2,16,000కు పైగా ఉంది. 2016-17లో 88 స్టార్టప్లు మాత్రమే పాల్గొనగా ప్రస్తుతం ఆ సంఖ్య 40,000కు పైగా చేరుకుంది. జీఈఎంలో కృత్రిమ మేధస్సు ఏఐ, అధునాతన డేటా విశ్లేషణలతో ప్రభుత్వ కొనుగోళ్లను మరింత వేగవంతంగా, పారదర్శకంగా

0: నిర్వహించే ప్రయత్నం జరుగుతోంది. భారతదేశాన్ని వికసిత్ భారత్గా తీర్చిదిద్దే లక్ష్యానికి అనుగుణంగా డిజిటల్ ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థను మరింత బలోపేతం చేయటంపై జీఎం దృష్టి పెట్టినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: జో భీ సర్కార్ మే కోయి చీజ్ సప్లై కర్నా చాతా హై క్యా క్వాలిటీ

0: रजिस्ट्री करवाते हैं, सरकार के सभी डिपार्टमेंट उसको देखते रहते हैं। मैं मानता हूं मिनिमम गवर्नमेंट एंड मैक्सिमम गवर्नेंस का एक बेहतरीन उदाहरण है, और इसका लक्ष्य है मिनिमम प्राइस और मैक्सिमम ईज, एफिशिएंसी एंड ट्रांसपेरेंसी।
1: రాష్ట్రంలో 3D టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా బురిపాలెం గ్రామంలో రేపు జరిగే ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరు కానున్న నేపథ్యంలో ఈరోజు ఏర్పాట్లను పరిశీలించిన పెమ్మసాని చంద్రశేఖర్ పాత్రికేయులతో మాట్లాడుతూ, లబ్ధిదారులకు ఒక్క రూపాయి కూడా అదనపు భారం లేకుండా ఇళ్లు నిర్మించి అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కొత్త సాంకేతికతను విజయవంతం చేసేందుకు కేంద్ర రాష్ట అధికారుల పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న శ్రీలంక ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో నిన్నటి ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలియజేసింది. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్ర యానాంలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని వివరాలను వాతావరణ శాఖ అధికారి సిహెచ్ నాగభూషణం తెలియజేస్తూ,
2: ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. బలమైన గాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది.
1: జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణ పతకం గెలుచుకుంది. ఈరోజు పాకిస్తాన్తో జరిగిన ఫైనల్స్ మ్యాచ్లో భారత్ 19 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 192 పరుగులు మాత్రమే చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ను ఆవిష్కరణలకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐఐటీలతో చర్చలు జరిపారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ అమలుపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు ఎన్నికల ప్రక్రియ నిలుపుదల చేయనున్నట్లు మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చే ఉమ్మడి లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణ పతకం గెలుచుకుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక సుషమా కుమారి. ఆదౌ ముఖ్య వార్తాః. केन्द्रीय सहकारिता मंत्री अमित शाह उक्तवान् यत् सर्वकारः गोपालन आधारितं संपूर्ण पारिस्थितिक तंत्रं विकसयन् अस्ति, येन ग्रामीण अर्थव्यवस्थायै प्रोत्साहनं लभते. प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः मासिकः आकाशवाणी कार्यक्रमः मन की बात अद्य 12 वर्षाणि पूरितानि. आरक्षिदलेन सूचितं यत् सार्वजनिक सुरक्षां विधिं व्यवस्थां यातायात संचारं सुनिश्चेतुं नवदिल्ली मण्डले भारतीय नागरिक सुरक्षा संहिता 23-2000तमवर्षस्य 63-1शततमः भागः प्रभाविभूतः. आन्ध्रप्रदेशे सत्यावेडुमण्डलस्य श्री सिटी इत्यत्र एकेन औद्योगिक बाष्पयन्त्रविस्फोटेन 4 कर्मकराः मृताः, एकश्च गम्भीररूपेण व्रणितः. अपि च एशियाई क्रीडायां जापानदेशे भारतेन अद्य 5 स्वर्णपदकानि 2 रजतपदके च विजिते. अथ वार्ताः विस्तरेण. केन्द्रीय गृह एवं सहकारिता मन्त्री अमित शाह अवदत् यत् नरेन्द्र मोदी प्रशासनं गोपालनस्य विषये सम्पूर्णं तन्त्रं विकसितुं प्रयतते. गोमयात् जैव गैस, जैविक खाद निर्माणात् प्रारभ्य दुग्धजन्य पदार्थानां प्रसंस्करणं तथा च तेषां विपणस्य व्यवस्था अपि अस्मिन्नेव तन्त्रे अन्तर्भवति. एतेन ग्रामीण अर्थव्यवस्थायाः विकासे नूतनं प्रोत्साहनं प्रारप्स्यते. अद्य भोपालनगरे आयोजिते राज्यस्तरीय गौपालक सम्मेलने भाषमाणः अमितशाहः

0: यत् सर्वे पंच भारतीय नागरिकाः सुरक्षिततया तटम् आनीताः निरन्तरं सहयोगाय सहाय्याय च दूतावासः ओमान देशस्य अधिकारिभ्यः धन्यवादान् अर्पितवान् विदेशमन्त्रालयः अवदत् यत् विदेशेषु स्थितानां भारतीय नाविकानां सुरक्षायै संरक्षणाय कल्याणाय च दूतावासः प्रतिबद्धः अस्ति राज्यसभाया उपसभापतेः हरिवंशस्य नेतृत्वे एकं भारतीय संसदीय प्रतिनिधिमण्डलम् अन्तर संसदीय संघस्य 53rd सभायां तत्सम्बद्धोपवेशनेषु च भागं गृहीतुं तंजानिया देशं प्रति प्रस्थितवान् एतानि उपवेशनानि मासस्य अस्य 5 दिनांकतः 9 दिनांकपर्यन्तम् आयोज्यन्ते एतत् प्रतिनिधिमण्डलं समकालीन वैश्विक महत्वस्य विषये विविधासु सभासु विचारगोष्ठीषु कर्मशालासु च भागं ग्रहीष्यन्ति एतेषु विषयेषु भारतस्य दृष्टिकोणं स्पष्टं वक्षति श्री हरिवंशः शासी परिषदः सामान्यवादविवादस्य आपत्कालीनविषयक वादविवादस्य तथा च संसदीय संघस्य अध्यक्षपदस्य अभ्यर्थिनां श्रवणस्य च कार्यक्रमेषु भागं ग्रहीष्यति जापान देशे प्रचल्यमानेषु एशियाई क्रीडासु अद्य भारतं 5 स्वर्णपदकानि 2 रजतपदके 2 कांस्यपदके च जितवत् भारतीयं पुरुषाणां हॉकीदलं मलेशियादेशं पराजित्य देशस्य स्वर्णपदकं प्राप्तवत् भारतीयं पुरुषाणां क्रिकेटदलं पाकिस्तानं पराजित्य स्वर्णपदकं जितवत् मल्लयुद्धे पुरुषाणां 57kg भारवर्गे आमन सहरावत स्वर्णपदकं 97kg भारवर्गे दीपक पुन्या च कांस्यपदकं जितवान् अन्तिम पंघाल महिलानां 53kg भारवर्गे रजतपदकं प्राप्तवती अपि च गोल्फ क्रीडायां प्रणवी शरत अर्स महिलानां वैयक्तिक स्पर्धायां स्वर्णपदकं दलस्पर्धायां च रजतपदकं प्राप्तवती महिलानां रिकर्व धनुर्विद्यायां कुमकुम मोहोड स्वर्णपदकं जितवती नीरज चौहान च पुरुषाणां रिकर्व स्पर्धायां कांस्यपदकं प्राप्तवान् पदकतालिकायां भारतं 21 स्वर्णपदकानि समाविष्टानि राष्ट्रपतिः द्रौपदी मुर्मू महोदया प्रधानमन्त्री नरेन्द्र मोदी महोदयः पदकविजेतॄन् अभिनन्दितवन्तः इति वार्ताः
1: हेलो एन अ वेरी वार्म वेलकम टू ऑल द लिसनर्स ऑफ आकाशवाणी मैं हूं दोस्तों साक्षी मांडवाल मेरे साथ यहां पर मौजूद हैं मोहम्मद शाहिद आजमी और हम लेकर आ गए हैं शाम के 6:30 बजे के लाइव अपडेट्स ऑफ द एशियन गेम्स 2026 आप सबको बता दें कि भारत का ऑफिशियली जो सफर था 2026 के एशियन गेम्स में अब आकर समाप्त हो चुका है जी हाँ ऑल द इवेंट्स हैव ऑफिशियली कंक्लूडेड फॉर द इंडियन कंटिंजेंट इन द ऑनगोइंग एशियन गेम्स 2026 एंड विद दैट इंडिया हैज फिनिश्ड their place on the fourth spot in the medal tally जी हाँ चौथे स्थान पर भारत ने अपना सफर मेडल टेबल पे खत्म किया है कुल मिलाकर भारत के पास है 85 मेडल्स 21 गोल्ड 27 सिल्वर 37 ब्रॉन्ज द डे स्टार्टेड फॉर इंडिया टुडे ऑन अ स्वीट नोट सबसे पहले हमने देखा हमारे पास गोल्ड आया गोल्फ से जहां पर एक रिकॉर्ड या हिस्ट्री भी बनी उसके बाद आर्चरी से आया फिर क्रिकेट ने हमें दिया और फाइनली हमें हॉकी ने गोल्ड देकर दिन की समाप्ति भी करी लेट्स नॉट फॉरगेट दैट रेसलिंग में भी हमें आज एक गोल्ड मिला है इस सब के बारे में तो शायद आपको बताएंगे बट मैं आपको एक सरसरी नजर से लेकर चलती हूँ कि मेडल टेबल के अंदर जो हमारे मेडल्स आए हैं वो किस इवेंट में कितने कितने आए आर्चरी के अंदर हमने पाए हैं टोल कुल मिलाकर 9 मेडल्स इसमें से 5 गोल्ड 2 सिल्वर 2 ब्रॉन्ज है एथलेटिक्स में 1 गोल्ड 9 सिल्वर 14 ब्रॉन्ज एक ऐसा ये स्पोर्ट रहा जिसमें सबसे ज्यादा मेडल्स भारत ने कमाए अपने लिए 24 टोटल बैडमिंटन में 1 ब्रॉन्ज आया बॉक्सिंग में 3 गोल्ड और 3 ब्रॉन्ज क्रिकेट में महिलाएं और पुरुष दोनों ने ही T20 क्रिकेट के अंदर 2 गोल्ड भारत को एशियन गेम्स में दिलवाया गोल्फ में 1 गोल्ड 1 सिल्वर हॉकी में 2 गोल्ड महिलाएं और पुरुष दोनों ने भारत को अब की बार गोल्ड मेडल दिलवाया कबड्डी में 2 गोल्ड कुराश में 1 ब्रॉन्ज मिक्स मार्शल आर्ट में 1 ब्रॉन्ज रोइंग में 1 ब्रॉन्ज सेलिंग में 1 सिल्वर 2 ब्रॉन्ज सेपेक्टक्रो में 1 ब्रॉन्ज शूटिंग में कुल मिला के 15 मेडल तीन गोल्ड 8 सिल्वर 4 ब्रॉन्ज
2: जी। और आज 3 स्वर्ण पदक एक ही दिन में आए। सबसे पहले बात करेंगे तीरंदाजी की। कुमकुम अनिल मोहोद ने महिला रेकर व्यक्तिगत स्पर्धा में स्वर्ण पदक जीता। फाइनल में कुमकुम ने कोरिया की ओ एन जिन को 5-6 के यानी 6-5 से कड़े मुकाबले में शिकस्त दी। और हॉकी में भारतीय पुरुष हॉकी टीम ने तो कमाल ही कर दिया, स्वर्ण पदक जीत लिया। यहां पर मलेशिया को 5-1 से शिकस्त देकर खिताब अपने नाम किया। महिलाओं ने भी खिताब अपने नाम किया, पुरुषों ने खिताब अपने नाम किया। यानी जिस तरह क्रिकेट में 2 पदक आए हैं गोल्ड, इसी तरह हॉकी में 2 गोल्ड आए हैं। कुश्ती में अमन सहरावत ने पुरुषों के फ्रीस्टाइल 57 किलोग्राम भार वर्ग में स्वर्ण पदक जीता। फाइनल में अमन ने उत्तर कोरिया के हान चोंग सोंग को 11-7 से हराया। वहीं अंतिम पंघाल ने महिलाओं के 53 किलोग्राम भार वर्ग में रजत पदक जीता है। फाइनल में उन्होंने जापान की मोए क्योका को 1-9 से, उनसे जो मुकाबला था क्योका से अंतिम पंघाल को 1-9 से हार का सामना करना पड़ा। कुश्ती में दीपक पुनिया ने भी पुरुषों के फ्रीस्टाइल 97 किलोग्राम में कांस्य पदक अपने नाम किया। यानी भारत के नजरिए से देखा जाए तो जब भारत के तमाम खेल खत्म हो गए, आज के दिन 3 स्वर्ण पदक बेहद महत्वपूर्ण है
1: जी। और क्योंकि हम आपको मेडल टेबल में बता रहे थे तो थोड़ा आगे चलते कुछ और इवेंट्स जो बचे हुए हैं उसमें है सॉफ्ट टेनिस जिसमें 1 ब्रॉन्ज आया, स्क्वॉश में हमने 2 सिल्वर 3 ब्रॉन्ज कमाए हैं, टेबल टेनिस में 1 ब्रॉन्ज, वेट लिफ्टिंग में 1 सिल्वर, रेसलिंग में कुल मिलाकर 6 मेडल्स भारत ने कमाए, 2 गोल्ड 2 सिल्वर 2 ब्रॉन्ज और वुशू में 1 सिल्वर भारत ने कमाया। तो इसलिए भारत ने अपना 2026 का एशियन गेम्स का सफर कुल मिलाकर 85 मेडल्स पर समाप्त किया, 21 गोल्ड एंड होपफुली व्हेन टुमारो देयर इज एन इवेंट उज्बेकिस्तान, क्योंकि अभी हमारे साथ 21 गोल्ड पर ही टाइड है। उज्बेकिस्तान का भी एक और इवेंट बचता है कल इक्वेस्ट्रियन के अंदर, तो देखना होगा कि क्या इक्वेस्ट्रियन के अंदर उज्बेकिस्तान कल गोल्ड अपने लिए ला पाता है कि नहीं। चांसेस उसके कैसे हैं, हाईली अनलाइकली कह रहे हैं लोग, लेकिन एक्सपर्ट्स खासतौर से, बट वील हैव टू सी टिल इट गेट्स ऑफिशियल। अगर ऐसा नहीं होता है तो फिर भारत को माना जाएगा शायद कि हम चौथे स्थान पर ही मेडल टेबल पर,
2: बिल्कुल होप कि हम चौथे स्थान पर खत्म करेंगे। लेकिन हम उन खिलाड़ियों की भी बात, श्रोताओं तक बात पहुंचाए कि जिन्होंने एक से ज्यादा भारत के लिए मेडल जीते। भारत की बात करें तो आर्चर कुमकुम मोहोद के खाते में 2 स्वर्ण और 1 रजत पदक आया, जबकि निशानेबाज नीरू ढांडा ने भी 2 गोल्ड और 1 सिल्वर मेडल जीता। जी हां, 3 पदक इन दोनों खिलाड़ियों ने जीते, दोनों संयुक्त रूप से टॉप पर है। नीरू ने निशानेबाजी ट्रैप व्यक्तिगत और मिश्रित टीम स्पर्धा में गोल्ड मेडल जीता, वहीं ट्रैप में महिलाओं की टीम स्पर्धा में सिल्वर मेडल हासिल किया। वहीं कुमकुम मोहोद ने रिकर व्यक्तिगत और टीम में गोल्ड मेडल जीता, जबकि मिश्रित टीम स्पर्धा में सिल्वर मेडल जीता। इसी तरह तीरंदाज थिरुमुरु मणिरत्नम ने तीसरे स्थान पर रहते हुए कंपाउंड पुरुष टीम और कंपाउंड मिश्रित टीम स्पर्धा में गोल्ड, जबकि कंपाउंड व्यक्तिगत स्पर्धा में कांस्य पदक हासिल किया। इसी तरह एथलीट विद्या रामराज ने 1 गोल्ड 3 इसके अलावा सहित 3 पदक जीते, जबकि निशानेबाज रुद्रांश पाटिल ने 2 रजत पदक समेत 3 पदक जीते हैं। ये है भारत के वो खिलाड़ी जिन्होंने एक से ज्यादा पदक जीते हैं। लेकिन अगले 1 घंटे बाद क्या कुछ और नया ताजा आता है और भारत का क्या कुछ ओवरऑल प्रदर्शन रहा, हम अगले 1 घंटे बाद आपको बताएंगे। फिलहाल मुझे मोहम्मद शाहिद आजमी और साक्षी मांडवाल को ठीक 7:30 बजे तक के लिए आज्ञा दीजिए। धन्यवाद।
3: एशियन गेम्स 2026 आईजी नगोया।
4: మీరు ఇంతవరకు 20వ ఆసియా క్రీడలు 2026 అప్డేట్స్ విన్నారు. పల్లెసీమలు. ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో భారతీయ సాంప్రదాయ హస్తకళల వికాసం, ఏపీలో ప్రసిద్ధ హస్తకళలు, ఈ అంశం గురించి శ్రీ పి సంతోష్ కుమార్ గారి ప్రసంగం వింటారు.
5: ఈరోజు నేను మీతో మాట్లాడబోయే విషయం భారతీయ హస్తకళల వికాసం. ఇది ఒక అందమైన అర్థవంతమైన మన సంస్కృతిని సజీవంగా ఉంచే ఒక గొప్ప విషయం. మనం హ్యాండిక్రాఫ్ట్స్ గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా వచ్చింది, అంటే ఆర్ట్కి హ్యాండిక్రాఫ్ట్స్కి ఎలా వచ్చింది, ప్రత్యేకంగా మన భారతదేశంలో హ్యాండిక్రాఫ్ట్ అంటే ఆర్ట్ హ్యాండిక్రాఫ్ట్ కలయికతో వచ్చే ప్రతి దాన్ని కూడా మనం హ్యాండిక్రాఫ్ట్ కింద అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆర్టిస్ట్ ఒక రూపాన్ని చిత్రీకరిస్తే ఆ రూపాన్ని ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా తయారు చేసే విధానాన్నే హ్యాండిక్రాఫ్ట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి చూసుకుంటే రాజా రవివర్మ పెయింటింగ్స్ ఉంటాయి. సో అవేంటంటే ఆ పెయింటింగ్స్ అవి ఒక చాలా అద్భుతమైన పెయింటింగ్స్, కానీ ఒక రాజా రవివర్మ ఆ సబ్జెక్ట్ మీద ఒక పెయింటింగ్నే చేయగలడు. కానీ ఏంటంటే అతని ఉద్దేశం ఏంటంటే తన పెయింటింగ్ని ప్రతి ఇంట్లో ఏదో విధంగా ప్రదర్శన అయ్యేలా అనే ఆలోచనతో ఏం చేసేవారంటే తను తన పెయింటింగ్స్ ని క్యాలెండర్స్ గా ప్రింట్ చేసి అందరికి కూడా అందుబాటులో ఉండేలాగా తక్కువ ప్రైజ్ లో. సో అదేంటంటే ఒక ఒరిజినల్ పెయింటింగ్ ని కొనే స్తోమత లేక అంటే చాలా ప్రైజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దాన్ని మనం ఒక కాపీస్ గా చేసుకుని వచ్చేదాన్ని మనం డిస్ప్లే చేసుకుని ఒక క్యాలెండర్ రూపంలోని సో చేసుకునే ప్రాసెస్ ని హస్తకళల ప్రాసెస్ అని కూడా అంటారు. ఈ హస్తకళలు అంటే కేవలం కళ కాదు, అవి మన సంస్కృతిని సాంప్రదాయాన్ని సృజనాత్మకతను అన్నిటినీ మోసుకెళ్లి ఒక జీవితమైన అభివ్యక్తి. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి ఏంటంటే భారతదేశంలో ప్రతి ప్రాంతం తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది హస్తకళలు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ హస్తకళలు నైపుణ్యం, వైవిధ్యం, సాంప్రదాయం విలువలతో విశేషమైన స్థానం సంపాదించింది. సో ప్రత్యేకమైన స్థానం అంటే అన్ని రాష్ట్రాలకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. మన ఆంధ్ర రాష్ట్రానికి మనం చూసుకుంటే ఈ హస్తకళలో హ్యాండీక్రాఫ్ట్స్లో ఆర్ట్ ఎంపోరియంకి వెళ్ళినా, ఆర్ట్ డిస్ప్లే ఏరియాకి వెళ్ళినా, ఎక్కడ చూసినా సరే మనం ఈ హ్యాండీక్రాఫ్ట్స్ హస్తకళను చూసుకోవచ్చు. అది మనం ఏంటంటే వన్ బై వన్ ఎక్కడి నుండి వచ్చింది, ఏంటి, ఎలా దాని గురించి ఎలా మాట్లాడుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ మన భారతదేశంలో ఎక్కడెక్కడ ఏ ఉన్నాయి, దాని నుంచి మన ఆంధ్రప్రదేశ్ స్థితి ఎలా ఉంది, సో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రముఖ హస్తకళల గురించి ఏంటనేది మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం డిస్కస్ చేసుకుంటుందాం. భారతదేశం ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యింది ఏంటి అనుకుంటే మన ఆదిమానవుని యుగం నుండి మనం వస్తే, సో ఆదిమానవుడు ఏంటంటే అప్పటికప్పుడు తనకు కావలసిన పనిముట్లు కానీ వస్తువులు కానీ ఏం చేసుకుని ఉంటే తనకు తాను తయారు చేసుకుంటూ ఉండేవాడు. సో తనకు తాను తయారు చేసుకోవడం ఏంటంటే అప్పుడు ఏమీ వేరే మెటీరియల్ ఏమి ఉండేది కాదు, డైరెక్ట్ కొనుక్కోవడానికి ఏమీ సోర్సెస్ ఉండేవి కాదు. ఆదిమానవుడి పీరియడ్లో ఏంటంటే తనకు రెండే రెండు పనులు, హంటర్ అండ్ గ్యాదర్, వేటాడడం, ఆ వేట నుండి వచ్చే ఫుడ్ని తెచ్చుకోవడం. సో దానికోసం ఏం చేసుకున్నాడంటే ఆ ప్రీ హిస్టారిక్ మ్యాన్ తన ఆయుధాలను తనే తయారు చేసుకుని ఉండేవాడు. అది ఏంటి, తన చేతుల ద్వారా తన ఆయుధాలను తనే తయారు చేసుకుని ఉండేవాడు. ఎలాంటివి, వెపన్స్ లైక్ రాతి పనిముట్లు, తర్వాత ఆరో అండ్ బౌ, ఆ బాణాలు తయారు చేయడం, అవన్నీ కూడా తన చేతులతో తాను. అలాగని పనిముట్లే కాకుండా థింగ్స్ అంటే తను ధరించగలిగిన అంటే ఆభరణాలు ఉంటాయి, అవి కూడా ఏం చేసుకున్నాడంటే తను క్రియేట్ చేసుకుంటూ. సో అక్కడి నుంచి మనం అలా వస్తూ ఉంటే నెక్స్ట్ సివిలైజేషన్ స్టార్ట్ అవుతాయి. సివిలైజేషన్స్ ఎలా స్టార్ట్ అవుతాయి అంటే నాగరికతలు, ఈజిప్షియన్ నాగరికత, మెసపటోమియా నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇండస్ వ్యాలీ నాగరికత నుండి నేటి డిజిటల్ ప్రపంచం వరకు మన హస్తకళలు కాలానికి అనుగుణంగా మారుతూ అభివృద్ధి చెందుతూ తమ అసలు సాంప్రదాయ రుచిని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటున్నాయి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కొన్ని పీరియడ్స్ ఉంటాయి, అవి ఒక్కొక్కటి మనం మాట్లాడుకుందాం. సో ప్రాచీన కాల హస్తకళలు అంటే సుమారు 3000 సంవత్సరాల వెనక్కి వెళ్ళి మనం మాట్లాడుకోవాలి. అక్కడ మనం ఏం చూస్తామంటే ఎక్కువగా అంటే అవి కూడా ఇప్పుడు మనం డైరెక్ట్గా దాని గురించి తెలుసుకోవాలన్నా ఏమన్నా సరే మనకి ఆ డైరెక్ట్ మ్యూజియంస్లో డిస్ప్లే ఉంటాయి. సో దాని నుండి మనం ఎలా తెలుసుకుంటాం అంటే చేతితో చేసిన మట్టి పాత్రలు ఇప్పుడు మనం అడ్వాన్స్డ్గా మనం పిలుచుకుంటాం, పోట్రీ, సిరామిక్స్. బట్ ఆ సిరామిక్స్, పోట్రీ ఎక్కడ నుండి వచ్చాయి అంటే దాని హిస్టరీ చూసుకుంటే ఫ్రమ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్, అంటే నాగరికతలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయో, అంటే వాళ్ళకు అవసరమయ్యే వస్తువులు వాళ్ళు ఎలా తయారు చేసుకున్నారంటే ఫస్ట్ థింగ్ మనం మాట్లాడుకోబోయేది చేతితో చేసిన మట్టి పాత్రలు. సో మట్టి పాత్రలు ఇప్పుడు మనం ఎలా చేస్తున్నాం, డెవలప్ అయిపోయింది ఇప్పుడు మనకి చక్రం అనేది వచ్చింది, పోట్రీ వీల్. సో దానిలో ఏంటంటే మనకి నచ్చిన షేప్ మనం చక్కగా దాని ఆకృతిని తెచ్చుకున్నాం వితౌట్ పోట్రీ వీల్. సో వాళ్ళు ఏ స్టెప్స్ తీసుకుని వాళ్ళు మనం చేసుకున్నామంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫస్ట్ కార్వింగ్ మెథడ్, అంటే ఒక బ్లాక్ అంటే క్లే అనేది కాదు, ఒక స్టోన్ తీసుకుని దాన్ని ఇన్సైడ్ కార్వ్ చేసుకుంటే అది అనేది ప్రిజర్వ్ చేసుకోవడానికి, వాటర్ వేసుకోవడానికి తను ఒక స్పేస్ క్రియేట్ చేసుకునేవాడు. దట్ ఈస్ ద కార్వింగ్ మెథడ్. సో కార్వింగ్ మెథడ్ ఎప్పుడు వచ్చిందంటే మొదటి రాతి యుగం, రెండో రాతి యుగం, మిడిల్ రాతి యుగం అండ్ అడ్వాన్స్డ్ రాతి యుగంలో. సో తర్వాత ఏంటంటే కాయిల్ మెథడ్, అంటే తన అందుబాటులో ఉన్న మట్టిని కాయిల్గా తయారు చేసుకొని ఒక పాత్ర షేప్గా దాన్ని చేసుకొని దాన్ని యూస్ చేసుకుంటుండేవాడు. తర్వాత ఏమైంది అంటే వాళ్ళు ఒక డెవలప్మెంట్స్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లోనే అంటే నాగరికత స్టార్టింగ్ నాగరికతలోనే వీల్ని అంటే ఒక చక్రాన్ని కనుక్కొని, ఆ చక్రం అనేది ఒక ప్రయాణానికే కాకుండా ఇలాంటి మట్టి పాత్రలు, పోట్రీ, సిరామిక్స్ కూడా వాడుకోవచ్చు అనే దాని మీద ఏం చేశారంటే వీల్ మెథడ్ అనేది కనుక్కోవడం జరిగింది. వీల్ మెథడ్లు ఇప్పుడు మనం నవేడేస్ వాడుకుంటున్న పోట్రీస్ కానీ సిరామిక్ డిజైన్స్ అన్ని కూడా ఫ్రమ్ ద వీల్ మెథడ్. కానీ ఎక్కడి నుండి వచ్చింది అది, ఫ్రమ్ సివిలైజేషన్స్. మనం ఈజిప్షియన్ సివిలైజేషన్ గురించి ఒక్కసారి బ్యాక్కి వెళ్దాం. అంటే మనం ఏంటి, ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది సివిలైజేషన్స్ అంటే నాగరికతలు. ఈజిప్షియన్ సివిలైజేషన్ అంటే అంత స్టార్టింగ్ కాబట్టి వాళ్ళకి అంటే పాత్రలు ఆధారం చేసుకోవాలి ఏమీ లేదు. వాళ్ళు మట్టితో ఏం చేసుకుంటారు, తన అలంకరణ కోసం ఆభరణాలు, పెయింటింగ్స్ అవన్నీ కూడా చేసుకుంటారు. ఈజిప్షియన్ సివిలైజేషన్ వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకు ఒక లైఫ్ ఉంటుందనే కాన్సెప్ట్తో ఏం చేశారంటే వాళ్ళ సివిలైజేషన్ మొత్తం అంతా కూడా డెవలప్ చేసుకున్నారు. మీరు చూసుకోండి, పెయింటింగ్స్ చూసుకోండి, స్కల్ప్చర్స్ చూసుకోండి, ఆర్కిటెక్చర్ చూసుకోండి, ఏం చూసుకున్నా ఎలా ఉంటుందంటే చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకు ఒక లైఫ్ ఉంటుంది. ఆ లైఫ్ వాళ్ళు సర్వే అవ్వడానికి వాళ్ళు యూస్ చేసి

చేస్తున్న ఇంపార్టెంట్ థింగ్స్ని వాళ్ళ తాంబు అంటే వాళ్ళ యొక్క స్థమాదిలో ఇవన్నీ ఎలా తయారు చేసేవారు, మట్టితో తయారు చేసి పెట్టేవారు. ఏంటి మట్టితో తయారు చేసి పెట్టేవారు, వాళ్ళ డైరెక్ట్ చేతుల్లోనే తయారు చేసి. అంటే వన్స్ ఆ బాడీని మనం సమాధిలో పెడితే కొన్ని రోజులకి అంతా పాడైపోతుంది. సో దాని పాడైపోయిన ఆర్గాన్స్ ఉంటాయి చూసారా, మన హార్ట్ కానీ లివర్ కానీ ఐస్ కానీ అవన్నీ ఏం చేసేవారంటే వీళ్ళు మట్టిలో తయారు చేసుకొని బాడీకి ప్రిజర్వ్ చేసేవారు. ప్రిజర్వ్ చేసి ఆ సమాధిలో పెట్టేవారు. మనం ఏమైనా పిలుస్తూ ఉంటే దాన్ని పిరమిడ్స్ అంటాం. సో ఇంత ప్రాసెస్ ఉంది. అంటే వాళ్ళ యొక్క నాగరికతని ఫర్దర్ అంటే ఫ్యూచర్కి ఎలా తెలుసుకోవాలనే కాన్సెప్ట్తో ఏం చేశారు అంటే చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ లైఫ్ ఉంటుందనే కాన్సెప్ట్ తీసుకొని మొత్తం ఈజిప్షియన్ నాగరికత అంతా కూడా ఇదే కాన్సెప్ట్తో మీరు చేసుకున్నారు, వాళ్ళు అనేది వర్క్ చేయడం జరిగింది. సో మనం ఆ మట్టి పాత్రలు మట్టి ఐటమ్స్ అవన్నీ కూడా ఏంటంటే ఫ్రమ్ ఈజిప్షియన్ సివిలైజేషన్. సో అక్కడ నుండి వచ్చిన తర్వాత మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. సో ఇలా అంతా ప్రాసెస్లు ఉంటాయి. ఈ నాగరికతలు ప్రజల హస్తకంలో ఎంత ప్రావీణ్యం సాధించాయంటే చాలా, అసలు వేదకాలంలో కానీ ఋగ్వేదంలో కానీ అవన్నీ కూడా ఎలా డెవలప్ అయ్యంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత వేదకాలం. వేదకాలంలో ఏంటి ఎలా ఉంటుందంటే చెక్క పనులు, ఇప్పుడు మనం పిలుస్తున్నాం కార్పెంటరీ, ఫర్నిచర్ డిజైనర్, ఒక ఎక్కడి నుండి వచ్చింది అది? ఒకసారి మనం వేదకాలం దగ్గరికి వెళ్తాం. సో వేదకాలంలో ఏంటి చెక్క పనులు? చెక్క పనులు అంటే మనం ఏదో అనుకుంటాం ఆ చెక్కను ఎలా తయారు చేసేవాడు వడ్రంగి అని. అప్పుడు చేసే చెక్క పనుల యొక్క ఆకృతులను ఇప్పుడు మనం ఈ కాంటెంపరీలోనే సేమ్ రిపీట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ కుర్చీలు, మన ఇంట్లో యూస్ చేసుకుంటున్న ఐటమ్స్ అన్ని కూడా అంటే వీ కెన్ కాల్ యాజ్ ఏ ఇంటీరియల్ ఫర్నిచర్. ఓకే, అది ఎప్పుడు స్టార్ట్ అయింది? వేదకాలంలో స్టార్ట్ అయింది. సో ఫస్ట్ మనం ఆ వేదకాలం నుండి చూసుకుంటే ఏమంటే కమాండలం దగ్గర నుండి చేతితో పాత్ర ఉంటుంది పట్టుకున్న దగ్గర నుంచి, అవన్నీ కూడా అంటే బై హ్యాండ్ అంటే ఇవన్నీ కూడా వీ కెన్ కాల్ యాజ్ ఏ హ్యాండిక్రాఫ్ట్స్. తర్వాత ఏమైంది, బంగారు పనులు, తర్వాత వస్త్రం నేయటం. సో ఎప్పుడైతే డివిజన్స్ స్టార్ట్ అయ్యాయో పీరియడ్స్లో, వేదకాలంలో చెక్క పనులు చేసేవారు, బంగారు పనులు చేసేవారు, వస్త్రాలు నేసేవాళ్ళు. సో ఎలాగైతే డివైడ్ అయ్యో అప్పుడు ఏమైందంటే పర్టికులర్గా ఈ తెగకు సంబంధించిన వాళ్ళు ఈ చెక్క పనులు చేస్తుంటారు, ఈ తెగకు సంబంధించిన వారు ఈ బంగారు పనులు చేస్తుంటారు, ఈ తెగకు సంబంధించిన వారు బట్ట నేయడం వాళ్ళు చేస్తుంటారు. సో అప్పుడే డివైడ్ అయిపోయింది ఎవరెవరు ఏ పనులు చేయాలి ఏం చేయాలనేది. సో ఇవన్నీ కూడా మనకి హస్తకళగా మనం పరిగణించుకుంటాం. ఆ వేదకాలం తర్వాత ఏంటంటే మౌర్యకాలం. మౌర్యుల కాలం ఏంటంటే భారతదేశం గురించి మాట్లాడుకుంటే మనం ఫస్ట్ గుర్తొచ్చే రాజు ఎవరంటే అశోకుడు. ఇండస్ వలే రాజు మన ఇండియాని పాలించాడు, సో అందుకనే మన ఇండియాలో వచ్చింది. సో వచ్చింది మన కట్టడాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చింది ఎవరు అనుకుంటే అశోక్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఈ హస్తకళలు ఎలా మనం ఇందులో మౌర్యకాలంలో డెవలప్ అయ్యంటే అశోకుని శాసన స్తంభాలు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ పిల్లర్స్ కానీ అవన్నీ కూడా, తర్వాత శిఖరాలు కానీ అవన్నీ కూడా. సో అందులో మనం అవన్నీ శిల్పాలు కదా, అందులో ఈ హ్యాండిక్రాఫ్ట్స్ ఎలా వస్తాయంటే హ్యాండిక్రాఫ్ట్ అనేది తన చేతులతో తన స్వయంగా చేసే దాన్ని మనం హ్యాండిక్రాఫ్ట్స్ అంటాం అని చూస్తాం. అప్పుడు మనం మౌర్యకాలంలో మాట్లాడుకున్నవి స్తంభాలు, శిఖరాలు అవన్నీ కూడా. మనం ఇప్పుడు చూస్తున్న అశోకుని స్తంభం ఏంటి, మన నేషనల్ ఎంబ్లెమ్. సో అప్పుడు క్రియేట్ చేసిన నేషనల్ ఎంబ్లెమ్ అనేది బై హ్యాండ్స్తో తయారు చేసింది, అలా అలా స్తూపాలు స్తంభాలు. సో దాన్ని మనం ఒక హ్యాండిక్రాఫ్ట్స్గా మనం మాట్లాడుకోవచ్చు. తర్వాత ఏం చేస్తామంటే అశోకుని కాలంలో గుప్త కాలం. ఈ యుగాన్ని ఏమంటారంటే భారతీయ కళల స్వర్ణయుగం. అంటే మొత్తం అంతా చేంజ్ వచ్చేసింది ఈ గుప్తకాలంకి వచ్చేసరికి. టెంపుల్స్ చూసుకోండి, తర్వాత ఈ ఆర్కిటెక్చర్ చూసుకోండి. అందులో ఏంటంటే టెంపుల్ అంటే ఓన్లీ రాతితోటి స్ట్రక్చర్స్ ఉండాలని కాకుండా శిల్పకళ అనేది ఇక్కడ మనం ఈ గుప్తకాలంలో ఎక్కువ శిల్పకళ అనే దాన్ని మనం చూసుకోవచ్చు. సో శిల్పకళ, దాని తర్వాత ఐవరీ పనులు. ఐవరీ అంటే ఏంటి, ఏనుగు దంతాలతోటి తయారు చేసే. సో ఏనుగు దంతాలు అంటే చాలా మినియేచర్ వర్క్స్ చేస్తారన్నమాట ఐవరీ దాంతో. తర్వాత లోహ శిల్పాలు, మనం ఇప్పుడు నవేడేస్ లోహ శిల్పాలు, లోహ పాత్రలు అనేవి వాడుతున్నాం, కానీ అవన్నీ ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యాయి, ఎలా వచ్చాయి, లోహ శిల్పాలు అంటే ఏంటి, శిల్పకళ అంటే ఏమిటి, సో ఐవరీ పనులు అంటే ఏమిటి. ఐవరీ పనులు అంటే మనం ఇప్పుడు మనం ఎలా చూస్తామంటే ఏదైనా మనం ప్రిజర్వ్ చేసుకున్నట్టే గోల్డ్ ప్రిజర్వ్ చేసుకునే బాక్స్ ఉంటుంది చూసారా, మనం ఒకసారి పాత దానికి వెళ్ళాలి. ఐవరీ బాక్స్ అనేది ఉండేది బై హ్యాండ్తో తయారు చేసినవి. అందులో మీరు చూసుకుంటే చిన్న చిన్న డిజైన్స్, ఏనుగు దంతంతో తయారు చేసిన ఐవరీ బాక్సెస్, అందులో ఈ ఆభరణాలు గోల్డ్ అవన్నీ కూడా అంటే భద్రపరచుకునేవారు. ఇప్పుడు లోహ శిల్పాలు, లోహ శిల్పాలు అంటే మనం ఇప్పుడు మనం చూడగానే ఇది లోహం అనుకుంటాం, కానీ ఏంటి ప్రాసెస్ ఏంటి, మెటల్ కాస్టింగ్ అంటే ఏమిటి, దాన్ని షీట్ మెల్టింగ్ అంటే ఏమిటి, అన్ని మనం తయారు చేసుకుంటుంటాం. సో మొఘల్ కాలంలో మినియేచర్ పెయింటింగ్స్ బై హ్యాండ్తో తయారు చేసినవి, బై హ్యాండ్తో మినియేచర్ పెయింటింగ్స్ తయారు చేసుకోవడం కూడా వాళ్ళు స్పెసిఫిక్గా బ్రష్ని వాళ్ళే తయారు చేసుకుంటుండేవారు. అది కూడా మనం ఏం చేస్తామంటే హ్యాజ్ ఏ హ్యాండిక్రాఫ్ట్గా మనం చేయొచ్చు. సో మొఘల్ పెయింటింగ్సే కాకుండా కార్పెట్స్ వేయటం, ఎంబ్రాయిడింగ్ వేయటం.

0: అలాగే చాలా మొత్తం అన్ని కూడా మనం మాట్లాడుకోవచ్చు. ప్రత్యేకంగా మనం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది కలంకారీ చిత్రకళ, అది అందరికీ తెలుసు, కలంకారీ చీరలు కానీ అవన్నీ కూడా. సో కలంకారీ చిత్రకళ అది అంటే ఏంటి, కలం అండ్ కార్యం, కలంతో చేసే పనిని కార్యం అంటారు. ఓకే, సో ఆ రెండు కలిపి ఏం చేశారంటే కలంకారీ అని పెట్టారు. ఇక్కడ రెండు ప్రధానమైన శైలులు ఉన్నాయి. ఎక్కడెక్కడ చేసేవారు మన కలంకారీ అంటే, మనకి విజయవాడ దగ్గరలో ఉన్న మచిలీపట్నం, ఇంకోటి ఏంటంటే శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి పూర్తిగా చేతితో చేస్తారు. సో వాళ్ళు ఆ కలంకారీ పెయింటింగ్ బ్రష్ తీసుకునే చేస్తుంటారు. మచిలీపట్నం ఏంటంటే బ్లాక్ ప్రింటింగ్. సో ఒక వుడ్ పైన వాళ్ళ యొక్క ఆకారాన్ని, వాళ్ళ డిజైన్ని కారు చేసుకొని దాన్ని ఇంక్ అప్లై చేసుకొని క్లాత్ మీద ప్రింటింగ్ చేస్తారు. రెండు ప్రాసెస్లు, డైరెక్ట్ హ్యాండ్ ప్రాసెస్, ఇండైరెక్ట్ కార్వింగ్ అండ్ ప్రింటింగ్ ప్రాసెస్. ఈ కలంకారీ తర్వాత మన వెంటనే గుర్తుకొచ్చేది ఏంటంటే కొండపల్లి. కొండపల్లి బొమ్మలు అంటే ఎంత అందంగా ఉంటాయంటే లక్కతో తయారు చేసే కలరింగ్స్ అవన్నీ కూడా, అంటే ఒక విలేజ్ అట్మాస్ఫియర్ మొత్తం క్రియేట్ చేస్తారు దాంతో, యానిమల్స్ కానీ అవన్నీ కూడా. ఒకసారి మనం దాని గురించి మాట్లాడుకుంటే అది ఒక రకమైన తెల్లపోని ఒక చెక్క ఉంటుంది, దాన్ని చాలా మృదువుగా ఉంటుంది. దాన్ని మనం లేతి మిషన్లో పెట్టి రకరకాల ఆకృతులు తీసుకొచ్చి మన ఇంట్లో డిస్ప్లే చేసుకునేవి అవన్నీ కూడా కొండపల్లి గ్రామం. అలాగే సేమ్ అలాంటి బొమ్మలు తయారు చేసే ఇంకోటి మనం ఏం చేస్తామంటే ఏటికొప్పాక. సో కొండపల్లి అనేది మన విజయవాడ సమీపంలో ఉంది, ఏటికొప్పాక అనేది మన విశాఖపట్నం సమీపంలో ఉన్నది. సో మనం ఆడుకునే బొంగరాలు అన్ని తయారు చేస్తారు చూస్తారు, ఇవి కూడా ఏంటంటే టాయ్స్ చేస్తారు అన్ని కూడా. చిన్నపిల్లలు చెక్కతో తయారు చేసే టాయ్స్ అనేవి ప్రసిద్ధి చెందినవి ఎక్కడంటే మన విజయవాడ, కొండపల్లి, తర్వాత ఏటికొప్పాక, విశాఖపట్నం. తర్వాత బిద్రీ పని. బిద్రీ పని అంటే నల్లటి లోహంపై వెండి, అంటే ఒక జస్ట్ లైక్ ఒక మెటల్లా ఉంటుంది అది. సో దాని మీద వీళ్ళు ఏం చేస్తారంటే సన్నని కార్వింగ్ టూల్ తీసుకొని వెండిలా కనబడేలాగా అవన్నీ కారు చేసుకుంటూ ఆ పుష్పాలు, జాతీయ రూపాలు, మళ్ళీ ఎక్కువ డిజైన్ ప్యాటర్న్స్ అవన్నీ చూస్తుంటాం. అది కూడా చాలా ఫేమస్. మనం ఇప్పుడు చూస్తున్న మన ఇంట్లో వాడుతున్న ఈ ఉంటాయి కదా వంట సామాన్ల మీద, సో ఆటల మీద కూడా వాళ్ళు సన్నని డిజైన్ చేసి, అంటే మనకు కనబడడానికి బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కానీ లోపల డిజైన్ ఏంటంటే వెండి కలర్లో కనిపిస్తుంది. ఆ వర్కింగ్ ప్రాసెస్ అంతా కూడా బిద్రీ పని అంటాం. తర్వాత ఏంటంటే నిర్మల్ చిత్రాలు. నిర్మల్ చిత్రాలు అంటే స్వర్ణరేఖలతో మెరుగుపరుస్తూ ఒక దేవతాకృతులు నిర్మల్. ఓకే, అదొక రకమైన పెయింటింగ్. అది మన ఆంధ్రాలో కూడా చాలా ఫేమస్ అయింది అది. అలాగే ఒక స్పెసిఫిక్గా ఒక ఫామ్, ఆ ఫామ్ వల్ల ఏమైందంటే ఆ ఊరికే పేరు వచ్చింది. ఇక్కడ ఏమైందంటే వీణకే వీళ్ళు ఊరి పేరు పెట్టేసుకున్నారు, ఎందుకంటే అంత ఫేమస్ అయింది. బొబ్బులి వీణ ఎలా తయారు చేస్తారు, ఒక జాక్ ఫ్రూట్ తీసుకొచ్చి సంగీత వాద్యంగా మార్చుకొని మనం చూసుకోవడానికి ఏమవుతుందంటే ఒక ఇన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ లైక్ ఏ స్కల్ప్చర్. ఓకే, సో ఎందుకు స్కల్ప్చర్ అంటే ఒక వుడ్ని కారు చేసుకుంటూ ఫామ్ తీసుకురావడం, తర్వాత ఆ ఫామ్ ని ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ గా తయారు చేసి అంతా కూడా బై హ్యాండ్స్ తో తయారు చేసి అది కూడా మనం.
1: మీరింతవరకు భారతీయ సాంప్రదాయ హస్తకళల వికాసం, ఏపీలో ప్రసిద్ధ హస్తకళలు, శ్రీ పి సంతోష్ కుమార్ గారి ప్రసంగం విన్నారు. ఈనాటి పల్లెసీమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 వ్యవసాయ సూచనలు వింటారు.
2: క్యాబేజీ, క్యాలీఫ్లవర్లలో సమగ్ర సస్యరక్షణ గురించి తెలుసుకుందాం. ఇవి రైతులకు మంచి ఆదాయాన్ని ఇస్తాయి, కానీ ఈ పంటల యొక్క సున్నితత్వం వల్ల చాలా రకాల చీడపీడలు సోకటం, అలాగే చాలా రకాల పురుగులు వాడటం ద్వారా రైతులకు పెట్టుబడి వ్యయం పెరిగి సాగు కష్టతరమవుతుంది. వీటితో పాటు విత్తనాల ధర అధికంగా ఉండటం, సరైన సాగు పరిజ్ఞానం లేకపోవడం, విచక్షణారహితంగా పురుగు శిలీంద్ర నాశనులు వాడటం కారణంగా పంట సాగు వ్యయం పెరిగి నాణ్యత తగ్గిపోతోంది. రైతులు ఈ పంటల్లో సమగ్ర సాగు యాజమాన్య పద్ధతులు చేపట్టడం ద్వారా నాణ్యమైన దిగుబడులతో పాటు మంచి ఆదాయం పొందే అవకాశం కూడా ఉంటుంది. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పండించేటప్పుడు ఆయా ప్రాంతాల శీతోష్ణ స్థితులు, అనుకూల వాతావరణం, నీటి సదుపాయం, మార్కెట్లతో పాటుగా పురుగులను, తెగుళ్లను తట్టుకుని అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంపిక చేసుకోవాలి. క్యాబేజీలో గోల్డెన్ ఏకర్, ఎర్లీ డ్రమ్ హెడ్, ఫ్రైడ్ ఆఫ్ ఇండియా, హరిరాణి గోల్, అలాగే గణేష్ గోల్, పూసా డ్రమ్ హెడ్ వంటి రకాలతో పాటు బీఎస్ఎస్ 150, బీఎస్ఎస్ 126, దిశ, శ్వేత వంటి హైబ్రిడ్ రకాలను సాగు చేసుకోవచ్చు. క్యాలీఫ్లవర్ పంటలో చూసుకున్నట్లయితే కనుక పంత శుభ్ర, స్నోబాల్ 16, ఇంప్రూవ్డ్ జపనీస్, పూసా హిమజ్యోతి, ఊటీ నెంబర్ 1, పూసా శుభ్ర, పూసా సింథటిక్, పూసా స్నోబాల్ వంటి రకాలతో పాటు ఎన్ఎస్ 60, బసంత్, ధనజ్, ఎన్ఎస్ 76, స్నోక్రౌన్ వంటి హైబ్రిడ్ రకాలను కూడా సాగుకు వినియోగించుకోవచ్చు. విత్తనాలు ఏ మోతాదులో కావాల్సి వస్తుందంటే ముందుగా క్యాబేజీలో చూసుకున్నట్లయితే క్యాబేజీలో

మొదటి రకాలు అయితే ఎకరాకు 280 నుండి 320 గ్రాముల విత్తనాలు అవసరమవుతాయి. సంకర రకాలైతే కనుక ఎకరాకు 120 నుండి 200 గ్రాముల విత్తనాలు అవసరమవుతాయి. అదేవిధంగా క్యాలిఫ్లవర్ లో చూసినట్లయితే 280 నుండి 320 గ్రాముల విత్తనం అవసరమవుతుంది. స్వల్పకాలిక రకాలకైతే 240 నుండి 320 గ్రాముల విత్తనం, అలాగే దీర్ఘకాలిక రకాలకైతే 160 నుండి 200 గ్రాముల విత్తనం ఒక ఎకరాకు అవసరమవుతాయి. విత్తే కాలం స్వల్పకాలిక రకాలకైతే ఆగస్టులో, మధ్యకాలిక రకాలకైతే సెప్టెంబర్లో, దీర్ఘకాలిక రకాలనైతే అక్టోబరు నుండి నవంబర్లో నాటుకోవచ్చు. నారుమడిలో విత్తుకుని ఆ తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి. సరైన రకాలను సరైన సమయంలో మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని సాగు చేసినట్లయితే అధిక దిగుబడి పొందే ఆస్కారం ఉంటుంది. వీటితో పాటు సమగ్ర సస్యరక్షణ, తెగుళ్ల యాజమాన్యం చేపట్టినట్లయితే నాణ్యతా ప్రమాణాలతో కూడిన దిగుబడిని ఆశించవచ్చు. ఈ పంటల్లో సస్యరక్షణ గురించి మనం చూసినట్లయితే క్యాబేజీ, క్యాలిఫ్లవర్ సాగుకు ప్రథమంగా విత్తన శుద్ది చేసుకోవాలి. విత్తన శుద్ధికి విత్తనాలను విత్తే ముందు ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రాములు కిలో విత్తనానికి కలిపి వినియోగించుకోవాలి. తర్వాత థైరం 3 గ్రాములు కిలో విత్తనానికి కలిపి శుద్ది చేయాలి. నారుదశలో సస్యరక్షణ ఏ విధంగా తీసుకోవాలంటే మొదటగా ఎత్తైన నారుమడలను ఏర్పాటు చేసుకోవాలి. నారుదశలో ముఖ్యంగా నారుకుళ్లు ఆశించే అవకాశం అధికంగా ఉంటుంది. కాబట్టి నారుకుళ్లు నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి మొక్కల మొదళ్ల దగ్గర పోయాలి. నారును షెడ్ నెట్లలో పెంచినట్లయితే రసం పీల్చే పురుగుల బెడద లేకుండా నాణ్యమైన నారును పెంచుకోవచ్చు. ప్రధాన పొలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయంటే ప్రతి సంవత్సరం కూడా పంట మార్పిడి తప్పనిసరిగా చేసుకోవాలి. నారు ప్రధాన పొలంలో నాటేటప్పుడు ప్రతి 25 వరుసల క్యాబేజీ, క్యాలిఫ్లవర్తో పాటుగా ఆవాల పంటను 2 వరుసలు ఎర్రపంటగా వేసుకోవాలి. నాటిన తర్వాత 30 లేదా 45వ రోజున బీటీ సంబంధిత మందులు 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పంటపై పిచికారీ చేయాలి. 5% వేపగింజల కషాయాన్ని మొదటి 30 నుండి 45 రోజుల్లో మాత్రమే పిచికారీ చేసుకోవాలి. క్యాబేజీ, క్యాలిఫ్లవర్ సాగుకి ప్రతిబంధకాలుగా మారిన రెక్కల పురుగు, పేనుబంక, పొగాకు లద్దె పురుగు, సెములూపర్ వంటి పురుగులు, అలాగే నల్లకుళ్లు, నారుకుళ్లు వంటి తెగుళ్లను సమర్థవంతంగా నిర్మూలించుకున్నట్లయితే రైతులు మంచి పంట దిగుబడిని పొందవచ్చు. ముందుగా క్యాబేజీ రెక్కల పురుగు గురించి మనం చూసినట్లయితే ఈ పురుగు ఆకుల అడుగు భాగాన చేరి ఆకులను గీకి తింటాయి. దీని నివారణకు స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లను లీటర్ నీటిలో కలుపుకుని బీటీ మందులు 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత సెమిలూపర్ పురుగు గురించి మనం చూసినట్లయితే ఇది కూడా ఆకులను అలాగే పువ్వులను తిని నష్టాన్ని చేకూరుస్తాయి. వీటి నివారణకు మలాథియాన్ 2 మిల్లీలీటర్లు లేదా మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పొగాకు లద్దె పురుగు గురించి చూసినట్లయితే పంటను అనతికాలంలో తినేసి రైతుకు నష్టాన్ని కలుగచేస్తాయి. వీటి నివారణ కోసం పొలంలో అక్కడక్కడ ఆముద మొక్కలు వేసుకోవాలి. గుడ్ల సముదాయం కనిపిస్తే ఏరి నాశనం చేసుకోవాలి. పొలంలో అక్కడక్కడ ఎకరాకు 4 చొప్పున లింగాకర్షక బుట్టలను పెట్టుకోవాలి. ఎకరానికి 20 చొప్పున పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలి. పెద్ద పురుగుల నివారణకు విషపు ఎరలను తయారు చేసి పొలంలో అక్కడక్కడ ఉంచాలి. పొగాకు లద్దె పురుగు నివారణకు క్లోరిఫైర్ఫాస్ 20 EC 2.5 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెగుళ్ల గురించి చూసినట్లయితే నారుకుళ్లు సాధారణంగా నారుదశలో కనిపిస్తుంది, లేదా వర్షాల వలన నీరు మొక్కల మొదళ్ల వద్ద నిలబడితే ఈ యొక్క తెగులు ఉధృతి మనకు కనిపిస్తుంది. దీని నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ ను లీటర్ నీటికి కలిపి మొదళ్ల వద్ద పోసుకోవాలి. నల్లకుళ్లు ఆశించిన పొలాల్లో పంట మార్పిడి తప్పనిసరిగా చేయాలి. పంట వేసే ముందు 6 కిలోల బ్లీచింగ్ పౌడర్ భూమిలో వేసుకోవాలి. ఈ విధంగా క్యాబేజీ, క్యాలిఫ్లవర్ పంటల్లో విత్తన ఎంపిక నుండి కోత వరకు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టితే కనుక రైతులు మంచి దిగుబడిని పొందవచ్చు. బొప్పాయిలో తెగుళ్ల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. భారతదేశము బొప్పాయి విస్తీర్ణంలోనూ దిగుబడిలోనూ ప్రపంచంలో మొదటి స్థానం ఆక్రమించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బొప్పాయి సుమారుగా 19,216 హెక్టార్లలో సాగు చేపడుతూ 18,29,363 టన్నుల చొప్పున సగటు దిగుబడినిస్తోంది. బొప్పాయి సాగులో వైరస్ తెగుళ్ల యాజమాన్యం కీలకంగా మనం గమనించుకోవచ్చు. దీని గురించి వివరంగా తెలుసుకుందాం. వైరస్ తెగుళ్ల సమగ్ర యాజమాన్యం గురించి చూసినట్లయితే బొప్పాయిలో వైరస్ తెగుళ్లు ఎక్కువగా నష్టాన్ని కలుగచేస్తాయి. వీటిలో ముఖ్యమైనవి ఆకుముడత వైరస్, అలాగే రింగ్ స్పాట్ వైరస్. వీటి యాజమాన్య పద్ధతుల గురించి మనం చూసినట్లయితే బొప్పాయి నారుని రసం పీల్చే పురుగులు చొరబడకుండా 40 నుండి

0: 60 సైజు కలిగిన నైలాన్ మెష్ నెట్ హౌస్ లో పెంచాలి. ఈ పురుగు ఆశించే వంగజాతి అలాగే గుమ్మడి జాతి పంటలను పొలం చుట్టుపక్కల ఎక్కడా కూడా పెంచరాదు. బొప్పాయి తోట చుట్టూ మొక్కలు నాటే 15 రోజుల ముందు అవిసె మొక్కలు 2 వరుసలు అలాగే మొక్కజొన్న జొన్న 2 వరుసలు రక్షణ పంటలుగా వేసుకోవటం వల్ల రసం పీల్చే పురుగులను తద్వారా ఈ తెగుళ్ల వ్యాప్తిని తగ్గించుకోవచ్చు. నారు మొక్కలపైన పొలంలో నాటే 3 రోజుల ముందు ఎసెఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పొలంలో తెల్లదోమ అలాగే పేనుబంక ఉధృతిని గమనించటానికి జిగురు పూసిన పసుపు రంగు అట్టలను ఎకరానికి 12 నుంచి 15 చొప్పున మొక్కల ఎత్తుకన్నా కొద్దిగా ఎత్తులో ఉండేలాగా అమర్చుకోవాలి. రసం పీల్చే పురుగులను గమనించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. దీనికోసం వేపనూన 2.5 మిల్లీలీటరు, దాంతోపాటు ఎసిఫేట్ 2.5 గ్రాములు, దాంతోపాటుగా జిగురు 0.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో పురుగుల ఉధృతిని అనుసరించి పిచికారీ చేసుకోవాలి. రింగ్ స్పాట్ వైరస్ సోకిన మొక్కల్లో దిగుబడిని కాయ నాణ్యతను పెంచడానికి 10 గ్రాముల యూరియా, దాంతోపాటు జింక్ సల్ఫైట్ 1.5 గ్రాము, దాంతోపాటు బోరాన్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి 30 రోజుల వ్యవధిలో 8 నెలల వరకు పిచికారీ చేస్తూ ఉండాలి. అలాగే కాండం కుళ్ళు తెగులు గురించి మనం చూసినట్లయితే నర్సరీలో ఎక్కువ నష్టాన్ని ఇవి కలుగచేస్తూ ఉంటాయి. వేర్లు మొదలు మెత్తగా మారి కుళ్ళిపోతాయి. కాయలున్న చెట్లకు కాండం కుళ్ళు తెగులు ఆశించినట్లయితే నష్టం అధికంగా ఉంటుంది. దీని నివారణకు మొక్క మొదలు దగ్గర నీరు నిలవకుండా చూడాలి. బోర్డో మిశ్రమము 1% లేదా అలియేట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొదలను తడుపుకోవాలి. వారం రోజుల వ్యవధితో 2 నుండి 3 సార్లు తడపాల్సి ఉంటుంది. లేదా 10 గ్రాముల ట్రైకోడెర్మా పొడిని 1 లీటర్ నీటిలో కలిపి బొప్పాయి మొక్కల మొదలు చుట్టూ నేల బాగా తడిచేటట్లుగా పోయాలి. 1 కిలో ట్రైకోడెర్మా అస్పెరల్లం శిలీంద్రం, దాంతోపాటు 90 కిలోల పశువుల ఎరువు, దాంతోపాటుగా 10 కిలోల వేపపిండి, 1 కిలో బెల్లంను నీటిలో 10 రోజుల పాటు మాగనిచ్చి చెట్ల పొదల్లో వేసుకోవాలి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లీటర్ నీటికి 2 గ్రాముల రెడోమిల్ MZ కలిపి చెట్ల మొదలలో అలాగే కాండాన్ని తడుస్తూ మందును పోసుకోవాలి. తర్వాత ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు గురించి మనం చూసుకున్నట్లయితే ఇది అక్టోబర్ నుండి నవంబర్ నెలల్లో ఆకులపై గోధుమ వర్ణపు మచ్చలు ఏర్పడి ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోతూ ఉంటాయి. దీని నివారణకు లీటర్ నీటికి మాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా క్లోరోథలోనిన్ 15 రోజుల వ్యవధితో 2 దఫాలుగా పిచికారీ చేయాలి. ఈ విధమైన యాజమాన్య పద్ధతులను చేపట్టి తెగుళ్లు నివారించుకుంటే గనక బొప్పాయి పంటలో మంచి దిగుబడిని పొందవచ్చు.
1: వ్యవసాయ సూచనలు విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 ప్రసార విశేషాలు ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు.

0: 7:15 చిత్రగీతాలు, 7:30 20వ ఆసియా క్రీడలు 2026 అప్డేట్స్ వింటారు. 7:35 చిత్రగీతాలు. ఎనిమిది 8:00 దార్శనిక భారత్ ఆర్థిక వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది. 8:15 చిత్రగీతాలు, 8:40 దేశభక్తి గీతం. 8:45 నుండి విజయవాడ ఏ మీటర్ల మీద ప్రసారమయ్యే అన్ని కార్యక్రమాలు వినవచ్చు. పదకొండు 11:13 నుండి రేపటి ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ప్రసార విశేషాలు మీరింతవరకు విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరు.

0: ఉన్న ప్రియవాణి.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
2: ఇంత చేసిన తర్వాత ఏం ఆలోచిస్తున్నారు? ఏం మిగిలింది మీకు?
3: మీ తల్లి కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ నాన్న కావచ్చు, మీ చెల్లెలు కావచ్చు, మీ ఆత్మీయుల్లో ఎవరైనా కావచ్చు. హింసను విడనాడండి, హింసను విడనాడండి.
2: ఎవరికోసం? ఎందుకు? హింస జోలికి వెళ్ళకండి. హింస మిమ్మల్ని తినేస్తుంది.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
2: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
1: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
2: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
1: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
2: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
1: నినదిద్దాం.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది గణేష్ గుల్లిపల్లి. ముందుగా ముఖ్యాంశాలు. పశుపోషణ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి వ్యవస్థను అభివృద్ధి చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. చిన్నారుల భద్రత దేశ నిర్మాణంలో అత్యంత కీలకమని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. వాయుసేనలోని దాదాపు ప్రతి రంగంలో ఏఐ వినియోగం పెరుగుతుందని భారత వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రతిభను కనబరిచి ఈరోజు 5 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్య పతకాలు సాధించారు. పశుపోషణ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి వ్యవస్థను అభివృద్ధి చేస్తుందని కేంద్ర హోం సహకారాల శాఖల మంత్రి అమిత్ షా తెలిపారు. భోపాల్లో జరిగిన రాష్టస్థాయి గోపాలక సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, ఆవు పేడతో బయోగ్యాస్, సేంద్రీయ ఎరువుల తయారు నుంచి పాల ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్ సదుపాయం కల్పించడం వరకు పశుపోషణ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు వల్ల పశుపోషకులు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారని అన్నారు. క్రిమినల్ జస్టిస్ సంస్కరణలపై మాట్లాడుతూ, భారతీయ న్యాయ సంహిత పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత దేశ న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునికంగా మారుతుందని, ఎఫ్ఐఆర్ నమోదు నుంచి సుప్రీంకోర్టు వరకు కేసుల పరిష్కారం 3 సంవత్సరాల్లో పూర్తయ్యేలా వ్యవస్థ మారుతుందని తెలిపారు. చిన్నారుల భద్రత దేశ నిర్మాణంలో అత్యంత కీలకమని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన నాల్సా దక్షిణ మండల ప్రాంతీయ సదస్సు 2026లో మంత్రి మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో పిల్లలు ఎదుర్కొంటున్న సైబర్ వేధింపులు, పిల్లల లైంగిక వేధింపుల దృశ్యాలు, డీప్ ఫేక్స్ వంటి ముప్పులను అరికట్టేందుకు న్యాయ సహాయ వ్యవస్థలను మరింత

0: బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బాధితులకు సులభంగా న్యాయం అందేలా చైల్డ్ హెల్ప్ లైన్ 1098 టెలీలా ఈ కోర్టుల ప్రాజెక్టుల ద్వారా ప్రక్రియను సరళీకృతం చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సేవలను కొనియాడుతూ న్యాయరథం మొబైల్ లోక్ అదాలత్ వాహనాన్ని అభినందించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నేతృత్వంలోని భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందం టాంజానియాకు బయలుదేరింది. ఈ నెల 5 నుంచి 9 వరకు జరగనున్న ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ 153వ అసెంబ్లీలో ఈ బృందం పాల్గొంటుంది. సమకాలీన ప్రపంచ సమస్యలపై జరిగే చర్చల్లో భారత ప్రతినిధులు పాల్గొని ఆయా అంశాలపై భారత దృక్పథాన్ని వెల్లడించనున్నారు. హరివంశ్ గవర్నింగ్ కౌన్సిల్ జనరల్ డిబేట్ అత్యవసర అంశంపై చర్చతో పాటు ఐపీయు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, శాంతి, అంతర్జాతీయ భద్రత, సుస్థిర అభివృద్ధి, మహిళల భాగస్వామ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు ఉగ్రవాద నిరోధం, కీలక ఖనిజాలు, కృత్రిమ మేధస్సు, భవిష్యత్ పనులు, సముద్ర భద్రత, వాతావరణ మార్పులు, పర్వతాలు, సముద్ర పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ వంటి అంశాలపై ప్రతినిధులు చర్చించనున్నారు. హార్మజ్ జలసంధిలో ప్రాజెక్టైల్ దాడికి గురైన కువైట్కి చెందిన ట్యాంకర్ ఎంటీ కజీమా 3లో ఉన్న 5 భారతీయులను సురక్షితంగా ఒడ్డుకు తరలించినట్లు రాయబార కార్యాలయం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఓమన్లోని భారత రాయబార కార్యాలయం సమన్వయంతో ఈ రక్షణ చర్యలు చేపట్టినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ చర్యల్లో సహకరించిన ఓమన్ అధికారులకు రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ నావికుల భద్రత, రక్షణ, సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. భారత్ ప్రపంచంలోని 75-80% ఆర్థిక వ్యవస్థలతో స్వేచ్ఛ వాణిజ్య సంబంధాలు ఏర్పరచుకునేలా కొత్త వాణిజ్య నెట్వర్క్ను అభివృద్ధి చేస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. చికాగోలో యుఎస్ ఇండియన్ కమ్యూనిటీ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవలి సంవత్సరాల్లో భారత్ అనేక దేశాలతో వాణిజ్య చర్చలను గణనీయంగా విస్తరించిందని, మరికొన్ని దేశాలతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ వాణిజ్య సంబంధాల విస్తరణతో భారత్లో కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలకు పెద్ద అంతర్జాతీయ మార్కెట్ అందుబాటులోకి వస్తుందని అన్నారు. 2014కు ముందు సుమారు $10 trillion జీడీపీ కలిగిన ఆర్థిక వ్యవస్థలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కలిగి ఉన్న భారత్ గత 4 నుంచి 4.5 ఏళ్లలో 31 అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల కోసం ముందుకు వెళ్లిందని పేర్కొన్నారు. ఈ దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థల విలువ సుమారు $60 trillion ఉందన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న నిందితుడు నవ్ప్రీత్ సింగ్ను టర్కీ నుంచి భారత్కు తీసుకొచ్చినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. నవ్ప్రీత్ సింగ్ నయాబ్ విర్క్ అనే నకిలీ గుర్తింపుతో టర్కీ పౌరసత్వం పొంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి హెరాయిన్, మెథామ్ఫెటమైన్ వంటి మాదక ద్రవ్యాలను భారత్కు అక్రమంగా తరలించేవాడని, అతని అసలు గుర్తింపును దర్యాప్తు సంస్థలు గుర్తించి టర్కీ నుంచి భారత్కు తీసుకొచ్చాయని తెలిపారు. డ్రగ్స్ అక్రమ రవాణా సహా పలు నేరాలకు సంబంధించిన కేసుల్లో అతన్ని జైలుకు పంపించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను విదేశాల నుంచి భారత్కు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో చర్యలు చేపట్టిందని, 2019 నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు 36 దేశాల నుంచి 288 మంది పరారైన నిందితులను భారత్కు తీసుకొచ్చినట్లు తెలిపారు. అంతర్జాతీయ సంప్రదింపులు, సంస్థల మధ్య సమన్వయం, దౌత్యపరమైన చర్యలతో పరారైన నిందితులను తిరిగి తీసుకొస్తున్నామని, 2029 డిసెంబర్ నాటికి దేశంలోని ప్రతి నార్కో కార్టెల్ను నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్న వేళ, మందుగుండు సామగ్రి, యుద్ధ విమానాలు, ఆపరేటింగ్ వ్యవస్థలు, సరఫరా మార్గాల కొరతను పలు దేశాలు ఎదుర్కొంటున్నాయని, ఈ పరిస్థితుల్లో స్వయం సమృద్ధి సాధించడం భారత్కు అత్యవసరమని భారత్ వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. 94వ వాయుసేన దినోత్సవానికి ముందు న్యూఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రక్షణ రంగంలో స్వయం సమృద్ధి కోసం వాయుసేన ఇప్పటికే గణనీయమైన కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గురించి ప్రస్తావిస్తూ, వాయుసేనలోని దాదాపు ప్రతి రంగంలో ఏఐ వినియోగం పెరుగుతుందని, ఏఐ సహాయంతో పనిచేసే బలగంగా మారుతున్నప్పటికీ కీలక నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మానవ ప్రమేయం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
1: Our vision is very clear that we have to have an AI augmented force. AI is entering into every field of Indian Air Force today, but it is an AI augmented force where AI assists, but the human remains in the decision making chain.
0: ప్రధాన

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2014లో విజయదశమి సందర్భంగా ప్రారంభమైన తొలి మన్ కీ బాత్ కార్యక్రమం ఇటీవల 138వ సంచిక పూర్తి చేసుకుంది. గత 12 ఏళ్లుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సానుకూల మార్పులను ప్రజలకు పరిచయం చేయడంతో పాటు దేశ అభివృద్ధిలో పౌరులు చురుగ్గా భాగస్వాములు కావడానికి మన్ కీ బాత్ వేదికగా నిలుస్తుంది. ఈ నెలవారీ కార్యక్రమంలో విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణలు, సామాజిక సేవ వంటి రంగాల్లో మార్పు తీసుకొస్తున్న దేశవ్యాప్తంగా ఉన్న వ్యక్తుల స్ఫూర్తిదాయక కథలను ప్రధానమంత్రి పంచుకుంటారు. మన్ కీ బాత్ ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ల్లో ప్రసారమవుతుంది. ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో కూడా ఈ కార్యక్రమాన్ని వినవచ్చు. ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన యూట్యూబ్ ఛానళ్లలోనూ ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రతిభను కనబర్చి ఈరోజు 5 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్య పతకాలు సాధించారు. పురుషుల హాకీ ఫైనల్లో భారత్ 5-1 గోల్స్ తేడాతో మలేషియాను ఓడించి బంగారు పతకాన్ని సాధించి 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించింది. పురుషుల టీ20 క్రికెట్ ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక రెజ్లింగ్లో భారత రెజ్లర్ అమన్ సెహరావత్ 57 కేజీల విభాగంలో ఉత్తర కొరియా రెజ్లర్పై 11-7 తేడాతో విజయం సాధించి పసిడి పతకాన్ని సాధించారు. ఈ విజయాలతో భారత్ మొత్తం 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి 85 పతకాలతో పట్టికలో 4వ స్థానానికి చేరుకుంది. ముల్లన్పూర్లో వెస్టిండీస్తో జరుగుతున్న 3వ చివరి వన్డే మ్యాచ్లో భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 350 పరుగులు భారీ స్కోర్ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టులో కేఎల్ రాహుల్ 83 బంతుల్లో 129 పరుగులతో నాటౌట్గా నిలవగా, రోహిత్ శర్మ 92, రుతురాజ్ గైక్వాడ్ 57 పరుగులు చేశారు. 3 వన్డేల ఈ సిరీస్ను భారత్ ఇప్పటికే 2-0 తేడాతో కైవసం చేసుకోగా ఈ మ్యాచ్ల్లోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అరుణాచల్ ప్రదేశ్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత్ వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 గంటల్లో పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్లోని చాలా ప్రాంతాల్లో, ఉత్తరాఖండ్, బీహార్లోని కొన్ని ప్రాంతాలు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి నైరుతి ఋతుపవనాలు మరింతగా వెనక్కి వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని తెలిపింది. ముఖ్యాంశాలు మరోసారి. పశుపోషణ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి వ్యవస్థను అభివృద్ధి చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. చిన్నారుల భద్రత దేశ నిర్మాణంలో అత్యంత కీలకమని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 చిత్రగీతాలు వింటారు. ముందుగా ఆజాద్ ఈ చిత్రానికి హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట, సంగీతం మణిశర్మ, సాహిత్యం వేటూరి.

దేవి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుమంగళి పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు.

దేవీపుత్రుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రసన్న పాడిన పాట, సంగీతం మణిశర్మ, సాహిత్యం జొన్నవెత్తుల రామలింగేశ్వరరావు.

మా పెళ్లికి రండి చిత్రానికి ఉన్ని కృష్ణన్ చిత్ర పాడిన పాట, సంగీతం ఎస్ఏ రాజకుమార్, సాహిత్యం కృష్ణసాయి. కలువ కృష్ణసాయి.

0: చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు 8:15 వినవచ్చు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2. దార్శనిక భారత్ కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి దార్శనిక భారత్ ఆర్థిక వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వింటారు.
2: మన దేశం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఆర్థిక వ్యవస్థలో కూడా అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది. బ్యాంకింగ్ రంగం నుంచి పెట్టుబడుల వరకు, దేశీయ వ్యాపారాల నుంచి అంతర్జాతీయ లావాదేవీల వరకు ప్రతి రంగంలోనూ కాలానుగుణంగా కొత్త విధానాలు, కొత్త నిబంధనలు, కొత్త సంస్కరణలు అవసరమవుతాయి. ఒకప్పుడు బ్యాంకుల్లో పేరుకుపోయిన మొండి బకాయిలను ఎలా గుర్తించాలి, వాటిని ఎలా పరిష్కరించాలి, విదేశీ పెట్టుబడులు దేశంలోకి మరింత సులభంగా వచ్చేలా నిబంధనల్లో ఎలాంటి మార్పులు జరగాలి, భారతీయ సంస్థలు విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి, అంతర్జాతీయంగా వ్యాపారం చేయడానికి ఎలాంటి మార్గాలు ఏర్పడ్డాయి, అలాగే ఒక సంస్థ ఆర్థికంగా విఫలమైనప్పుడు దాని రుణదాతలకు న్యాయం జరిగేలా దివాలా పరిష్కార వ్యవస్థలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం కేవలం ఆర్థిక రంగానికి సంబంధించిన వారికి మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ అవసరం. అందుకే ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు, వాటి వెనుక ఉన్న ఉద్దేశాలు, అందుబాటులో ఉన్న గణాంకాలు, వాటి ద్వారా వచ్చిన మార్పులను సులభమైన భాషలో మీకోసం. మార్పు మన ఆర్థిక ప్రయాణం. మరి మన దేశ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్న కొన్ని ముఖ్యమైన సంస్కరణల గురించి తెలుసుకుందాం.
3: బ్యాంకింగ్ రిఫార్మ్స్. మన భారతదేశంలో బ్యాంకింగ్ సంస్కరణలు అంటే దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి బ్యాంకింగ్ సేవలను మరింత సురక్షితంగా, సమర్థవంతంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యల్ని బ్యాంకింగ్ సంస్కరణలు అని చెప్పవచ్చు. ఇవి ప్రధానంగా ఆర్థిక చేరిక, డిజిటలైజేషన్, బ్యాంకుల విలీనం, మొండి బాకీల పరిష్కారం, కస్టమర్ ప్రొటెక్షన్ల లక్ష్యంగా ఈ మార్పులు జరిగాయి. బ్యాంకింగ్ రంగ అభివృద్ధిని 3 దశలుగా విభజించవచ్చు. మొదటి దశలో 1970 నుండి 1969 వరకు దేశంలో 14 ప్రధాన వాణిజ్య బ్యాంకుల జాతీయకరణం జరిగింది. రెండవ దశలో 1969 నుండి 1991 వరకు దేశంలో

0: ఆరు బ్యాంకులు జాతీయకరించబడ్డాయి. 1991లో నరసింహం కమిటీ ఆర్థిక సరళీకరణలో భాగంగా సమూల బ్యాంకింగ్ సంస్కరణలనేవి ప్రారంభమయ్యాయి. భారతదేశపు మొదటి బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. ఇది 1770లో అప్పటి భారత రాజధాని కలకత్తాలో స్థాపించబడింది. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955లో జాతీయం చేయబడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా నామకరణం చెందింది. ఇది ప్రస్తుతం అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్. 2014లో ప్రారంభించబడిన ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ఈ పథకం ద్వారా బ్యాంకింగ్ సేవలు లేని కోట్లాది మందికి జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరవబడ్డాయి. జన్ధన్, ఆధార్ మరియు మొబైల్ల అనుసంధానం ద్వారా ప్రభుత్వ పథకాల యొక్క సబ్సిడీలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ చేసే వ్యవస్థ అనేది ఏర్పాటు అయింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి యూపీఐ వ్యవస్థను విస్తరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల సామర్థ్యాన్ని మరియు అంతర్జాతీయ స్థాయి పోటీతత్వాన్ని పెంచడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున విలీన ప్రక్రియ చేపట్టింది. దీనివల్ల 2017లో 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12 బ్యాంకులుగా రూపాంతరం చెందింది.
1: బ్యాంకులు ఆర్థిక వ్యవస్థకు రక్తనాళాల వంటివి. ప్రజల పొదుపులను స్వీకరించడం, అవసరమైన వారికి రుణాలు అందించడం, వ్యాపారాలకు ఆర్థిక సహకారం అందించడం ద్వారా అవి ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిస్తాయి. అయితే బ్యాంకింగ్ వ్యవస్థ బలంగా ఉండడంతో పాటు దేశంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం కూడా అవసరం. దేశీయ పెట్టుబడులతో పాటు విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులు కూడా పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, వ్యాపార విస్తరణ ఇలాంటి రంగాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఆర్థిక సంస్కరణల్లో మరో ముఖ్యమైన అంశం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, FDI. విదేశీ పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలు కాలానుగుణంగా ఎలా మారాయి, ఏ రంగాల్లో విదేశీ పెట్టుబడులకు మరింత అవకాశం కల్పించారు, ఆ పెట్టుబడులు భారత ఆర్థిక వ్యవస్థలోకి ఎలా వస్తున్నాయో తెలుసుకుందాం.
0: FDI పాలసీ గురించిన కొన్ని వివరాలను తెలుసుకుందాం. లిబరలైజ్డ్ FDI పాలసీ 2014 అనగా 2014 సరళీకృత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం. ఇది భారతదేశంలోకి విదేశీ పెట్టుబడులను మరింత సులభంగా చేరవేయడానికి మరియు దేశ ఆర్థికాభివృద్ధిని పెంచడానికి భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక ముఖ్యమైన సంస్కరణ లిబరలైజ్డ్ FDI పాలసీ 2014. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విదేశీ ఇన్వెస్టర్లకు వ్యాపార ప్రక్రియను సులభతరం చేయడం మరియు కీలక రంగాలలో పెట్టుబడి పరిమితులను పెంచడం. మరి ఏ రంగాల్లో ఈ పెట్టుబడి పరిమితులనేవి పెంచడం జరిగింది అంటే, రక్షణ రంగంలో FDI పరిమితిని కొన్ని నిబంధనలలో 26% నుండి 49% వరకు పెంచబడినది. ఇది దేశీయ రక్షణ ఉత్పత్తుల తయారీని మరియు టెక్నాలజీని బదిలీ చేయడానికి దోహదపడుతుంది. రైల్వే రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో అనగా హైస్పీడ్ ట్రైన్స్, కారిడార్లు, సిగ్నలింగ్ వ్యవస్థలు మరియు లోకోమోటివ్ల తయారీలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం, దీన్ని PPP విధానం అంటారు. ఈ విధానం ద్వారా 100% FDIకి అనుమతి ఇవ్వడం జరిగింది. రిటైల్, టెలికం మరియు ఫార్మాస్యూటికల్ వంటి ఈ రంగాల్లో పెట్టుబడి నిబంధనలను మరింత సులభతరం చేశారు. 2014 సరళీకృత విధానం ఫలితంగా మేక్ ఇన్ ఇండియా వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు పునాది పడింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా రెగ్యులేటరీ అడ్డంకులను తొలగించి విదేశీ పెట్టుబడిదారులకు భారతదేశంలో వ్యాపారం చేయటం సులభతరం అయింది. ఉపాధి కల్పన మరియు సాంకేతిక పరిజ్ఞానం దేశంలోకి రావటం ద్వారా ఉత్పాదక రంగం అభివృద్ధి చెంది పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలనేవి మెరుగ్గవటం జరిగింది. 2014 సరళీకృత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం వలన మనకు ఇన్ని ప్రయోజనాలనేవి చేకూరటం జరిగింది.
1: ఒక దేశంలోకి విదేశీ పెట్టుబడులు రావడం ఒక అంశమైతే, ఆ దేశానికి చెందిన సంస్థలు ప్రపంచంలోని ఇతర దేశాలతో వ్యాపారం చేయడం, పెట్టుబడులు పెట్టడం, ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం మరో ముఖ్యమైన అంశం. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంతో మరింతగా అనుసంధానమవుతున్న కొద్దీ విదేశీ మారకద్రవ్యానికి సంబంధించిన నిబంధనలు కూడా మారాల్సిన అవసరం ఏర్పడింది. ఇక్కడే ఫెమా

0: ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటే విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం ప్రాధాన్యత సంతరించుకుంది. విదేశీ మారకద్రవ్య లావాదేవీలను నియంత్రించడం మాత్రమే కాకుండా చట్టబద్ధమైన అంతర్జాతీయ వ్యాపారానికి అనవసరమైన అడ్డంకులు లేకుండా చూడడం కూడా ఈ వ్యవస్థలో ఒక ముఖ్యమైన లక్ష్యం.
1: ఫెమా అండ్ గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రేషన్ గురించిన కొన్ని వివరాలను. ఫెమా అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, దీనినే ఫెమా అంటారు. గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రేషన్, ప్రపంచ ఆర్థిక ఏకీకరణ అనేవి భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ మార్కెట్తో అనుసంధానించడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. 1991 ఆర్థిక సంస్కరణల తరువాత భారతదేశం తన మార్కెట్లను అంతర్జాతీయ పెట్టుబడుల కోసం సరళీకృతం చేయడానికి 1973 తీసుకువచ్చినటువంటి ఈ ఫెరా చట్టం స్థానంలో 1999 ఈ ఫెమా, ఎఫ్ఈఎంఏ, దీన్నే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటారు, ఆ చట్టాన్ని తీసుకురావటం జరిగింది. విదేశీ మారకద్రవ్యాన్ని నియంత్రించడం కంటే దానిని సమర్థవంతంగా నిర్వహించి అంతర్జాతీయ వ్యాపారాన్ని పెంపొందించడమే ఈ ఫెమా ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మరియు విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టంతో అనుసంధానం చేయబడింది. రోజువారీ విదేశీ వ్యాపార చెల్లింపులు మరియు ఆస్తులు పెట్టుబడుల బదిలీలు ఎలా జరగాలి అనే దానిపై స్పష్టమైనటువంటి నిబంధనలను ఈ ఫెమా రూపకల్పన చేసింది. గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రేషన్ అంటే ఒక దేశీయ ఆర్థిక మార్కెట్ ప్రపంచ దేశాల ఆర్థిక మార్కెట్లతో పూర్తి స్థాయిలో అనుసంధానం కావటమే. దీనివలన పెట్టుబడులు మరియు మూలధనం ఏ దేశానికైనా సులభంగా తరలిపోతుంది. అంతర్జాతీయ వాణిజ్యం మరియు వ్యాపారాలనేవి వేగంగా విస్తరిస్తాయి. గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రేషన్ సక్రమంగా జరగటానికి ఫెమా వంటి సరళీకృత చట్టాలు దోహదం చేస్తాయి.
0: అయితే ఒక సంస్థ వ్యాపారంలో విజయం సాధించకపోతే ఏమవుతుంది? రుణాలను తిరిగి చెల్లించలేని పరిస్థితి వస్తే రుణదాతలకు న్యాయం చేయడానికి, సంస్థ ఆస్తుల విలువలను కాపాడడానికి సమస్యను ఎంత త్వరగా పరిష్కరించవచ్చు? ఈ ప్రశ్నలకు సమాధానం మరో ముఖ్యమైన సంస్కరణ, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ రప్సీ కోడ్ 2016 అంటే దివాలా మరియు ద్రవ్య పరిష్కార కోడ్ వైపు తీసుకువెళ్తుంది.
1: ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ రప్టసీ కోడ్ 2016 సంబంధించిన కొన్ని వివరాలను మనం ఇప్పుడు. ఇన్సాల్వెన్సీ అంటే ఒక వ్యక్తి లేదా సంస్థకు ఉన్న అప్పులను గడువులోగా చెల్లించలేనంత డబ్బు వారి వద్ద లేకపోవటాన్ని ఇన్సాల్వెన్సీ అని అంటారు. మరి బ్యాంక్ రప్టసీ అంటే అప్పులు చెల్లించలేని వ్యక్తిని లేదా సంస్థను చట్టపరమైనటువంటి ప్రక్రియ ద్వారా దివాలా తీసినట్లుగా ప్రకటించడాన్ని బ్యాంక్ రప్టసీ అంటారు. మన భారతదేశంలో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ రప్టసీ కోడ్ 2016, దీనినే దివాలా మరియు దివాలా పరిష్కార కోడ్ 2016 అమల్లో ఉన్నది. ఈ చట్టం కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు, వ్యక్తుల అప్పుల వాటి యొక్క సమస్యలను ఒకే సమగ్ర కాలపరిమితి ఉన్న విధానంలో పరిష్కరించడానికి రూపొందించబడింది. అంటే ఈ యొక్క చట్టం అనేది అప్పులను, ఆ అప్పులు తీర్చలేకపోతే మరి చట్టపరమైనటువంటి తీసుకోవలసినటువంటి ప్రక్రియలకు సంబంధించినటువంటి విధి విధానాలను కలిగి ఉంటుంది. మరి దీని ప్రధాన లక్ష్యం ఏమిటంటే అప్పుల యొక్క సమస్యలను త్వరగా పరిష్కరించటం, సంస్థలను మూసివేయకుండా సాధ్యమైనంత వరకు పునరుద్ధరించటం, ఆస్తుల విలువలను గరిష్టంగా చేయడం, అదేవిధంగా అప్పుదారులు మరియు రుణదాతల యొక్క ప్రయోజనాలను సమతుల్యం చేయటం, రుణదాతలకు అంటే అప్పు ఇచ్చిన వారికి చట్టపరమైనటువంటి చట్టబద్ధంగా రికవరీ మార్గాన్ని కల్పించటం ఈ యొక్క ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ రప్టసీ, దీన్ని దివాలా మరియు దివాలా పరిష్కార కోడ్ 2016 అనేది ఈ యొక్క మార్గదర్శకాలను సులభంగా చేయటం జరుగుతుంది.
0: ప్రతి ఆర్థిక వ్యవస్థలో డబ్బు ప్రవాహం, పెట్టుబడులు, వ్యాపారం, రుణాలు, వాటి పరిష్కారం ఇవన్నీ ఒకదానితో ఒకటి

0: అనుసంధానమై ఉంటాయి. బ్యాంకులు రుణాలు అందిస్తాయి, పెట్టుబడులు వ్యాపారాలకు మూలధనాన్ని అందిస్తాయి, అంతర్జాతీయ లావాదేవీలు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను పెంచుతాయి. అదే సమయంలో రుణాలు తిరిగి చెల్లించలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని పరిష్కరించే వ్యవస్థ కూడా అవసరం. అందుకే ఈరోజు మనం చూస్తున్న సంస్కరణలను ఒక్కొక్కటిగా కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏర్పడిన పరస్పర అనుసంధానమైన మార్పులుగా కూడా చూడవచ్చు. బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలను గుర్తించడం, వాటిని పరిష్కరించే వ్యవస్థలను బలోపేతం చేయడం, విదేశీ పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలను సరళీకరించడం, విదేశీ మారక ద్రవ్య లావాదేవీలను కాలానుగుణంగా మార్చడం, అలాగే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న సంస్థల సమస్యలను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించేందుకు దివాళా పరిష్కార వ్యవస్థను తీసుకురావడం, ఇవన్నీ దేశ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకుంటున్న విధానపరమైన మార్పులకు కొన్ని ఉదాహరణలు. ఒక దేశ ఆర్థిక అభివృద్ధి కేవలం పెద్ద సంఖ్యలు, గణాంకాలతోనే కొలవబడదు. వ్యాపారం చేయడం ఎంత సులభంగా ఉంది, పెట్టుబడులు పెట్టడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత బలంగా ఉంది, ఒక వ్యాపారం విఫలమైనప్పుడు దాన్ని చట్టబద్ధంగా ఎలా పరిష్కరించవచ్చు, ఇలాంటి అంశాలు కూడా ఆర్థిక వ్యవస్థలో కీలకమైన భాగాలే. ప్రభుత్వం తీసుకువచ్చే విధానాలు, సంస్కరణలు, పథకాల గురించి తెలుసుకోవడం ద్వారా వాటి ఉద్దేశాలు, నిబంధనలు, అందుబాటులో ఉన్న అవకాశాలపై మన అవగాహన మరింతగా పెరుగుతుంది. ప్రభుత్వం తీసుకువచ్చే విధానాలు, సంస్కరణలు, పథకాల గురించి తెలుసుకోవడం ద్వారా వాటి ఉద్దేశాలు, నిబంధనలు, అందుబాటులో ఉన్న అవకాశాలపై మన అవగాహన మరింత పెరుగుతుంది. సమాచారం తెలుసుకుందాం, విధానాలను అర్థం చేసుకుందాం, మన ఆర్థిక అవగాహనను మరింత పెంచుకుందాం. ఇదే మార్పు మన ఆర్థిక ప్రయాణం. మీరింతవరకు దార్శనిక భారత్ ఆర్థిక వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 చిత్రగీతాలు కార్యక్రమంలో వినబోతున్న పాట సుల్తాన్ చిత్రానికి ఉదిత్ నారాయణ్ చిత్రపడిన పాట, సంగీతం కోటి, సాహిత్యం వేటూరి.

చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2. సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతాన్నిచ్చేందుకు పశుపోషణ చుట్టూ కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్రమైన వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ఆర్థిక క్రమశిక్షణ, మౌలిక వసతుల కల్పన, సంస్కరణల ద్వారానే భారత ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం, బలం చేకూరాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ నేటితో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆసియా క్రీడల్లో 85 పతకాలతో భారత్ 4వ స్థానంలో నిలిచింది. వివరాలు. గత దశాబ్ద కాలంగా పాటించిన ఆర్థిక క్రమశిక్షణ, మౌలిక వసతుల కల్పన, నిరంతర సంస్కరణల ద్వారానే భారత ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం, బలం చేకూరాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 5వ కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్లో ఆమె ప్రసంగించారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశం 7.8% వాస్తవ జీడిపి వృద్ధి నమోదు చేసిందని, గత 4 ఏళ్లలో ఎదురైన ప్రపంచ ఆర్థిక సవాళ్లను అధిగమించి భారత ఆర్థిక వ్యవస్థ బలంగా నిలిచిందని ఆమె స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల్లో అప్పుల భారం పెరుగుతోన్న తరుణంలో భారతదేశ ప్రభుత్వ అప్పు జీడిపిలో 2026 నాటికి ఉన్న 83.4% 2031 నాటికి 77.7%కి తగ్గుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వేసినట్లు ఆర్థిక మంత్రి వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను మూలధన వ్యయం కింద 12,22,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలియజేశారు. 2014 నుంచి జాతీయ రహదారుల నెట్వర్క్ దాదాపు 61% విస్తరించిందని, విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువైందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: Real GDP grew 7.8% in quarter 1 of FY27. CPI inflation was about 4.82 in August 2026. And a current account deficit was 0.5% of the GDP in quarter 1. Gross NPAs of banks are at multi-decadal low. And foreign exchange reserves stand about $766 billion.
0: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతాన్నిచ్చేందుకు పశుపోషణ చుట్టూ కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్రమైన వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు మధ్యప్రదేశ్ భోపాల్లో జరిగిన రాష్ట్రస్థాయి గోపాలక సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, ఆవు పేడను బయోగ్యాస్, సేంద్రీయ ఎరువులుగా మార్చడం నుంచి డైరీ ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం వరకు ఈ వ్యవస్థ అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు వల్ల అత్యధికంగా లబ్ధి పొందేవారిలో పశుపోషకులు కూడా ఉంటారని పేర్కొన్నారు. నేరపూరిత న్యాయ సంస్కరణలపై అమిత్ షా మాట్లాడుతూ, భారతీయ న్యాయ సంహిత బీఎన్ఎస్ పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చాక భారతదేశపు క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైనదిగా మారుతుందని అభిప్రాయపడ్డారు. బీఎన్ఎస్ సంపూర్ణ అమలు తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు నుంచి సుప్రీంకోర్టు తీర్పు వరకు ఏ కేసైనా 3 ఏళ్ల వ్యవధిలోనే పరిష్కరించబడుతుందని అమిత్ షా వివరిస్తూ,
2: కానూన్ పూర్ణ ఇంప్లిమెంటేషన్ కే బాద్ హమారీ క్రిమినల్

0: ज्ञान को हमने डाला है ऑनलाइन सुनवाई, वीडियो कॉन्फ्रेंसिंग, एफएसएल के प्रावधान और कई आधुनिक प्रकार के वैज्ञानिक संशोधनों को इसके साथ जोड़ा है। महिला सुरक्षा, गुमशुदा बच्चे, आतंकवाद, लिंचिंग, ये सारी चीजों से प्रोटेक्शन की व्यवस्था है।
1: ఆర్థిక సామాజిక అభివృద్ధికి సంబంధించి విధానాలు రూపొందించేటప్పుడు విధానకర్తలు క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 5వ కౌటిల్య ఎకనమిక్ కాన్క్లేవ్ 2026లో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విధానాలు మారే సౌలభ్యాన్ని కలిగి ఉండాలని, అలాగే వాటి అమలును సరిగా పరిశీలించుకోవాలని ఉపరాష్ట్రపతి తెలిపారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న ఆర్థిక సంస్కరణలు దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలు అందరి అంగీకారం సాధించే ప్రక్రియలోనే ఉన్నాయని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఆర్థిక స్థిరత్వం అనేది సామాజిక స్థిరత్వం నుంచి వేరు చేయలేనిదని, అభివృద్ధి ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు, దేశంలోని ప్రతి ప్రాంతానికి అందాలని ఆయన స్పష్టం చేశారు. దేశంలో పెట్టుబడులను సమీకరించడం, నిధుల కొరత లేకుండా ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచడం కోసం బలమైన మూలధన మార్కెట్లు ఎంతైనా అవసరమని భారతీయ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు సెబీ చైర్మన్ తుహిన్ కాంత్ పాండే అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 12వ కమోడిటీ అండ్ క్యాపిటల్ మార్కెట్ పార్టిసిపెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. సాధారణ పెట్టుబడిదారులు నమ్మకంతో పెట్టుబడులు పెట్టేలా, వ్యాపారాలు తమ వృద్ధి కోసం నిధులను సమీకరించేలా, మార్కెట్ మధ్యవర్తులు ఉన్నత ప్రమాణాలు పాటించేలా మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేయడానికి సెబి నిరంతరం కృషి చేస్తోందని ఆయన తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెలకొకసారి తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ నేటితో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని 2014లో ఇదే రోజున ఈ కార్యక్రమం తొలి ఎపిసోడ్ ప్రసారమైంది. ఇటీవల మన్ కీ బాత్ 138వ ఎపిసోడ్ ప్రసారమైన విషయం తెలిసిందే. గడిచిన 12 ఏళ్లలో దేశవ్యాప్తంగా జరుగుతున్న సానుకూల మార్పులను వెలుగులోకి తెచ్చేందుకు, భారత అభివృద్ధి ప్రయాణంలో పౌరులు చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించడానికి మన్ కీ బాత్ ఒక ప్రత్యేకమైన వేదికను అందించింది. ఈ నెలవారీ కార్యక్రమం ద్వారా విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, నూతన ఆవిష్కరణలు, సామాజిక సేవ వంటి రంగాల్లో మార్పు తీసుకొస్తున్న దేశ నలుమూలల ప్రజల స్ఫూర్తిదాయకమైన కథనాలను ప్రధానమంత్రి పంచుకుంటున్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ల ద్వారా ప్రసారం కావడంతో పాటు ఏఏఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో కూడా లభ్యమవుతోంది. అలాగే ఏఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతోంది. భారతీయ సంస్థలను విదేశీ పెట్టుబడులకు సిద్ధం చేయడం ద్వారా భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టెడ్ అకౌంటెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. చికాగో, మచిగాన్, ఒహియో చాప్టర్లకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఐసీఏఏ నాయకులు సభ్యులతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యంలో విస్తరిస్తున్న అవకాశాల గురించి ఈ భేటీలో చర్చించినట్లు పీయూష్ గోయల్ ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. వ్యాపార సంస్థలు సరిహద్దు పన్నుల విధానం, క్రాస్ బోర్డర్ టాక్సేషన్ నిబంధనల అమలు, ఆర్థిక నిర్వహణను సరిగా అర్థం చేసుకుని నిర్వహించడంలో చార్టెడ్ అకౌంటెంట్లు సహాయపడుతున్నారని ప్రశంసించారు. బలమైన జీడిపి వృద్ధి, రికార్డు స్థాయి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాకతో భారతదేశం ఆర్థిక పురోగతి సాధిస్తోందని స్పష్టం చేశారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు భారత క్రీడాకారులు 5 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్య పతకాలు గెలుచుకున్నారు. పురుషుల హాకీ జట్టు ఫైనల్ మ్యాచ్లో మలేషియాను 5-1 తేడాతో ఓడించి పసిడి పథకాన్ని నిలబెట్టుకోవడంతో పాటు 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించింది. మరోవైపు పురుషుల టీ20 క్రికెట్ ఫైనల్స్లో పాకిస్తాన్ జట్టును ఓడించి భారత జట్టు స్వర్ణ పథకం కైవసం చేసుకుంది. రెజ్లింగ్లో పురుషుల 57 కిలోల విభాగం ఫైనల్స్లో భారత రెజ్లర్ అమన్ షెహ్రావత్ ఉత్తర కొరియాకు చెందిన ప్రపంచ ఛాంపియన్ చోంగ్ సాంగ్ హాన్పై 11-7 తేడాతో విజయం సాధించి పసిడి పథకాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. గోల్ఫ్ క్రీడలో వ్యక్తిగత విభాగంలో ప్రణవి వుర్స్ ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ మహిళా గోల్ఫర్గా నిలిచారు. ఇలా ఉండగా భారత్ 85 పథకాలతో పథకాల పట్టికలో 4వ స్థానానికి చేరుకుంది. అందులో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పథకాలు ఉన్నాయి.

0: పతకాలు సాధించిన వారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. పురుషుల క్రికెట్లో వెస్టిండీస్తో జరుగుతున్న మూడవ చివరి వన్డేలో భారత్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ములాన్పూర్లోని న్యూ చండీగఢ్లో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ కేవలం 87 బంతుల్లోనే 129 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. రోహిత్ శర్మ 92 పరుగులు చేయగా ఋతురాజ్ గైక్వాడ్ 57 పరుగులు సాధించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ కడపటి వార్తలు అందే సమయానికి 22 ఓవర్లో 2 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతాన్నిచ్చేందుకు పశుపోషణ చుట్టూ కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్రమైన వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆర్థిక క్రమశిక్షణ, మౌలిక వసతుల కల్పన, సంస్కరణల ద్వారానే భారత ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం బలం చేకూరాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ నేటితో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆసియా క్రీడల్లో 85 పతకాలతో భారత్ 4వ స్థానంలో నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్ర జగత్ హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా బర్సాత్ చిత్రానికి అల్కా యాగ్నిక్, కుమార్ సాను పాడిన ఈ పాట

0: మీరింతవరకు చిత్ర జగత్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఏ ఆకాశవాణి హే ఆజ్ కే సంగీత్ కే అఖిల భారతీయ కార్యక్రమం మే హమ్ సునంగే శ్రీ రఫీక్ ఖాన్ కా వయలిన్ వాదన్. దేవాస్ ఘరానే కీ ప్రతిష్ఠిత సంగీత పరంపరా ఔర్ ఉస్తాద్ రజబ్ అలీ ఖాన్ కీ శిష్య పరంపరా సే జుడే శ్రీ రఫీక్ ఖాన్ హిందుస్తానీ శాస్త్రీయ సంగీత్ కీ సమృద్ధ విరాసత్ కో గహరాయి ఔర్ ప్రామాణికతా కే సాథ్ ఆగే బఢా రహే హై. ఏక్ కుశల్ వయలిన్ వాదక్ కే రూప్ మే వే అప్నీ ఉత్కృష్ట బోయింగ్ తక్నీక్ స్వర్ కీ శుద్ధతా ఔర్ రాగ విధాన్ కీ గహరీ సమజ్ కే లియే జానే జాతే హై. ఉన్కే సంగీత్ మే తక్నీకీ సటీకతా ఔర్ భావపూర్ణ అభివ్యక్తి కా సుందర్ సంతులన్ దిఖాయి దేతా హై, జిస్సే ఉన్కే ప్రత్యేక్ ప్రస్తుతి ఆత్మీయ ఔర్ ప్రభావశాలీ బన్ జాతీ హై. శ్రీ రఫీక్ ఖాన్ ఏకల్వాదన్ ఔర్ సంగత్ మే భీ సమాన్ రూప్ సే దక్ష హై. లహరా ఔర్ లయకారీ పర్ ఉన్కీ విశేష్ పకడ్ హై. వే సపాట్ తాన్, చూట్కీ తాన్ ఔర్ గమక్ జేసీ తానో కో అత్యంత కుశలతా ఔర్ సహజతా సే అప్నీ ప్రస్తుతియో మే పీరోతే హై. వర్ష 1994 సే ఆకాశవాణి అహ్మదాబాద్ కే స్టాఫ్ ఆర్టిస్ట్ రహే శ్రీ రఫీక్ ఖాన్ అగస్త్ 2026 మే ఏ గ్రేడ్ వయలిన్ వాదక్ కే రూప్ మే ఆకాశవాణి అహ్మదాబాద్ సే సేవానివృత్త హువే. దేశ్ కే అనేక్ ప్రముఖ శాస్త్రీయ సంగీత సమారోహ మే అప్నీ ప్రస్తుతియా దే చుకే రఫీక్ ఖాన్ అప్నీ భావపూర్ణ ఔర్ నవోన్మేషీ వయలిన్ ప్రస్తుతియో కే మాధ్యమ్ సే దేవాస్ ఘరానే కీ సంగీత పరంపరా కో నిరంతర్ సమృద్ధ ఔర్ ప్రతిష్ఠిత కర్ రహే హై. ఆజ్ కీ ఇస్ ప్రస్తుతి మే శ్రీ రఫీక్ ఖాన్ కే సాథ్ తబలా పర్ సంగత్ కర్ రహే హై శ్రీ హేమంత్ జోషి. శ్రీ రఫీక్ ఖాన్ అప్నే వాదన్ కా ఆరంభ కరేంగే రాగ్ మారు బిహాగ్ సే. ఇస్కీ విలంబిత్ రచనా విలంబిత్ ఏక్ తాల్ మే తథా ద్రుత్ రచనా ద్రుత్ తీన్ తాల్ మే నిబద్ధ హై.
2: This is Akashwani. In tonight's broadcast of National Program of Music, we bring you a violin recital by Shri Rafiq Khan. Hailing from the distinguished Devas Gharana in the lineage of Ustad Rajab Ali Khan, Rafiq Khan carries forward a rich legacy of Hindustani classical music with depth and authenticity. A virtuoso violinist, he is acclaimed for his mastery of bowing technique, tonal purity and deep understanding of raga grammar. His music beautifully balances technical precision with emotional expression, making each performance both soulful and elevating. Equally proficient as a soloist and an accompanist, Shri Rafiq Khan is known for his expertise in lehra and laikari, seamlessly weaving taans like sapat, chut ki taan and gamak with finesse. A staff artist of Akashwani Ahmedabad since 1994, Shri Rafiq Khan retired from Akashwani Ahmedabad as an A-grade violinist in August 2026. Having performed at major classical festivals across India, he continues to uphold and enrich the Devas Gharana tradition through his evocative and innovative violin renditions. In tonight's broadcast, he is accompanied on the tabla by Shri Hemant Joshi. Shri Rafiq Khan begins his recital with Raag Maru Bihag. Vilambit composition is set to Vilambit Ek Taal and Drut composition is set to Drut Teen Taal respectively.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేపటి కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. ఉదయం 6 గంటలకు సూక్తి సుధా

సమర్పణ శ్రీ పి వరప్రసాద్. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో సరస వినోదిని సమస్యా పూరణం. సమర్పణ డాక్టర్ పైడపాటి ఉమానాథ శర్మ. 7:55 ఈ మాసపు పాట. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. సంగీతం గానం శ్రీ మల్లాది సూర్యబాబు. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 10:25 జనసేవయే దేశసేవ 17వ భాగం వింటారు. 1:30 వనితావాణి కార్యక్రమంలో నవరసాలలో ఒకటైన హాస్యరసం శ్రీమతి చల్లా సీతామహాలక్ష్మి గారి ప్రసంగం. అనంతరం లలిత గీతాలు విశేషాలు ఉంటాయి. 3:00 సతీ త్యాగమతి నాటకం. రచన డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో భజనావళి శీర్షికన శ్రీ రేమాల శేషగిరిరావు బృందం ఆలపించిన భజనలు వింటారు. 7:15 పంటసీమలు కార్యక్రమంలో పాడి పశువులకు వచ్చు భీమా ఆవశ్యకత డాక్టర్ కె రాధాకృష్ణమూర్తి గారితో పరిచయం. అనంతరం ధనియాల సాగు సంభాషణ వింటారు. 8:00 దార్శనిక భారత్ స్వర్ణయుగానికి చేరువలో దార్శనిక భారత్ డాక్టర్ నాగస్వామి నాయక్ గారితో పరిచయం. 8:15 అమరభారతి కార్యక్రమంలో మాతాభూమి పుత్రోహం పృథివ్యాయ ఈ అంశం గురించి డాక్టర్ సిహెచ్ పవన్ కుమార్ గారి ప్రసంగం. 10:00 రవివాసరియ అఖిల భారత సంగీత సభ కార్యక్రమంలో హిందోల్ పెన్సే ఖయిల్ గాయన్ వింటారు. 11:10 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారి ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం వింటారు. మీరింతవరకు రేపటి కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. మంచి మాట తన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. మంచి మాట విన్నారుగా. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11:32 దాటి 48 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియా వేవ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.2పై మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. నమస్కారం.